मेलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम राम हरे हरे। श्री చాణక్య నీతి నాలుగవ అధ్యాయం చర్చిస్తున్నాం, 13 శ్లోకాలు చర్చించాం, 14వ శ్లోకం। అపుత్రస్య గృహం శూన్యం దిశ శూన్యాస్త్వభాందవ దిశ శూన్యాస్త్వభాందవ మూర్ఖస్య హృదయం శూన్యం సర్వశూన్యాదరిద్రత। అపుత్రస్య గృహం శూన్యం दिशून्यस्त्वबान्धवाः मूर्खस्य हृदयं शून्यं सर्वशून्य दरिद्रता अनर। चूडंडि, पुत्रुडु लेकपोते गृहं शून्यं अट, पुत्र संतानं लेकपोते गृहं शून्यं, बंधुवुलु लेने वाडिकि अन्नि दिक्कुलु शून्यं अट, बंधुवुलु लेने वाडिकि अन्नि दिक्कुलु शून्यं, मूर्खुनि योक्क हृदयं कूडा शून्यं। చూడదే, మూర్ఖుని యొక్క హృదయం శూన్యం, కానీ దరిద్రుడికి అన్ని శూన్యమే అంటున్నారు, దరిద్రుడికి అన్ని శూన్యమే భాష్యం। శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతం 4వ స్కందం 13వ అధ్యాయం 31వ శ్లోకానికి భాష్యం ఇస్తూ ఈ చాణిక్య శ్లోకాన్ని వివరిస్తారంట। ఏమంటారంటే, పెళ్ళెందుకు చేసుకోవాలి అంటే పుత్రుని కనడం కోసం, ఎందుకంటే తండ్రిని మరియు పూర్వీకులను నరకప్రాయమైనటువంటి జీవన స్థితి నుండి ఉద్ధరించాలి అంటే పుత్రుడు అవసరం। అంటే ఏ విధమైనటువంటి నరకమైనా కావచ్చు, మొత్తానికి నరక స్థితి నుంచి ఉద్ధరింపబడాలి అంటే పుత్రుడు కావాలి। చాణక్య పండితుడు అందుచేత ఏమంటాడంటే, పుత్రహీనం గృహం శూన్యం, పుత్రుడు లేకుండా వైవాహిక జీవితం అనేది కేవలం హేయమైనది అంటాడు। ఇక్కడ ఏమని నిర్ధారించబడిందంటే, ఒక వ్యక్తి పుత్రుని కనలేకపోతున్నాడంటే అది వాడి గత జీవితపు పాపం కారణం చేత అంటున్నారు। పుత్ర సంతానం కలగడం లేదంటే గత జీవితపు పాపం కారణం చేత। అయితే శ్రీల ప్రభుపాదుల వారు మనం ఇక్కడ గమనించినట్లయితే కొద్దిగా భిన్నమైనటువంటి సంస్కృత వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట। అయితే దాని అర్థం మాత్రం ఒకే విధంగా ఉంటుంది। అయితే ఇక్కడ శూన్యం అనేటువంటి అంశం గురించి, వాస్తవానికి ఈ సమస్త సృష్టిలో శూన్యం అనేటువంటి ఏది లేదు, కానీ ఇక్కడ శూన్యం అనేటువంటి ఒక అంశం చర్చించబడింది। ఎందుకంటే ప్రతి చోటున ప్రతీదీ కూడా భగవంతునికి శక్తే। ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ఉంటుంది అక్కడ, అంతే కదా, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ఉంటుంది, ఏం చేసినా ఏదో ఒకటి ఉంటుంది। కాబట్టి ఇక్కడ శూన్యం అనేటువంటి పదం ఇక్కడ అలంకారికంగా చెప్పబడుతుంది అనమాట, అలంకారికంగా చెప్పబడుతుంది, కానీ ఈ బౌద్ధులు ఏ దృష్ట్యా, అంటే నాస్తికత్వం దృష్ట్యా వాళ్ళు ఈ శూన్యం అనేటువంటి పదాన్ని వాడుతుంటారు। అంటే బౌద్ధుల దృష్టిలో శూన్యం అంటే ఏమిటి, వ్యక్తి తనను తాను ఊహాజనితమైనటువంటి శూన్యంలోకి ఐక్యం చేసుకోవడం అనమాట బౌద్ధులు। వాళ్ళ సిద్ధాంతం ఏమిటి, బౌద్ధుల సిద్ధాంతం శూన్యవాదం అంటారు, బౌద్ధుల సిద్ధాంతాన్ని శూన్యవాదం అంటారు। శూన్యవాదం అంటే వాళ్ళు ఏమంటారు, ఏదో ఒక శూన్యం అనేది ఒకటి ఉంది, ఆ శూన్యంలో మనం కలిసిపోవాలంటారు। మరి కుటుంబం, సమాజం, అలాగే సంపాదించేటువంటి విధానం ఇవన్నీ కూడా

అవసరం. దాదాపుగా అందరికీ అవసరమే. ఎందుకంటే ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తారో, అంటే పరమహంసలకి తప్ప, పరమహంసలను మినహాయిస్తే లేదా పూర్తిగా ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి భక్తులు ఎవరైతే కేవలం భగవంతుడిపైన ఆధారపడతారు, కేవలం భగవంతుడిపైనే ఆధారపడే పూర్తిగా ఆత్మసాక్షాత్కారం పొందిన భక్తులకు లేదా పరమహంసలకు మినహాయిస్తే ఈ భౌతిక ప్రపంచంలో జీవించే దాదాపుగా ప్రతి ఒక్కరికి కుటుంబం, సమాజం, అలాగే సంపాదన అనేవి అత్యవసరం. అంతే కదా. కాబట్టి ఇక్కడ చెప్పినట్టుగా ఈ భౌతిక ప్రపంచంలో రెండు తరగతుల వారు ఆనందంగా ఉంటారట. అంటే ఒక సామెత ఉందట, ఏమంటారంటే ఈ భౌతిక ప్రపంచంలో రెండు తరగతుల వారు ఆనందంగా ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే పందులు మరియు పరమహంసలు. ఈ భౌతిక ప్రపంచంలో పందులు ఆనందంగానే ఉంటాయి, అలాగే పరమహంసలు కూడా ఆనందంగానే ఉంటారు. అయితే ఈ ప్రపంచంలో మనం చూస్తే చాలా అరుదుగా ఉంటారు, అంటే ధైర్యంగా విధిని గాలికి వదిలేసి భౌతికమైనటువంటి అనురాగాన్ని త్యజించేటువంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు మనకి సమాజంలో. ఈ సన్యాసాశ్రమం అనేది ఎవరి కోసం ఉందంటే, ఎవరైతే పూర్తిగా భగవంతుని యొక్క ఇచ్ఛపై ఆధారపడడానికి కట్టుబడి ఉంటారో వారి కోసం ఉంది సన్యాసాశ్రమం అంటున్నారు. పూర్తిగా భగవంతుని యొక్క ఇచ్ఛకు కట్టుబడి ఉండేవారి కోసమే ఉంది సన్యాసాశ్రమం అనేది. కాబట్టి పూర్తిగా కోరికలను త్యజించడం అనేది అసాధ్యం. మన యొక్క భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కృష్ణ చైతన్యంలో అనుసంధానం చేయాలి. మరి ఏదైతే అస్తిత్వంలో లేదో దానికోసం వెతకడం అనేది నిష్ప్రయోజకరం. అసలు అస్తిత్వమే లేని దాని గురించి వెతికి ఏం ప్రయోజనం చెప్పండి. కాబట్టి భగవంతుని పట్ల కృతజ్ఞతాభావం లేకుండా మనం కోరుకునేటువంటిది సాధించాలనుకోవడం వల్ల దానికి ఎలాంటి పరిష్కారం లేదని చెప్పుకుంటున్నారు. మరి వ్యక్తి తర్వాత జన్మను పొందాలని, అంటే ఉన్నతమైనటువంటి జన్మను పొందాలని ఆశిస్తూ అవసరమైతే ఈ జీవితంలో సుఖంగా జీవించవచ్చు. అయితే అతడు ప్రతి అడుగునా కూడా ఆ భగవంతుణ్ణి గుర్తు చేసుకోవాలి. భగవంతుణ్ణి గుర్తు చేసుకోగలిగితే మనం చేసే ప్రతి పనిలో, మనం వేసే ప్రతి అడుగులో మనం ఈ ప్రపంచంలో సుఖంగా జీవిస్తూ సౌకర్యవంతంగా జీవిస్తూ ఉన్నతగతి పొందాలని కోరుకోవడంలో తప్పు లేదు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు భగవంతుని ప్రతిక్షణం ప్రతి అడుగున మనం గుర్తు చేసుకోగలిగితే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, వ్యక్తి ఏదో ఒక పలుకు వైరాగ్యాన్ని ప్రదర్శించాలని చెప్పడం లేదు, లేదా పరిధి లేనటువంటి సంపదను సాధించాలని అతడు కోరుకోకూడదు. తనకు ఏదైతే ఇవ్వబడిందో దానితో ఎల్లప్పుడూ కూడా సంతృప్తిగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. సంతృప్తి అని చెప్తుంటారు, సంతృప్తి చెంది ఉండాలి. కాబట్టి భగవంతుడు మనకి ఏవైతే వరాలు ఇచ్చాడో, భగవంతుడు ఏవైతే మనకి బహుమానాలు ఇవ్వడం జరిగిందో, అంటే ఏవైతే దయతో మనకు ఆశీర్వదించాడో దానికి ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉండడం అనేది చాలా మంచిది. జీవితం అనేది చాలా క్షణికమైనటువంటిది, అలాగే ఇది చాలా దుఃఖంతో కూడుకున్నటువంటిది. ఏదైతే మనది అని మనం అనుకుంటామో అది మన శరీరం ఎప్పుడైతే పోతుందో అప్పుడు పోతుంది. మనది అనుకున్నది మన శరీరం పోయినప్పుడు అది కూడా పోతుంది. నిజమైనటువంటి ఆనందం లేదా మన యొక్క నిజస్థితిని మర్చిపోవడం ఏదైతే ఉందో, ట్రూ హ్యాపీనెస్ ఆర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద అనలాగస్ వైడ్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ అవర్ ఒరిజినల్ పొజిషన్. చూడండి, నిజమైనటువంటి ఆనందం అంటే ఏమిటి అంటే మన యొక్క వాస్తవ స్థితిని ఎన్నడూ కూడా మర్చిపోకుండా ఉండడం అనమాట. ఏమిటి మన యొక్క వాస్తవ స్థితి? భగవంతుని యొక్క నిత్య సేవకులు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ మర్చిపోయేటువంటి ఆ మరుపు నుండి స్వతంత్రాన్ని మనం పొందాలి. చూడండి, ఆ మర్చిపోవడం నుండి మనం స్వతంత్రాన్ని పొందాలి. అది ఎవరికి లభిస్తుందట ఆ నిజమైనటువంటి ఆనందం? నిజమైన ఆనందం ఎప్పుడు లభిస్తుంది అంటే, ఈ మన యొక్క వాస్తవ స్థితిని మర్చిపోకుండా ఉండడం వల్ల మనం ఎప్పుడు కూడా నిజమైన ఆనందాన్ని పొందుతాం. మరి అది ఎవరికి సాధ్యం అవుతుంది అంటే, శరణాగతి పొందినటువంటి భక్తుడికి ఒక్కడికి మాత్రమే అది దొరుకుతుంది అని చెప్పారు. ఇక చివరి పంక్తిని మనం పరిగణిస్తే ఏమిటో, చివరి పంక్తి,
సర్వ

శూన్య దరిద్రత అని చెప్పి ఉన్నారు. నీతి శాస్త్రం తగినంత సంపాదన యొక్క ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. ప్రతి మనిషి కూడా కనీసం తన యొక్క జీవితాన్ని సాగించడానికి కొంత సంపాదన కలిగి ఉండాలి, దాన్ని నొక్కి చెబుతుంది. లేకపోతే ఏమవుతుంది, అన్ని వర్గాల వారు వాళ్ళని తిరస్కరిస్తారు, దరిద్రుణ్ణి. ధనం అనేది మరి వివాహితుడైనటువంటి భక్తుడికి భౌతికంగా ఆసక్తుడు కావడానికి కాదు, ధనం అనేది అవసరం. ధనం అనేది దేనికి అవసరం అంటే ఒక గౌరవపరమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యం కలిగినటువంటి గృహాన్ని నడపడం కోసం ధనం అనేది అవసరం గృహస్థుడికి, అంతేగాని భౌతికంగా ఆసక్తిని పొందడం కోసం కాదు అని చెప్పి చెప్పారు. 15వ శ్లోకం. అనభ్యాసే విషం శాస్త్రం, జీర్ణే భోజనం విషం. అనభ్యాసే విషం శాస్త్రం, అజీర్ణే భోజనం విషం. దరిద్రస్య విషం గోష్ఠీ, వృద్ధస్య తరుణీ విషం. చూడండి, అనభ్యాసే విషం శాస్త్రం, అజీర్ణే భోజనం విషం, దరిద్రస్య విషం గోష్ఠీ, వృద్ధస్య తరుణీ విషం అని చెప్పుకుంటున్నారు. ఏమంటున్నారంటే అభ్యసించనటువంటి శాస్త్రము విషమట, అర్థమైందా? అభ్యాసంలో పెట్టనటువంటి శాస్త్రం విషం, అంటే నేర్చుకున్నాం కానీ దాన్ని ఆచరించడంలా. నేర్చుకుని ఆచరించనటువంటి శాస్త్రం అంటే నేర్చుకుని ఆచరించనటువంటి శాస్త్రజ్ఞానం, శాస్త్ర పాఠం అది విషం అంటున్నారు. ఎవరికైతే అజీర్తితో బాధపడే వాళ్ళకి ఆహారమే విషం, అజీర్తితో బాధపడేవాడికి ఆహారమే విషం. అలాగే దరిద్రుడికి సామాజిక కార్యక్రమాలు విషమట. చూడండి, ఎందుకని దరిద్రుడికి సామాజిక కార్యక్రమం ఒక విషం అని చెప్పుకుంటున్నారు, కానీ ఒక ముసలివాడికి యువతి విషం అని చెప్పుకుంటున్నారు, వృద్ధుడికి యువతి విషమట. చూడండి, ఇక్కడ చెప్తున్నారు అసలు భౌతిక జీవితంలో విషం కానిది ఏముంది అసలు అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ విషానికి విరుగుడు ఏమిటంటే, ఈ విషానికి ఏకైక విరుగుడు ఏమిటంటే అది కృష్ణ చైతన్యంలో మనం వినియోగించడం అన్నమాట. అంటే భగవంతుణ్ణి మన యొక్క దైనందిన జీవితాలలో శ్రీ గురువు యొక్క మార్గనిర్దేశకత్వంలో మనం భగవంతుణ్ణి సేవించడం, కృష్ణుని సేవించడమే ఈ భౌతిక జీవిత విషానికి విరుగుడు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం శ్రీ గురువు యొక్క మార్గనిర్దేశకత్వంలో మనం భగవంతుని సేవిస్తామో అప్పుడు అది సకల శాస్త్ర నిర్దేశాలను అభ్యాసంలో పెడుతుంది అని చెప్పుకుంటున్నారు. గురువు యొక్క మార్గనిర్దేశకత్వంలో భగవంతుని సేవించామంటే సకల శాస్త్రోపదేశాలు కూడా ఆచరణలో పెట్టినట్టే. కాబట్టి మనం ఏదైతే అధ్యయనం చేశామో దానిని మనం ఆచరించాలి, దాన్ని అభ్యసించాలి, అభ్యాసం చేయాలి. లేదంటే అసలు అది విద్యే కాదు అని చెప్పుకుంటున్నారు. ఆచరణలో పెట్టనటువంటి విద్య విద్యే కాదు. 16వ శ్లోకం. త్యజేత్ ధర్మం దయాహీనం, విద్యాహీనం గురుం త్యజేత్. త్యజేత్ క్రోధముఖీం భార్యాం, త్యజేత్ క్రోధముఖీం భార్యాం, నిస్నేహాన్ బాంధవాంస్ త్యజేత్. త్యజేత్ ధర్మం దయాహీనం, విద్యాహీనం గురుం త్యజేత్, త్యజేత్ క్రోధముఖీం భార్యాం, నిస్నేహాన్ బాంధవాంస్ త్యజేత్ అని చెప్పుకుంటున్నారు. చూడండి ఏమంటున్నారు, ఏ మతంలో అయితే దయ అనేది ఉండదో ఆ మతాన్ని త్యజించండి అంటున్నారు. ఇక్కడ ధర్మము అని చెప్పన్నారు. ఇక్కడ అంటే ఏ ధర్మంలో దయ అనేది ఉండదో ఆ ధర్మాన్ని విడిచిపెట్టాలి. విద్య లేనటువంటి గురువుని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. విద్యాహీనుడైనటువంటి గురువుని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. అలాగే ఎప్పుడు కూడా చిరుబుర్రు ఆడేటువంటి భార్యని విడిచిపెట్టాలి. అర్థం కదా, ఎప్పుడు తిడుతూ ఉండే, ఎప్పుడు కూడా ఏమంటారు దాన్ని, ఏమంటారు దాన్ని, అదే ఎప్పుడు కూడా చిరుబుర్రులాడుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు చిరుబుర్రులాడుతూ ఉండేటువంటి భార్యని విడిచిపెట్టాలట.
అలాగే అనురాగం లేనటువంటి

అంటే బంధువులు విడిచిపెట్టాలి, అనురాగం లేనటువంటి బంధువులు విడిచిపెట్టాలి. దీనికి భాష్యం చెప్తున్నారు. చాణక్య పండితుడు ఏమైనా ఉపదేశిస్తారంటే, ఈ నామమాత్రపు ధర్మాలు ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని దయాహీనం అని వివరించాడు. దయాహీనం అంటే ఏమిటి? దయలోపించినటువంటి ధర్మాలు, వాటిని ఖచ్చితంగా పూర్తిగా విడిచిపెట్టాలి. కాబట్టి మరి ఈ వివరణ దేనికి అన్వయిస్తుంది అంటే, నిస్సందేహంగా మనం చూసినట్లయితే వివరణ ఏవైతే అనేక రకాల మతాలు లేకపోతే అనేక రకాల విశ్వాసాలు ఏవైతే అమాయకపు జీవులను వధించమని చెప్పేటువంటివి ఏవైతే ఉన్నాయో, అమాయకపు జీవులను వధించమని చెప్పేటువంటి ఏ మతాలు విశ్వాసాలు ధర్మాలైనా సరే నిస్సందేహంగా వాటిని విడిచిపెట్టాలి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు ఎంతో మంది ఏమంటారు, గురువులుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జనసామాన్యాన్ని చక్కగా అలరిస్తూ ఉంటారు. అక్కడ అలరిస్తూ ఉండడం అంటే చక్కగా రకరకాల ఆకర్షణీయమైనటువంటి పలుకులు మాట్లాడుతుంటారు, లేకపోతే చేతితో ఇలా ఇలా అంటూ ఉంటారట మాట్లాడేటప్పుడు. లేకపోతే కొంతమంది శిష్యుల్ని భగవంతుడిగా మార్చేస్తామని చెప్తారట, లేకపోతే తమ శిష్యుల్ని ఉచితంగా కౌగులించుకునేవాళ్ళు కొంతమంది ఉంటారట. ఇలాంటి డంబం కోసం గురువులుగా చలమనేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మరి ఆ విద్యాహీనులైనటువంటి గురువులు ఎవరైతే మరి ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తిని కృష్ణ చైతన్యం వైపు నడిపించగలరా? ఈ విధమైనటువంటి విద్యాహీనులైనటువంటి గురువులు తమ యొక్క అనుచరులను కృష్ణ చైతన్య వైపుకు నడిపించగలరా అనేది ప్రశ్న. మరి పూర్ణ పురుషోత్తమ భగవానుడి గురించి అవగాహన లేనటువంటి మాయావదులు ఎవరైతే ఉంటారో వారిని ఖచ్చితంగా మనం గురువులుగా తిరస్కరించాలి. ఒకవేళ వాళ్ళు ఎన్నో శాస్త్రాలు నేర్చుకున్నట్టుగా కనిపించినా అని చెప్పుకుంటారు, అనేకమైనటువంటి శాస్త్రాలు వాళ్ళకి తెలిసినట్టుగా కనిపించినా, ఒకవేళ వారికి పూర్ణ పురుషోత్తమ భగవానుడి గురించిన అవగాహన లేకపోతే అలాంటి గురువులను తిరస్కరించాలి.

0: FM 90.4
1: శుక్లాంబరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్.

పాదశంకరం లోకశంకరం వాగద్ధావివసంపృక్తం వాగద్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. శరజ్యోత్స్నాశుద్ధాం శిశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః ఫణితయః. హరిః ఓం. పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు శ్రీరామాయణంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టంలోకి మనం ప్రవేశిస్తున్నాం. వాలివధ. వాలివధ శ్రీరామాయణంలో రాముని చేతిలో నిహతులైనటువంటి అనేక మందిలో ఒకటిగా చెప్పబడినటువంటి ఇతివృత్తమైనప్పటికీ రామచంద్రమూర్తి విషయంలో ఎప్పుడూ సాధారణంగా వినపడేటటువంటి విమర్శ ఏమిటంటే చెట్టు చాటు నుంచి కొట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ అదే మాట ఆయన మీద, చెట్టు చాటు నుంచి కొట్టాడు రాముడు, బాణం వేసి వాలిని చంపాడు. అసలు నిజంగా వాలివధలో ఏమి జరిగిందో, వాలివధ ఏ ప్రకారం రామచంద్రమూర్తి చేశారో, దానికి వాలి యొక్క ప్రతిస్పందన ఏమిటో, అందులో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో, అందులో మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏది ఉందో మీరు తెలుసుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆ వాలివధ వాల్మీకి మహర్షి అత్యద్భుతమైనటువంటి రచన వైశిష్ట్యంతో ఆవిష్కరించినటువంటి గాథ. నిన్నటి రోజు మీకు నేను మనవి చేశాను, యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి వాలిని తార అనేక విధములుగా బోధ చేసి ఇప్పుడు నువ్వు యుద్ధమునకు వెళ్ళవద్దు అని ఉపదేశించింది. ఎంత సలహా చెప్పినా ఆయన తార చెప్పినటువంటి మాటలో ఉన్న సారాన్ని గ్రహించడం కన్నా తాను చేసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి ఇష్టపడతాడు. నిన్నటి రోజున నేను మీకు రామాయణంలో కనపడే దాంపత్యాల గురించి కూడా కించిత్ స్పృశించి చూపించాను. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా మీద యుద్ధం చేయడం కోసమని నా తోడపుట్టినటువంటి వాడు, నాకు తమ్ముడు అయినటువంటి సుగ్రీవుడు కిష్కింధానగర ప్రవేశం చేసి అంత మహానాదం చేసి నన్ను యుద్ధానికి రమ్మని పిలుస్తున్నాడు. నేను చేతకాని వాళ్లే ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడే వాణ్ణి నేను అంత శిక్షించి పంపించాను, అయినా తెంపరితనంతో మళ్ళీ వచ్చి మహానాదం చేసి నన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. నువ్వు రాముని యొక్క ఔన్నత్యాన్ని నాతో చెప్పావు, చెప్పి అంత గొప్పవాడైనటువంటి రాముడితో వాలికి స్నేహం ఏర్పడింది కనుక నేను యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్తున్నావు. నేను కూడా నీతో ఒక మాట చెప్తాను విను, నచ కార్యో విషాదస్తే రాఘవం ప్రతిమకృతే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. అంత ధర్మజ్ఞుడైనటువంటి వాడు, అంత కృతజ్ఞుడైనటువంటి వాడు, అటువంటి సత్శీలము కలిగినటువంటి వాడు నా యందు ఏ పాపముందని నన్ను చంపుతాడు? రాముడు నా జోలికి ఎందుకు వస్తాడు? కాబట్టి ఇప్పుడు రాముడు సుగ్రీవుడితో కలిస్తే రాముడు నన్నేదో చేస్తాడన్న భయం నీకెందుకు? రాముడు నన్ను ఏమైనా చెయ్యాలి అంటే నా యందు ఏదైనా అధర్మం ఉండాలి, నా యందు ఏం అధర్మం లేదు. ఇంతకన్నా ఘోరమైనటువంటి ఆత్మవంచన లోకంలో ఇంకోటి ఉండదు.
ఎందుకనంటే

రాఘవం ప్రతిమత్కృతే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. ఆయన ఎందుకు పాపం చేస్తాడు? ఆయన ఎందుకు మధ్యలో నన్ను చంపుతాడు? నువ్వు పిరిగి దానివి, కాబట్టి నువ్వు అనవసరంగా భయపడవలసినటువంటి అవసరం లేదు, నిరపరాధిని, నన్నేమి చేయడు అని తారకి ఒక అభయం ఇచ్చాడు. సుగ్రీవుడు తమ్ముడు, అతనిని మించిన బంధువు లేడు, అతనికి యవరాజ్య పట్టాభిషేకం చేసి మేమిద్దరం సంతోషంగా ఉంటే బాగుంటుందని కదా నువ్వు అంటున్నావు. ప్రతియోత్సామ్యహం గత్వా సుగ్రీవం జహి సంభ్రమం దర్పమాత్రం వినేష్యామి నచ ప్రాణైర్విమోక్ష్యతే. నేను ఆ వచ్చినటువంటి సుగ్రీవుని యొక్క దర్పమును అణిచేటటువంటి ప్రయత్నం చేస్తాను. కేవలం మళ్ళీ మళ్ళీ ఇలా నన్ను యుద్ధానికి పిలవకుండా అతని యందు అతిశయించినటువంటి గర్వాన్ని రూపుమాపేటట్టుగా చేస్తాను. అలా యుద్ధం చేసి అతన్ని తరిమి కొడతాను తప్ప అతని ప్రాణం తీసేయను. ఇలా రెండో మాట వచ్చినా కూడా నేను చంపను, వదిలిపెట్టేస్తాను. అంటే రాముడు నన్నేం చేయడు, కానీ సుగ్రీవుణ్ణి మాత్రం నేను నిగ్రహిస్తాను. నువ్వు ఇంత చెప్పావు కాబట్టి నేను చేసేది ఏమిటంటే సుగ్రీవుణ్ణి చంపనులే, విడిచిపెడతాను. ఈ మాట చెప్పి ఆయన యుద్ధానికి బయలుదేరుతున్నాడు. వద్దు వద్దు అని తార వెంబడిస్తోంది. సరే ఆయన అన్నాడు, ఇంకా నేను యుద్ధభూమికి బయలుదేరుతున్నాను, అంతఃపుర ప్రాంగణాన్ని దాటేస్తున్నాను, కాబట్టి ఇక నువ్వు నన్ను అనుగమించడానికి వీల్లేదు, నువ్వు నీ చిలికెత్తెలతో కలిసి వెనక్కి వెళ్ళిపో అన్నాడు. ఇక్కడ తార తంతు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని చకార రుదతి మందం దక్షిణాసా ప్రదక్షిణం. కొన్ని కొన్ని చెయ్యకూడని పనులు ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే ప్రత్యేకించి భార్య మిగిలిన వాళ్ళ వైపు నుంచి వచ్చేటటువంటి ఫలితం అంత ఉంటుందా అంటే కొంచెం చెప్పడం కష్టం. కానీ భార్య చేసేటటువంటి పనులు మాత్రం భర్త మీద తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. అందుకే భర్త యశస్సుకి, భర్త యొక్క తేజస్సుకి, భర్త యొక్క తపస్సుకి, భర్త యొక్క ఐశ్వర్యానికి, ఆయన వైభవానికి, ఆయన అధికారానికి, అన్నిటికీ కూడా కారణం ఎవరవుతారంటే భార్యే అవుతుంది. ఆ ఇంటి లక్ష్మి ఆవిడ. ఆవిడ చెయ్యనిది ఆయన యందు పూర్ణంగా ప్రకాశించదు. ఆయన ఎంతో పొందవలసిన వాడు కొంతే పొందుతాడు, ఎందుకంటే ఆవిడ వైపు నుంచి ఉపాసన లేదు. అందుకే మీరు లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం విని ఉంటారు, పులోమజార్చిత అని. అమ్మవారికి, అమ్మవారి నామాల్లో ఒక నామం పులోమజార్చిత అంటే శచీదేవి. శచీదేవి ఎప్పుడూ అమ్మవారిని పూజిస్తూ ఉంటుంది. శచీదేవి అమ్మవారిని పూజించింది కాబట్టి ఫలితం ఏమిటి? ఇంద్రుడు స్వర్గలోకాధిపత్యాన్ని పొంది ఉంటాడు. భర్త ఐశ్వర్యం, భర్త విజయం, భర్త యొక్క గౌరవం, భర్త యొక్క కీర్తి దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే భార్య ఉపాసన మీద ఆధారపడతాయి. రెండు, భార్య చెయ్యకూడని పని కానీ, భార్య ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించడం కానీ చేస్తే అది కూడా ఫలితాన్ని ఇస్తుంది. కళ్ళ నీళ్లు పెట్టుకోకూడనటువంటి సందర్భంలో కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉండడం, అస్తమానం ఏడుస్తూ ఉండడం, అయిందానికి కాందానికి అసంతృప్తితో రగులుతూ ఉండడం, ఇది భర్త యొక్క ఉన్నతికి హేతువులు కావు, ప్రమాదకరమైనటువంటి చేష్టితములు. ఆమె అందరియందు ప్రేమ కలిగినది తార. ఎందుచేతనంటే మహర్షి ఆ విషయాన్ని ఈ సర్గలో ఒక దక్షిణ అంటారు. దక్షిణ అంటే అందరియందు ప్రేమ కలిగింది. అందుకే ఆమె ఒక్క వాలి గురించి ఆలోచించలేదు, సుగ్రీవుడి గురించి కూడా ఆలోచించింది, రాముడి గురించి కూడా ఆలోచించింది, అంగదుడి గురించి ఆలోచించింది. ఇన్ని ఆలోచించినటువంటి తార చెయ్యకూడని ఒక పని ఉద్వేగంతో చేసింది. ఏం చేసింది అంటే మహర్షి యొక్క గొప్పతనం అదే రామాయణ రచనలో, తంతు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని. ఆ వాలిని గట్టిగా కౌగిలించుకుంది. ఎలా కౌగిలించుకుంది? ఏదో ప్రియమార భార్య కౌగిలించుకోవడం శాస్త్రంలో అభ్యంతరకరమేం కాదు. కానీ చకార రుదతీ మందం, ఆమె ఏడుస్తూ కౌగిలించుకుంది. ఏడుస్తూ కౌగిలించుకొని ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది. ఇది అత్యంత దుశ్శకునం. అలా భార్య ఏడుస్తూ భర్తకి ప్రదక్షిణం చేసి బయటికి పంపిస్తే ఇంకా మళ్ళీ ప్రదక్షిణం, ఇంకొకసారి ఏడుస్తూ కదలని వాడికే.
ఎందుకంటే చిట్ట చివరి ప్రదక్షిణం అదే కదా.

చేయించుతారు ఆ స్నానం చేయించేసిన తర్వాత. కాబట్టి మహర్షి లోకానికి సూచన చేస్తూ ఉంటారు. శ్రీరామాయణం అన్నీ ఉంటాయి కాబట్టి లోకంలో ఏవి ప్రమాదకరమైన విషయాలో వాటిని పరిహరించవలసి ఉంటుంది, అవి చేయకూడదు. ఎంత కోపమైనా ఉండండి, ఇద్దరి మధ్య ఎంత తగువైనా రానివ్వండి. భర్త బయటికి వెడుతున్నప్పుడు ఆడది ఏడుస్తూ బయటకు వచ్చి ముక్కు చీది పంపిస్తే ఆయన తిరిగి రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే అది అంత ప్రమాదకరమైనటువంటి విషయం, అలా చేయకూడదు. కాబట్టి ఇప్పుడు చెయ్యకూడని పనే చేసింది తార. తంతు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని చకారుదతి మందం దక్షిణాసా ప్రదక్షిణం. ప్రదక్షిణం చేసి స్వస్తి మంత్రాలు చెప్పింది. భార్యకు ఆ హక్కు ఉంటుంది. వీరుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయనకి ఆశీపురస్సరంగా మాట్లాడతారు, నీకు మంగళము కలుగుగాక. ఆమె ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయారు. ఇది వాలి కొంప ముంచేసింది. కాబట్టి ఇప్పుడు వాలి యుద్ధానికి బయలుదేరాడు. బయలుదేరి వెళ్ళాడు, ఆ సుగ్రీవుడి మీద పడ్డాడు. ఇద్దరూ కలిసి గొప్ప యుద్ధం చేస్తున్నారు, పిడికిటి పోట్లు పొడుచుకుంటున్నారు. వాలి కొట్టినటువంటి దెబ్బలకి సుగ్రీవుడి యొక్క నోటి వెంట నెత్తురు నొరగలు నొరగలుగా కక్కాడు. సుగ్రీవుడు కూడా చెట్లు పెరిగి వాలిని కొట్టాడు, రాళ్లతో కొట్టాడు. వాలి కూడా చాలా ఖేదాన్ని పొందాడు యుద్ధంలో. ఆయన యుద్ధంలో విజయం దేని వలన అంటే, యుద్ధం నడుస్తుండగా ఎవరి బలం క్షీణిస్తుంది, ఎవరి బలం పెరుగుతుంది, ఇది యుద్ధంలో విజయాన్ని నిర్ణయం చేస్తుంది. మహాభారతంలో ఎప్పుడు యుద్ధం చేసినా భీమసేనుడి బలం పెరుగుతూ ఉంటుంది, రెండో వాడి బలం తరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా సుగ్రీవుని యొక్క బలం తరిగిపోతుంది, వాలి యొక్క బలం పెరిగిపోతుంది. వాలి బలం పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఆయనని ప్రతిఘటించగలిగినటువంటి శక్తి ఇప్పుడు సుగ్రీవుడికి లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? వాలి కొట్టిన దెబ్బలు తింటూ ఉండాలి. ఆయన దెబ్బలను పుచ్చుకుంటూ ఏదో సాధ్యమైన ప్రయత్నం వాలి మీద చేస్తున్నాడు. కానీ ఆయన దేని కొరకు చూస్తున్నాడంటే రాముడి కోసం చూస్తున్నాడు. ఏది వెయ్యాలే బాణం నా కోసం వచ్చాడు కదా అని. రాముడు ఆ క్షణం వరకు ఆయన కూడా ఎదురు చూశాడు. ఎందుకని అంటే ఒక యుద్ధం అంటూ ప్రారంభమైన తర్వాత ఏమో జయాపజయములు విధి నిర్ణీతములు ఎవరు చెప్పగలరు, అందుకని చూద్దాం అని ఆయన ఆగాడు. హీయమానం అధో పశ్యత్ సుగ్రీవం వానరేశ్వరం వీక్షమాణం దిశశ్చైవ రాఘవ స ముహుర్ముహు. ఆయన యొక్క శక్తి క్షీణించిన వాడై సుగ్రీవుడు మళ్ళీ మళ్ళీ రాముడి కోసం అన్ని వేపులకి తల తిప్పి చూస్తున్నాడు. ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. ఇప్పుడు రాముడు జోక్యం చేసుకున్నాడు, అంటే వాలిని సంహరించాలి అని నిర్ణయం చేసుకున్నాడు. తతో ధనుషి సంధాయ శరమాశీ విశోపమం పూరయామాస తాపం కాలచక్రం ఇవాంతక. ఆయన తన ధనస్సుకి కట్టినటువంటి వింటినారికి యమధర్మరాజు గారు ఒకరి ప్రాణం తీసేసే ముందు ప్రయోగించేటటువంటి అస్త్రము లేదా బాణము లేదా పాశము ఆ కాలచక్రం ఎలా ఉంటుందో అలా, అంటే ఇక తిరుగులేదు అవతల వాడి ప్రాణం తీసేస్తుంది, అటువంటి బాణాన్ని ఒకదాన్ని తీసి వింటినారికి సంధించడం కోసమని తుణీరంలోంచి తీసి దాన్ని వింటినారికి తొడగబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు టంకారము అని ఒకటి ఉంటుంది, అంటే ఆ వింటినారికి తొడిగే ముందు ఒకసారి ఆ వింటినారి యొక్క స్థితిస్థాపక శక్తిని ఒకసారి ఆ బాణాన్ని ఆ వేగంతో వెళ్ళడానికి వీలుగా ఉందా లేదా చూడండి. ఈ తోలుతో చేసిన వాటికన్నింటికీ ఆ పరీక్ష ఉంటుంది. ఎప్పుడైనా కచేరీ చేసేటప్పుడు ఆ మృదంగాన్ని వాయించి చూసి అవసరమైతే రాయి ఒకటి తీసుకుని కొట్టి కావలసినటువంటి స్థితిలో చర్మం ఉందా అమరికతోటి అని చూస్తారు ఆ శబ్దం రావడానికి అందులోంచి. అలా ఆయన ఏం చేశాడంటే ఒకసారి ఆ ధనస్సు యొక్క వింటినారిని టంకారము చేశాడు. అంటే మీరు ఒకటి గమనించాలి, ఇప్పుడు ముందు ధ్వని ఒకటి బయలుదేరింది, అది కేవలం రాముడికే వినపడేటటువంటి ధ్వని కాదు. ఆ వింటినారి యొక్క ధ్వని కేవలం రాముడికే వినపడిందంటే వాలికి వినపడలేదు అనడానికి లేదు. అది తస్య జాతల ఘోషేణ త్రస్తాః పత్రరథీశ్వరాః ప్రదుద్రువుః మృగాశ్చైవ యుగాంతైవ మోహితాః. మహర్షి అంటున్నారు తస్య జాతల ఘోషేణ అన్ ఆ విన్

ఇంటి నారికి టంకారము చేసి ఆ బాణమును తొడిగినప్పుడు వచ్చినటువంటి ధ్వని ఏదైతే ఉందో అది యుగాంతమునందు ప్రళయ సృష్టి ప్రళయం చేసేటప్పుడు హరుడు రుద్రుడు చేసేటటువంటి శబ్దము ఎలా ఉంటుందో అటువంటి శబ్దము. ఇప్పుడు ఆ శబ్దమునకు ఏవి భయపడిపోయాయి అంటే పత్రరథీశ్వరాహ పక్షులన్నీ భయపడిపోయాయి. వాటితో పాటు ప్రదుద్రువుః మృగాశ్చైవ అక్కడ ఉండేటటువంటి మృగములన్నీ కూడా భయపడ్డాయి అరణ్యంలోవి. ఇవన్నీ కూడా ఆ ధ్వని విని భయపడ్డాయి. మీరు చూడండి ధ్వని రకరకాలుగా ఉంటుంది. తెలిసో తెలియకో గంట మోగిందనుకోండి దేవతలు వస్తున్నారని గుర్తు. వాలి సంహారం చెప్పేటప్పుడు అనుకోకుండా ఘంటానాదం వినపడింది అంటే ప్రధాన ఘట్టం కాబట్టి రామచంద్రమూర్తిలో రామచంద్రమూర్తి వచ్చి నిలబడ్డారు అని గుర్తు అనమాట. అది కాకతాళీయంగాక అనుకోకుండా అలాంటివి జరుగుతాయి. ఆ ఘంటానాదం వినపడింది అంటే దేవతలు వచ్చి నిలబడిపోయారు అని గుర్తు అక్కడ. అందుకే కురు ఘంటారావం, ఆ ఘంటానాదం చేస్తే తప్ప దేవతలు రారు. శంఖాన్ని మ్రోగిస్తే విజయం వస్తుంది, బిందెలు మోగిస్తే పితృదేవతలు వస్తారు, కంసాలు కొడితే కంసాన్ని కొట్టినా కూడా పితృదేవతలు వస్తారు, పళ్ళ్యాన్ని కొట్టినా కూడా. బిందెలో గ్లాసు పెట్టి అదే పనిగా చప్పుడు చేస్తే దయ్యాలు కూడా వస్తాయి. అందుకే ఆ చప్పుడు చేయకురా అంటారు. కాబట్టి ఇప్పుడు ఆ ధ్వని జంతువులకు వినపడింది, పక్షులకు వినపడింది. అది ఏదో ధ్వని అని అవి ఇలా ఇలా చూడలేదు. ఏమిటి ధ్వని అని ఒకసారి తలెత్తి చూస్తాయి, అవి అలా చూడలేదు. ఎక్కడివక్కడ పక్షులన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఎటెగిరిపోయాయో వాటికి తెలియదు, ఎగిరిపోయాయి. జంతువులన్నీ వాటి కంటికి ఎదురుగుండా ఏ దిక్కుంటే ఆ దిక్కుకు పారిపోయాయి. అంటే అది భయజనకమే, అది ఎవ్వరికీ కూడా సంతోషదాయకమైనటువంటి ధ్వని కాదు, ఏదో ప్రమాదమును స్ఫురింపచేసేటటువంటి ధ్వని. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి, మరి మృగములు పారిపోయి పక్షులు ఎగిరిపోయేటంత ధ్వని వస్తే ఎంతో దూరంలో లేడు కదండి వాలి సుగ్రీవులు. మరి వాలికి సుగ్రీవుడికి కూడా ఇది వినపడాలి. సుగ్రీవుడికి వినపడితే ఆయన ఆశ్చర్యపోడు. ఎందుకు ఆశ్చర్యపోడు? ఓ రాముడు బాణాన్ని సంధిస్తున్నాడు అనమాట అనుకుంటాడు. ఆయన ఎలాగో చూస్తున్నాడు ముహుర్ముహు, మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు బాణం వచ్చేస్తుందా ఇటు నుంచి అన్న అని. ఇప్పుడు చూడవలసిన వాడు ఎవరు? ఇప్పుడు ఈ ధ్వనిని బట్టి ఎవరో వింటినారిని సంధించారు కాబట్టి ఎవరో బాణప్రయోగం చేస్తారేమో అని చూడవలసినటువంటి వాడు వాలి. వాలి గురించి మీరు ఒక విషయాన్ని విన్నారు, ఆయన వేగం ఆ కాలంలో ఎవరికీ లేదు. ఒక్క గరుత్మంతుడికి, మనసుకి, వాయుదేవుడికి, వాలికి, నలుగురికి అంతటి వేగం అయింది. అంత వేగంగా వెడతాడాయన. ఇంత వేగం కలిగినటువంటి వాలి బలము క్షీణించి లేడు, బలము పెరిగి ఉన్నాడు యుద్ధంలో. కాబట్టి ఇప్పుడు ఆయన వింటినారి టంకారము ఎట్నుంచి వినపడిందో అటువైపుకి ఒక్క క్షణంలో వెళ్ళిపోగలడు. ఇంకా క్షణం అన్నమాట కూడా ఎక్కువ ఆయనకి, అంత తక్కువ దూరాన్ని ఆయన ఎగిరి వెళ్ళి పట్టుకోవడానికి ఆయనకి ఎంతోసేపు పట్టదు. అసలు ఇంకా విడిచిపెడుతున్న బాణాన్ని కూడా పట్టేసుకోగలడు విడిపోయి వేగంతో, అంత వేగమున్నవాడు వాలి. కానీ తతస్తేన మహాతేజ వీర్యయుక్త కపీశ్వర వేగేనాభిహతో వాలి నిపపాత మహీతలే ముక్తస్తు వజ్ర నిర్ఘోష ప్రదీప్తాశని సన్నిభ రాఘవేణ మహాబాణో వాలి వక్షసి పాతిత. అది ఒక పెద్ద మెరుపు వచ్చినట్టుగా ఒక కాంతి వచ్చింది. ఆ కాంతి వచ్చి వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఎటువంటి ధ్వని వస్తుందో అటువంటి ధ్వనిని చేస్తూ ప్రదీప్తాశని సన్నిభ ఒక జాజ్వల్యమైనటువంటి కాంతితో రాఘవేణ మహాబాణు రాఘవుడు విడిచిపెట్టినటువంటి బాణం వాలి వక్షసి పాతిత, వాలి యొక్క వక్షస్థలం మీద వచ్చి పడిపోయింది, గుచ్చుకుపోయింది. అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి, వాలి వేగం కన్నా వేగంగా రాముడు బాణం వేశాడు. వెనక నుంచి వేశాడా ముందు నుంచి వేశాడా? వెనక నుంచి వేస్తే వీపులో గుచ్చుకుంటుంది, ముందు నుంచి వేస్తే గుండెల్లో గుచ్చుకుంటుంది. అది ఎక్కడ గుచ్చుకుందని చెప్పారు మహర్షి? వేగేనాభిహతో వాలి నిపపాత మహీతలే
ఆ వచ్చినటువంటి బాణం వాలి వక్షసి పాతిత, వక్షస్థలం

స్థలంలో గుచ్చుకుంది. వక్షస్థలంలో గుచ్చుకుంది అంటే రాముడు బాణప్రయోగం చేసే వేళటికి వాలికి వెనకకి లేడు, వాలికి ముందుకే ఉన్నాడు. కానీ ధ్వని మృగములకు వినపడింది, పక్షులకు వినపడింది, పారిపోయాయి కూడా. వజ్రము యొక్క శబ్దం వచ్చింది, వజ్రాయుధం యొక్క శబ్దం. కానీ ఇలా చూసి ఎగిరి వెళ్ళి పట్టుకోవడం అనేటటువంటిది వాలికి ఎంత తేలిక అని మనం చెప్పగలమో, అంతకన్నా వేగంగా ఆ మరుక్షణం అన్న మాట చాలా తక్కువ. ఈ రెండు వేగాల గురించి చెప్పడానికి భాష ఉండదు, అది మీరు గుర్తించాలి. మీరు భావనతో అనుభవించాలి తప్ప, ఇప్పుడు వాలి ఏ వేగంతో పెడతాడో దాన్ని అతిక్రమించినటువంటి వేగంతో రాముడు ఎంత వేగంతో బాణం వేశాడు చెప్పమంటే భాష సరిపోదు ఆ వేగాలకి. ఈ వేగం ఉందా లేదా ఇది సుగ్రీవుడు చూసింది, ఇంత వేగంగా వేయగలడా, లేకపోతే వచ్చి మీద పడిపోతాడు వాలి. కాబట్టి ఇప్పుడు ఆ బాణం వచ్చి పడిపోయిందంతే, పడడం ఏమిటి, వాలి పడిపోయాడు అంతే. అంటే రామబాణ ప్రయోగం అంటే అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన వెంటనే కింద పడిపోయాడు. ఒక మహాపర్వతం కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా పడిపోయాడు. రామబాణం తగిలిన తర్వాత ఇంకా పైకి లేవడం అనేటటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి ఆ వక్షస్థలంలోంచి నెత్తురు కాలవల కింద ప్రవహిస్తుంది. ఇప్పుడు రామలక్ష్మణులే ఆయన దగ్గరికి వెళ్ళారు, కింద పడిపోయినటువంటి వాలి దగ్గరికి వెళ్ళారు. సుగ్రీవుడు అక్కడే ఉన్నాడు కదండి, ఎలాగో యుద్ధం చేస్తాను. కాబట్టి భూమౌ నిపతితస్యాసి తస్య దేహం మహాత్మనః నశ్రీర్జహాతి న ప్రాణ న తేజో న పరాక్రమః శక్రదత్తావరామాల కాంచనీ వజ్రభూషిత దదార హరిముఖ్యస్య ప్రాణాం తేజశ్రియంచసా. వాలి గుండెల్లో రామబాణం గుచ్చుకున్నప్పటికీ వాలి పరాక్రమం ఇంత తగ్గలేదు, వాలి తేజస్సు ఇంత తగ్గలేదు, వాలి యొక్క కాంతి ఇంత తగ్గలేదు, అలాగే ఉన్నాడు. రామబాణం తగిలేక అలా ఉండడమే, ఎందుకున్నాడు అంటే శక్రదత్త వరామాల కాంచనీ వజ్రభూషిత, ఇంద్రుడి చేత ఇవ్వబడినటువంటి హారం ఆయన మెడలో ఉన్నంత వరకు ఆయన పరాక్రమాన్ని ఆయన తేజస్సుని ఆ మాల తీసుకుని రక్షిస్తుంటుంది ఆయన. కాబట్టి ఇప్పుడు వాలి ప్రాణం పోవడం మాత్రం ఉండదు, ఆ హారం ఎంతసేపు మెడలో ఉంటుందో అది కాపాడుతుంటుంది. కానీ ఇప్పుడు వాలి ఉండి మరణించిన వాడే, ఎందుకో తెలుసా అండి, బాణంతో లేవలేడు, బాణం తీస్తే బతకడు. కాబట్టి ఇప్పుడు అలా కొట్టారు రామచంద్రమూర్తి యొక్క బాణం అంటే మహానుభావుడిది అలా ఉంటుంది. అందుకే రాముణ్ణి నమ్ముకున్నవాడికి భయం అన్నది ఉండదు, ఎందుకో తెలుసా అండి, రాముణ్ణి నమ్ముకున్నవాడి జోలికి వెళ్ళడమే. ఎక్కడ దాక్కుంటారు మీరు, ఎక్కడ దాక్కున్నా వచ్చి పడిపోతుంది అంతే. రామచంద్రమూర్తిని నమ్మిన వాడికి ప్రతి క్షణం రక్షణ కలుగుతూనే ఉంటుంది అందుకే. కాబట్టి ఇప్పుడు ఆయన భూమి మీద పడి ఉన్నాడు, దగ్గరకు వచ్చారు రామలక్ష్మణులు. వాళ్ళిద్దరి వంక చూశాడు, చూసి అన్నాడు, త్వం నరాధిపతే పుత్ర ప్రథిత ప్రియదర్శన కులీన సత్వసంపన్న తేజస్వి చరితవ్రత. మీరు ప్రియదర్శనం ప్రియమైనటువంటి దర్శనము కలిగినటువంటి వారు, దశరథ మహారాజు గారి యొక్క పుత్రులు, కాబట్టి మీరు రాజులు. అటువంటి వారు సత్వసంపన్నులు, మంచి నడవడి కలిగినటువంటి వారు, తేజస్సు కలిగినటువంటి వారు. అటువంటి వారు నన్నింది ఇలా కొట్టారు అని అడిగాడు రాముణ్ణి. ఒక పెద్ద ఛార్జ్ షీట్ పెట్టాడండి రాముడి మీద. ఆయన పడిపోయి మీరు నేను అనుమానపడక్కర్లేదు, వాళ్ళే అడిగాడు, మనకి ఎన్ని అనుమానాలు ఉంటాయో అంతకన్నా ఎక్కువ అనుమానాలు అడిగాడు రామచంద్రమూర్తిని. పరాన్ముఖవధం కృత్వా కోను ప్రాప్తస్త్వయా గుణ యదహం యుద్ధ సంరబ్ధ తత్కృతే నిధనంగత. నేను నీతో యుద్ధం చేయట్లేదు, ఇంకొకరితో యుద్ధం చేస్తున్నాను. ఇంకొకరితో యుద్ధం చేస్తూ నీ వైపు నా దృష్టి లేనప్పుడు నువ్వు నా మీద ఎందుకు బాణప్రయోగం చేసావు, నా ఎదురుగుండా కనపడకుండా. నువ్వు నా కంటికి కనపడడం వేరు, నా కంటికి నువ్వు కనపడలేదు. కనపడకుండా నేను పరాకుగా వేరొకరితో యుద్ధం చేస్తుండగా నువ్వు నా మీద బాణం వేశావు. ఇప్పుడు నీ గుణములన్నీ నువ్వు చేసిన పని చేత కొట్టుకుపోలేదా, ఇంత చారిత్రం ఉన్నవాడివి, ఇంత గొప్పవాడివి అని పేరున్నవాడివి,
తరాకుగా ఉన్న వాలిని కంటి ముందు కనపడకుండా మానవీసి

కొట్టి రాముడు చంపాడన్న ఈ ఒక్క అపకీర్తి చేత నువ్వు సంపాదించుకున్న కీర్తి అంతా మట్టిలో కలిసిపోలేదా? దీని వలన నువ్వేం సాధించావు? నేను చచ్చిపోవడం మాట అలా ఉంచు, నీకు కళంకం వచ్చిందే, నీ కీర్తి మాసిపోయిందే, ఇవాళతో దేనికి చేశావు ఈ పని అంటూ ఏం తక్కువ మాట్లాడలేదండి ఆయన. రామకరుణ వేదీచ ప్రజానాంచ హితేరత సానుక్రోశో జితోత్సాహ సమయజ్ఞో దృఢవ్రత ఇతి తే సర్వభూతాని కథయంతి యశోభువి. దిప్పి పొడిచాడు రాముణ్ణి. ఓ, నీ గురించి సర్వభూతములు ఏమని చెప్తాయో తెలుసా? రామ కరుణవేదీచ, రాముడు చాలా కారుణ్యమూర్తి, ప్రజానాంచ హితేరత, అందరి యొక్క బాగోగుల్ని చూసేవాడు, సానుక్రోశో జితోత్సాహ, గొప్ప ఉత్సాహం ఉన్నటువంటి వాడు, దయామయుడు, సదాచార సంపన్నుడు, సమయజ్ఞో దృఢవ్రత, ఒక పని చేస్తాను అంటే విడిచిపెట్టనివాడు. ఇతితే సర్వభూతాని కథయంతి యశోభువి, మీ గురించి సర్వభూతములు ఇలా చెప్పుకుంటాయి. దాని వలన ఇలా చెప్పుకోవాలి అంటే నువ్వు ఇంత మంచి పనులు చేసి ఉంటే కదా చెప్తారు. నీకింత కీర్తి ఉంది, ఇంత కీర్తి ఉన్నవాడివి, మరి ఇలాంటి పని ఎందుకు చేశావు?

0: వేరుశనగలను తినవచ్చు లేదా మంచి ధరకి అమ్మవచ్చు. వీటిలో పోషకాలు, ఖనిజాలు, శక్తి, విటమిన్లు అధికం. అయితే సరిగ్గా నిర్వహించని వేరుశనగల్లో ఎఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం మిగిలిపోయి తిన్నవారికి హాని కలిగిస్తుంది.
1: ఈ ఎఫ్లాటాక్సిన్లు మనకి హాని చేస్తాయని తెలుసు. ఇక జంతువుల్లో ముఖ్యంగా కాలేయాన్ని, కిడ్నీలని పాడు చేస్తాయి.
0: వేరుశనగ ఆరోగ్యకరంగా ఉండాలంటే అవి పెరిగే దశలన్నిట్లోనూ వాటిని కాపాడాలి, ముఖ్యంగా ఎండబెట్టి నిల్వ చేసేటప్పుడు. ఈ వీడియోలో వేరుశనగలని ఆరోగ్యంగా ఉంచి తేలికగా అమ్మడానికి వీలయ్యేలా వాటిని ఎండబెట్టి నిల్వ చేయడాన్ని నేర్చుకుందాం.
1: బాగున్న కాయలకి పగుళ్ళుండవు, రంగు బాగుంటుంది. కానీ పాడైన కాయల మీద ఒక రకమైన ఊదారంగు మచ్చలుంటాయి. కాయను ఒలిస్తే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాన్ని కొరికి పళ్ళతో విడగొట్టవచ్చు. దానికి దుర్వాసన, చేదు ఉంటాయి. వాటిని అలా గుర్తుపట్టవచ్చు.
0: వేరుశనగ, మొక్కజొన్న, మరికొన్ని ఇతర ఆహార పదార్థాల మీద కొన్ని బూజులు పెరుగుతాయి. ఇవి ఎఫ్లాటాక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. మట్టిలోని బూజుల వల్ల ఎఫ్లాటాక్సిన్లు తయారవుతాయి. తేమగా, వేడిగా ఉన్నప్పుడు ఈ బూజులు బాగా పెరుగుతాయి. మీ పొలంలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వేరుశనగ మొక్కలు ఎక్కువ కాలం పాటు తేమగా ఉంటాయి.
1: కలుపు మొక్కలు మొక్కని బాగా రక్షిస్తాయి. చుట్టూ కలుపు ఉంటే మొక్క బాగానే పెరుగుతుంది. కానీ అవి ఎక్కువైతే మొక్కకి తేమ ఎక్కువగా తగిలి బాగా జబ్బు పడుతుంది.
0: పొట్టు వేరుశనగలని కాపాడుతుంది. కానీ తొందరగా కోత కోస్తే కాయలు కుంచుకుంటాయి. ఇక ఆలస్యంగా కోత కోస్తే కాయలు విచ్చుకుని వాటిలోకి బూజు ఎక్కుతుంది. వేరుశనగల కోతల తర్వాత జబ్బు పడిన కాయలు మంచి కాయలకి తగిలినప్పుడు గాలి వలన బూజు వ్యాపిస్తుంది. వేరుశనగ, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాల ఉపరితలాల మీద నలుపు, ఆకుపచ్చ రంగుల్లో బూజు పట్టవచ్చు. ఈ ఉపరితలాలని భూతద్దం నుంచి చూస్తే చిన్న చిన్న పుల్లలతో కూడిన ఒక అడవిలా కనిపిస్తుంది. ప్రతి పుల్ల చివర బీజాణువులు గుత్తులుగా ఉంటాయి. ఈ బీజాణువులు తేలికగా విడిపోయి ఆరోగ్యంగా ఉన్న కాయలకి, గింజలకి సంక్రమిస్తాయి. గాలి వీటిని చాలా దూరం చేరవేయగలదు. సరిగ్గా ఎండబెట్టని, తేమగా ఉన్న చోట్లలో నిల్వ చేసిన వేరుశనగల మీద బీజాణువులు వాలితే అవి కాయ మీద అతుక్కుని కాయలోకి పెరిగి గింజలోకి కూడా వ్యాపించగలవు. అయితే ఇవి కంటికి కనిపించవు. చూడటానికి గింజ పైనుంచి బాగానే ఉంటుంది. కానీ గింజలోపల మాత్రం బూజు పెరుగుతూ ఎఫ్లాటాక్సిన్ తయారవుతూ ఉంటుంది. నిజానికి ఈ ఎఫ్లాటాక్సిన్ కి రంగు ఉండదు. కానీ ఇక్కడ దాన్ని పసుపచ్చ రంగులో చూపడం జరిగింది. ఈ దశలో సంక్రమించిన గింజలు బయటికి మాత్రం బూజు పట్టినట్లు కనిపించవు. అలా కొంతకాలం పాటు గింజలో పెరిగి దాని ఉపరితలాన్ని పగలగొట్టి బయటకు వచ్చిన తర్వాతే ఆ గింజ మీద బూజు కనిపిస్తుంది. కోట్లాది చిన్న చిన్న కొత్త బీజాణువులని ఉత్పత్తి చేయడానికే అది బయటికి వస్తుంది. ఇదే ఆ బూజు. మట్టిలో ఉండే బూజులు వేరుశనగ కాయలని నేల మీద ఎండబెట్టినప్పుడు వాటిలోకి చేరుతాయి. కాయలు పాడైనప్పుడు, వాటిని నేరుగా నేల మీద ఎండబెట్టినప్పుడు వేరుశనగ గింజలకి రోగాలు ఎందుకు వస్తాయో మనకప్పుడు తెలిసింది. అంతేకాక కోతల తర్వాత వేరుశనగలు తడిస్తే వాటి మీద బూజులు పెరగవచ్చు. బొలివియా లోయల్లో కోతల సమయంలో వర్షాలు పడవచ్చు కాబట్టి ఆంటోనియో మెదీనా తన ఇంటి వరండాలో ఒక టార్పాలిన్ పరిచి దానిమీద వేరుశనగ కాయలని ఎండబెడుతున్నాడు. పాడైన కాయలు మంచి కాయలని చెడగొట్టకుండా ఆంటోనియో, అతని కుటుంబము కలిసి మంచి కాయలని చిన్న, విరిగిన, జబ్బు పడిన కాయల నుంచి వేరు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న అపరిపక్వమైన కాయలకి బూజు తేలికగా పడుతుంది. కాబట్టి పెద్ద సైజులో ఆరోగ్యంగా ఉన్న కాయలని మాత్రమే ఎంచుకోవాలి. పాడైన వేరుశనగలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దు, మీ పశువులకి పెట్టవద్దు.
1: నేను మా రైతు మిత్రులతో చెప్తుంటాను, ఫ్రెండ్స్, ఎఫ్లాటాక్సిన్ ఉన్న వేరుశనగలని మీ పశువులకి, కోళ్లకి, పందులకి పెట్టకండి. అవి కూడా జబ్బు పడతాయి. వాటి మాంసం తింటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది అని. పాడైన వేరుశనగలన్నీ మేం పాతి పెడతాం. ఆరోగ్యంగా ఉన్నవి మాత్రమే

0: maíz con dañados. Y solamente consumimos lo que está sanito.
1: వేరుశనగలని రోజులో చాలాసార్లు కలియబెడుతుండాలి. అప్పుడు అవి తొందరగా ఎండుతాయి, బూజు తక్కువ పడుతుంది. కాయలు ఎండాయా అనేది తెలుసుకోవడానికి కొన్ని తేలికైన పద్ధతులున్నాయని యాంటోనియో మనకి చెప్తున్నాడు.
2: టార్పాలిన్ మీద ఎండుతున్న ఒక వేరుశనగకాయను తీసుకుని దాన్ని విదిలిస్తాం. టటటట అంటూ మోగుతుంది. అప్పుడు అది ఎండిందని మనకు తెలుస్తుంది. లేకపోతే కాయను తెరిస్తే లోపలున్న గింజ మీద పొట్టు ఎర్రగా కనిపిస్తుంది.
0: Quiere decir que está sequita. Y cuando falta todavía, esa camisita no se rompe tan fácil.
1: Mi verusenagalani nielaki duranga, varshaniki, ratrilalo temaki duranga unchadaniki, vatini solar dryer lo pettatam oka sarena paddhati. Chakka stambalu karralato ettuga oka manchani kattavachu. Ikkada chupina mancha meter ettuna 12 meterla podavu, 2 meterla vedalpu kaligi undi. Karrala meeda oka jalini parchite utpadana kinda padadu. జాలిని కర్రలకి కట్టవచ్చు. మంచి పక్కల్లోనూ మధ్యలోనూ 3 మీటర్లకు ఒకటి చొప్పున స్తంభాలని పాతి ప్లాస్టిక్ షీట్ని పరచవచ్చు. పక్కల్లోని స్తంభాలు 1.5 మీటర్ల ఎత్తైనవి, మధ్యలోవి 2 మీటర్ల ఎత్తైనవి. మంచి పొడవున ఉన్న స్తంభాలని వైరు కలిపి ఉంచుతుంది. ప్లాస్టిక్ షీట్ చిరిగిపోకుండా ప్రతి స్తంభానికి చివరన గుడ్డలు చుట్టవచ్చు. ఇప్పుడు పొడవైన ఒక ప్లాస్టిక్ షీట్ని స్తంభాల మీదుగా మంచె మొత్తం పరుచుకునేలా కప్పవచ్చు. మంచెకి 2 చివర్ల వైపున ప్లాస్టిక్ షీట్ని తెరిచి ఉంచితే ఉత్పాదనకి గాలి చక్కగా తగలడానికి వీలవుతుంది. డాన్ శాంటియాగో తన వేరుశనగలన్నింటినీ ఈ డ్రైయర్లో ఎండబెడతాడు. నేల మీద నేరుగా ఎండబెట్టినప్పుడు మొక్కజొన్న, మిరపకాయలు కూడా ఈ ఎఫ్లాటాక్సిన్లని ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి అతను వాటిని కూడా ఈ డ్రైయర్లోనే ఎండబెడతాడు.
2: ఉత్పాదనని డ్రైయర్లో ఎండబెడితే ఆరోగ్యకరంగానూ శుభ్రంగానూ ఉండటమే కాక నేల మీద ఎండబెట్టినప్పటి దానికన్నా తక్కువ వృధా అవుతుంది. వాన పడితే నేల మీద ఎండబెట్టిందంతా పాడైపోయి అమ్మకానికి పనికిరాదు. ఇంతకు ముందు డ్రైయర్ లేనప్పుడు మేము దుమ్ము కొట్టుకున్న నేల మీద ఎండబెట్టేవాళ్ళం, అదంతా పాడైపోయేది. కానీ డ్రైయర్లో ఉత్పాదనంతా చాలా బాగా ఉంటుంది, అది తడవదు, చక్కగా దాని రంగులోనే అది ఎండుతుంది. డ్రైయర్ చక్కగా తయారైంది. వేరుశనగలు తొందరగా ఎండుతాయి 2-3 రోజుల్లో. అదే నేల మీద వారం పట్టేది. డ్రైయర్ చాలా శుభ్రంగా ఉంటుంది.
1: ఎండిన వేరుశనగలని అల్లిన సంచుల్లో పోసి చల్లని పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. వేరుశనగలని చెక్క మంచెల మీద గాని పీటల మీద గాని నేల మీద ఆనకుండా ఉండేలా నిల్వ చేయాలి. సంచులని గోడలకి తగలకుండా ఉంచాలి, లేకపోతే అవి తడిబారవచ్చు. ఎలుకలని అదుపు చేయాలి. అవి మురికిగా సంచులని పాడుకేసి కాయలని తేమకి గురిచేసి బూజు పట్టేట్లు చేస్తాయి.
2: నేను మా తోటి వాళ్ళందరికీ విశాలంగా గాలి తగులుతూ ఉండే చోట నిల్వ చేయమని, ఉత్పాదనని ఎప్పుడూ ఎత్తుగా ఉండే చోట ఉంచమని చెప్తాను. నేల తడిసే అవకాశం ఉంది కాబట్టి అది నేల మీద ఆనకూడదు. అందుచేత దాన్ని ఎత్తులో గాలి తగిలే చోట ఉంచాలి. గాలి తగిలేలా చూస్తే అది ఎండుతుంది. ఎలకలు కూడా చేరుతాయి కాబట్టి దాన్ని తరచూ గమనిస్తుండాలి. గది తలుపులు చాలా గట్టిగా మూతపడాలి. ఒక పిల్లిని పెంచితే అది ఎలుకలను పట్టగలదు.

కాబట్టి వేరుశనగలు శుభ్రంగా ఆరోగ్యంగా ఎఫ్లాటాక్సిన్లు లేకుండా ఉండాలంటే మనం నేర్చుకున్నది గుర్తుంచుకోండి. వేరుశనగలు మొక్కజొన్న వంటి ఇతర పంటల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిలో విష పదార్థాలు పెరగవచ్చు. విష పదార్థాలు కొన్ని రకాల బూజుల వల్ల ఉత్పత్తి అవుతాయి. ఈ బూజులు మట్టిలో ఉంటూ కాయలు దెబ్బతిన్నప్పుడు వాటిలోకి తేలికగా చేరగలవు. బాగున్న కాయలని విరిగిన చిన్న బూజు పట్టిన కాయల నుంచి వేరు చేయాలి. వేరుశనగ కాయలని టార్పాలిన్ మీద గాని ప్లాస్టిక్ షీట్ల మీద గాని ఎండబెట్టాలి తప్ప నేల మీద ఎంత మాత్రమూ ఎండబెట్టకూడదు. వేరుశనగ కాయలని రోజులో అనేక సార్లు కలియదిప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ కాయలకి తడి తగలనీయకూడదు. వేరుశనగ కాయల్ని చల్లగా పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. అవి నేల మీద గానీ గోడలకి

0: గాని తగలకూడదు. ఈ సలహాలని పాటిస్తే మీకు ఆరోగ్యంగా ఉన్న వేరుశనగకాయలు దక్కుతాయి, మీ కుటుంబానికి మరింత ఆహారం, మీ ఖర్చులకు ఎక్కువ సొమ్ము లభిస్తుంది.
1: ఇది ఎందుకు ముఖ్యం అంటారా? మంచి రంగులో ఉంటే వేరుశనగకాయల్ని చక్కటి ధరకు అమ్మవచ్చు, లేకపోతే కొనేవాళ్లు వాటిని కొనాలనుకోరు. వాటి రూపం బాగుండదు, అమ్మకాలు పెద్దగా జరగవు. వేరుశనగ సరిగ్గా పండి చక్కగా ఎండితే దానికో పసుపు పచ్చ రంగు వస్తుంది, అప్పుడది వెంటనే అమ్ముడవుతుంది.

0: అంటే గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్. కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండీ పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేసిన ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ జుక్కమ్, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
1: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే

0: मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
1: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం. మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లో ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్లో స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
0: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, आज ये हमारा मंत्र बन चुका है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. నిన్నటి కార్యక్రమంలో మనం క్యాన్సర్ గురించి చాలానే విషయాలు మాట్లాడుకున్నామండి. క్యాన్సర్ గురించి మరికొన్ని విషయాలు ఏంటో ఈ కార్యక్రమంలో చూద్దాం. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతో పాటు చికిత్సలోనూ పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన చికిత్స విధానాలు, అలాగే కొన్ని రకాలైన క్యాన్సర్లు నయం చేయడానికి, రోగుల జీవిత కాలాన్ని కొనసాగించడానికి దోహదపడుతున్నాయి. ఇది వరకు క్యాన్సర్ చికిత్సల్లో కీమోథెరపీ, రేడియోథెరపీ, శస్త్రచికిత్సలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కొన్నేళ్లుగా ఇమ్యూనోథెరపీ కూడా విస్తృత వినియోగంలోకి వచ్చేసింది. ఇటీవల కాలంలో మరికొన్ని క్యాన్సర్ చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చేసాయండి. వాటి గురించి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అదే CAR-T సెల్ థెరపీ. లుకీమియా, లింఫోమియా వంటి బ్లడ్ క్యాన్సర్లు అందుబాటులోకి వచ్చిన చికిత్స విధానం ఇది. ఇది కూడా ఇమ్యూనోథెరపీలోనే ఒక విధానం. అయితే ఇది వ్యక్తిగత చికిత్సా విధానం. ఈ విధానంలో రోగి శరీరంలో రోగనిరోధక శక్తిని దోహదపడే టీ సెల్స్కు జన్యు మార్పులు చేసి రోగిలోని నిర్దిష్ట క్యాన్సర్ కణాలను ఎదుర్కొనేలా చేస్తారు. ఈ చికిత్స పొందుతూ రోగి సాధారణ జీవితం గడపడానికి కూడా వీలవుతుందట. మరో విధానం వచ్చేసి టార్గెటెడ్ థెరపీ. కీమోథెరపీ, రేడియోథెరపీల్లో క్యాన్సర్ కణాలతో పాటు క్యాన్సర్ సోకిన భాగాలకు చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యమైన కణాలు కూడా దెబ్బతింటాయట. దీనివల్ల చికిత్స పొందే రోగులకు నొప్పులు, బాధలు బాగా ఎక్కువగా ఉంటాయటండి. ఈ పరిస్థితిని అరికట్టే ఉద్దేశంతోనే శాస్త్రవేత్తలు టార్గెటెడ్ థెరపీని అభివృద్ధి చేశారు. టార్గెటెడ్ థెరపీలో వాడే ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాల వ్యాప్తిని మాత్రమే నిరోధిస్తాయి. చుట్టుపక్కల ఉండే ఆరోగ్యమైన కణాలకు ఇవేవి హాని చేయవట. టార్గెటెడ్ థెరపీలో బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ సహా కొన్ని రకాల క్యాన్సర్లను విజయవంతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. మరో రకమైన క్యాన్సర్ థెరపీ వచ్చేసి ప్రేషన్ రేడియేషన్ థెరపీ. రేడియేషన్ చికిత్సలో సాధారణంగా రేడియేషన్కు గురి చేసే క్యాన్సర్ కణాలతో పాటు చుట్టుపక్కల ఉండే ఆరోగ్యమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ప్రేషియన్ రేడియేషన్ థెరపీలో మాత్రం రేడియేషన్ కిరణాలను ఖచ్చితంగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రసరింపజేస్తారట. దీనివల్ల ఆరోగ్యకరమైన కణాలు ఏవీ దాదాపుగా నష్టం జరగకుండా ఉంటుంది. ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ, ఇంటెన్సిటీ మాడ్యులేషన్ రేడియేషన్ థెరపీ వంటి పద్ధతుల ద్వారా ప్రేషియన్ రేడియేషన్ థెరపీలో ఖచ్చితత్వం గణనీయంగా పెరిగి రోగి శరీరంలోని ఆరోగ్యమైన కణాలకు హాని తగ్గుతోంది. ఫలితంగా రేడియేషన్ వల్ల కలిగే దుష్పరిమాణాలు కూడా తగ్గి రోగి కోరుకునే అవకాశాలు బాగా పెరుగుతాయట. లిజనర్స్, క్యాన్సర్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాట వినేయండి.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
2: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ సే హమారీ సేనా తేజీ సే ఆత్మనిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనెస్ క్యాన్సర్ గురించి మరికొన్ని విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇందాక మనం థెరపీల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి, మరో రకమైనది వచ్చేసి నానో మెడిసిన్. క్యాన్సర్ రోగులకు సురక్షితమైన చికిత్సను అందించడంలో నానో మెడిసిన్ సత్ఫలితాలను అందిస్తున్నాయట. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన నానో మెడిసిన్ ను మరింతగా అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు బాగా కృషి చేస్తున్నారు. నానో మెడిసిన్ లో 1 నుంచి 100 నానోమీటర్ల పరిమాణం గల ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి. ఈ ఏడాది నానో మెడిసిన్ రంగంలో మరింత అభివృద్ధి సాధించే అవకాశాలున్నాయని అంతర్జాతీయ వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారండో. నానో కీమోథెరపీ, నానో మెడిసిన్ బెస్ట్ ఇమ్యూనోథెరపీ, జీన్ థెరపీ, నానో సాంకేతికత వినియోగం మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రోబోటిక్ క్యాన్సర్ సర్జరీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాన్సర్ కణితులను శస్త్రచికిత్స ద్వారా తొలగించడంలో రోబోటిక్ సర్జరీ అత్యంత ఖచ్చితత్వం సాధిస్తోంది. హై డెఫినేషన్ 3D కెమెరాల ద్వారా క్యాన్సర్ కణితలను గుర్తించి తొలగించడంలో రోబో చేతులు మనుషులను మించిన నైపుణ్యంతో చేయగలుగుతున్నాయి. తక్కువ కోత లేదా చిన్న రంధ్రం చేయడం వల్ల ఆరోగ్యమైన కణజాలానికి నష్టం లేకుండా క్యాన్సర్ కణితలను తొలగించగలుగుతున్నారు. దీనివల్ల రోగులకు తక్కువ నొప్పితోనూ అలాగే తక్కువ రక్తస్రావంతోనూ శస్త్రచికిత్సలు చేయడం సాధ్యమవుతుంది. కిడ్నీ, లివర్, పేగులు, తల, మెడ, రొమ్ము, ఊపిరితిత్తులు, గర్భసాయం తదితర భాగాల్లో ఏర్పడే క్యాన్సర్ కణితలను తొలగించడంలో రోబోటిక్ సర్జరీ బాగా ఫలితాలను ఇస్తుందట. మరో థెరపీ వచ్చేసి ప్రోటాన్ బీమ్ థెరపీ. అదేంటో ఇప్పుడు చూద్దాం. రేడియేషన్ చికిత్సలో అధునాతన పద్ధతి ప్రోటాన్ బీమ్ థెరపీ. సర్వసాధారణంగా రేడియేషన్ థెరపీలో క్యాన్సర్ సోకిన కణాలపైకి ఎక్స్రే రేడియేషన్ ప్రసరింపజేస్తారు. దీనిని ఫోటాన్ థెరపీ అంటారు. ఈ కిరణాలు ఆరోగ్యమైన కణాలు ఉన్న శరీర భాగాల నుంచి దూసుకుపోతాయి. ఫలితంగా ఆరోగ్యమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ప్రోటాన్ బీమ్ థెరపీలో మాత్రం ప్రోటాన్ కిరణాలు అత్యంత ఖచ్చితంగా క్యాన్సర్ కణితి మీదకే ప్రసరించి అక్కడ ఆగిపోతాయి. ఫలితంగా ఆరోగ్యమైన కణాలకు ఎటువంటి హాని జరగదు. ప్రోటాన్ థెరపీలో ప్రోటాన్ కిరణాల తీవ్రతను, లోతును నియంత్రించడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యమైన కణాలకు నష్టం లేకుండా

విడతలు విడతలుగా క్యాన్సర్ థెరపీని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుంది. మెదడు, వెన్నుముక, కన్ను, రొమ్ము తదితర భాగాల్లో ఏర్పడే క్యాన్సర్ కణితులను తొలగించడానికి ప్రోటాన్ బీమ్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుందట. క్యాన్సర్ను నయం చేయడానికి, నియంత్రించడానికి మరిన్ని చికిత్సా పద్ధతులపై కూడా వైద్య నిపుణులు విస్తృత పరిశోధనలు సాగిస్తున్నారు. వీటిలో ఇప్పటికే వైరస్ థెరపీ, ఏఐ జెనెటిక్ థెరపీ వంటి పద్ధతులపై ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఆంకోలైటిక్ వైరస్ థెరపీలో జన్యు మార్పిడి చేసిన వైరస్ ను రోగి శరీరంలోకి పంపడం ద్వారా క్యాన్సర్ను నిర్మూలిస్తారు. ఈ పద్ధతిను మెలనోమా వంటి చర్మ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఏపీ జెనెటిక్ థెరపీలో క్యాన్సర్కు కారణమయ్యే ఉత్పత్తి రవ్వణంలోనైన జన్యువులకు గుర్తించి వాటి డిఎన్ఏను మార్చకుండానే ఆ జన్యువుల్లో జరిగే ప్రమాదకర ఉత్పత్తి రవ్వలను వెనక్కి మళ్లిస్తున్నారు. లుకీమియా, లింఫోమా వంటి బ్లడ్ క్యాన్సర్ల చికిత్సలోనూ ఈ పద్ధతిని బాగా ఉపయోగిస్తున్నారట. భవిష్యత్తులో రాబోయే క్యాన్సర్ చికిత్సలేంటో ఇప్పుడు చూద్దాం. సమీప భవిష్యత్తులోనే క్యాన్సర్ చికిత్సలో మరిన్ని మార్పులు చోటు చేసుకోనట్లుగా అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు చేపడుతున్న చికిత్స విధానాల్లో రోగులు అందరికీ ఒకే విధమైన ఔషధం అనే పద్ధతిని కొనసాగిస్తున్నారు. త్వరలోనే రోగుల వ్యక్తిగత శారీరక స్థితిగతుల ఆధారంగా హైపర్ పర్సనలైజ్డ్ ఔషధాలను ఏఐ సాయంతో రూపొందించి ప్రయోగించే అవకాశాలపై ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. క్యాన్సర్ చికిత్సల్లో పలు అధునాతన ఔషధాలు, చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చినా పలు రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయడం ఇంకా సాధ్యం కావడం లేదండి. అందువల్ల క్యాన్సర్ను దీర్ఘకాలంగా నియంత్రించగల వ్యాధి స్థాయికి తీసుకొచ్చేలా అందుకు తగిన ఔషధను, చికిత్సా విధానాలను రూపొందించడంలో వైద్య నిపుణులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. క్యాన్సర్ను పూర్తిగా నిర్మూలించలేకపోయినా డయాబెటీస్, బీపీ వంటి వ్యాధుల మాదిరిగానే దీర్ఘకాలం నియంత్రణలో పెట్టుకోగలిగే స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారట. క్యాన్సర్ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణించే పరిస్థితులు లేకుండా కూడా చేయవచ్చని తెలుపుతున్నారు. పలు రకాల క్యాన్సర్లు నిరోధించడానికి వీలుగా ఇటీవల కాలంలోనే mRNA క్యాన్సర్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్లు క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని నిర్మూలించేలా రోగనిరోధక వ్యవస్థను ఆయత్తం చేస్తున్నాయి. నిర్దిష్ట క్యాన్సర్ ప్రోటీన్లను అనుగుణంగా ఈ mRNA క్యాన్సర్ వ్యాక్సిన్లు రూపొందిస్తున్నారు. పర్సనలైజ్డ్ వ్యాక్సిన్లు ఊపిరితిత్తుల క్యాన్సర్లు, మెలనోమా వంటి పలు రకాల క్యాన్సర్ను నిర్ధారించడంలో ఈ వ్యాక్సిన్ సత్ఫలితాలు కూడా అందిస్తుందట. లిజనర్స్, క్యాన్సర్ గురించి చాలానే విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి రేపు వచ్చే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరో టాపిక్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అదితి చౌదరి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
4: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 93.

0: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.

0: FM 90.4.
1: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుంటాం.

0: ಚ ವಂಚನಂ ಚ ವಮಾನಂ ಚ ಮತಿಮಾನ ಪ್ರಕಾಶಯೇ.
1: ಧನ ನಷ್ಟಂ, ಮನಸ್ತಾಪಂ, ಗೃಹಛಿದ್ರಂ, ವಂಚನಮು, అవమానము వీనిని బుద్ధిమంతుడైన వాడు వెల్లడి చేసుకొనకూడదు.

0: ಕಿಂ ಎಚ್ಚರಿಪುಂ ನ ಬಾಧತೆ ಶ್ರುತೇನ ಕಿಂ ಯೋ ನ ಚಮಾಚರೇತ್ ಕಿಮಾತ್ಮನಾಯೋ ನ ಜಿತೇಂದ್ರಿಯೋ ಭವೇತ್.
1: అర్థించిన వారికి ఎప్పుడు ధనము వల్ల ప్రయోజనమేమిటి? శత్రువులను జయించలేని బలము ఉండిని ప్రయోజనము సున్నా. ఎంత చదువుకున్నను ధర్మమును ఆచరింపని ఎడల ఆ జ్ఞానం గంగలో కలిసిపోయినట్లే. ఇంద్రియములను స్వాధీనం చేసుకొనలేని ఆత్మజ్ఞానం వల్లను ఉపయోగం శూన్యమే కదా.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కా ఏక్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ భారత్ ఇన్నోవేట్స్ 2026 జిస్మే హెల్త్ కేర్ ఆర్ AI సే లేకర్ అగ్రికల్చర్ ఆర్ సెమీ కండక్టర్స్ తక్ 13 సెక్టర్స్ కే 120 స్టార్ట్అప్స్ 14 సే 16 జూన్ తక్ నీస్ ఫ్రాన్స్ మే అప్నీ ఇన్నోవేషన్ ఆర్ ఆంటర్ప్రినోరియల్ క్షమతాఓ కా ప్రదర్శన్ కరేంగే. భారత్ ఇన్నోవేట్స్ 2026 భారత్ మే నిర్మిత్ విశ్వ కే లియే తయ్యార్.
2: ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం.

సిరి సంపదలు తా వచ్చిన కొబ్బరికాయలోనికి నీరు వచ్చినట్లు తెలియకనే వచ్చును. అవి పోవడం కూడా ఏనుగు మింగిన విరగ పండులోని గుంజువలే కానరాకుండా హరించిపోతాయి.

రూపము, కులము, శీలము, విద్య, ఎంతో కష్టపడి చేసిన సేవలు ఇవేవిన్ని ఫలమునకు రావు. ఇక ఫలించినవి ఏవంటే పూర్వ పుణ్య సంచితములే. సమయము రాగానే చెట్లు పుష్పించి ఫలించినట్టుగా ఆ నంచిత పుణ్యములు ఫలించి భాగ్యములను ఇచ్చుచున్నవి.

పురుషం. పాల సముద్రమును మధించినప్పుడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి లభించింది. శివునికి కాలకూట విషం సంప్రాప్తించినది. ఆహా, ఎచ్చటను కూడా ఫలించినది అదృష్టమే కాని విద్య కాదు, పౌరుషమూ కాదు కదా. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

0: FM 90.4.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్జ్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగు పాఠం కోతి మొసలి వింటారు.

0: సాయి సాయి,
1: ఏంటి
0: ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నారా? అవును అక్కయ్య, ఏది
1: తెలియదు.
0: మరి నువ్వెందుకు ఇలా దిగులుగా ఉన్నావు?
1: వాడు దిగులుగా ఎందుకున్నాడో నేను చెప్తానమ్మా.
0: ఏం జరిగింది రమ్య?
1: సాయి ఫ్రెండు సురేష్ లేడు.
0: తెలుసు.
1: అబ్బాయి ఏం చేశాడంటే, సాయి సాయి ఇవాళ నా పుట్టినరోజు, నీకు చాక్లెట్లు కొనిస్తాను అని దుకాణానికి తీసుకెళ్లాడట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత, అరేరే నేను డబ్బులు తీసుకురావడం మర్చిపోయాను, నీ దగ్గరుంటే ఇవ్వు మళ్ళీ ఇస్తానని సాయి దగ్గరున్న 15 రూపాయలతో చాక్లెట్లు కొనుక్కొని తిన్న తర్వాత, ఇవాళ నా బర్త్డే కాదు ఏమి కాదు అంత వస్తుందే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడట.
0: ఓరి భడవా,
1: మరి నా డబ్బులు ఎప్పుడిస్తావు అని అడిగితే ఉన్నప్పుడు ఇస్తాలే అన్నాడట. అది సాయి దిగులుగా ఉండడానికి కారణం.
0: చూసావా, మరి చెడ్డవారితో స్నేహం చేస్తే ఇలాగే జరుగుతుంది. ఎరా, ఇది వింటుంటే నాకు పంచతంత్రంలోని కోతి మొసలి అనే కథ గుర్తుకొస్తోంది.
1: ఏం కదమ్మా అది, చెప్పవా?
0: చెప్తానుండు మరి. సాయి ఇలారా నాన్న, ఇక్కడ కూర్చో. చూడు, మోసపోయినందుకు బాధపడకు, ఇంకోసారి అలాంటి వారితో స్నేహం చేయకు మరి.
1: సరేనమ్మా, కథ చెప్పమ్మా.
0: చెప్తానుండు. సరేవేనండి. ఒక అడవిలో రకరకాల జంతువులతో పాటు కొన్ని కోతులు కూడా నివసించేవి. ఆ కోతులల్లో బలవర్ధనుడు అనే కోతి చాలా తెలివైంది, చురుకైంది కూడా. అడవంతా తిరిగి తిరిగి రకరకాల కాయలు పళ్ళు సంపాదించి తింటూ ఉండేది. ఒకనాడు అది అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఒక నది ఒడ్డున ఉన్న మేడి చెట్టును చూసింది.
2: మేడి చెట్టు అంటే ఎలా ఉంటుందమ్మా?
0: ఎలా ఉంటుందంటే, అడవిలో పెరుగుతుంది, దాని పళ్లను పశుపక్షాదులు తింటాయి, మనుషులు కూడా తింటారు. మీకు తెలుసా, యోగి వేమన మేడిపండు మీద ఒక పద్యం కూడా రాశాడ్రా. మేడిపండు చూడ మేలిమయ్యుండు, పొట్టవిప్పి చూడ పురుగులుండు అని.
1: అబ్బా ఏంటమ్మా, కథ చెప్పమంటే పద్యం చెబుతావేంటి?
0: సరే సరే, కథకే వస్తున్నాను వినండి. ఆ బలవర్ధనుడనే కోతి నది ఒడ్డున ఉన్న మేడి చెట్టును చూసింది. చెట్టు నిండా పళ్ళున్నాయి. అప్పుడు కోతి తనలో తాను ఇలా అనుకుందనమాట.
3: అబ్బా ఈ చెట్టు నిండా పళ్ళే, పళ్ళను చూస్తుంటే నోరు ఊరుతుంది, తిని చూస్తాను. ఆహా ఈ పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయి, ఇక ఎటు వెళ్లాల్సిన పని లేదు, ఈ పళ్ళు తింటూ ఈ చెట్టు మీదే కాపురముంటాను.
0: అలా కోతి చెట్టు మీదే నివాసం ఉంటుందన్నమాట. ఒకరోజు పళ్ళు కోసుకుని తినే సమయంలో ఒక మేడి పండు కోతి చేతిలోంచి జారి నదిలో పడిపోయింది. అప్పుడు బుడుంగుమని శబ్దం వచ్చింది, పండు నీటిలో మునిగిపోయింది. కోతికి ఆ శబ్దం బాగా నచ్చిందర్రా. రోజూ కడుపు నిండా పళ్ళు తినడం, కొన్ని మేడి పళ్లను నదిలో వేసి శబ్దాన్ని వింటూ ఆనందించటం కోతికి దినచర్యగా మారిపోయింది. అయితే అక్కడే నదిలో క్రకచమనే మొసలి, దాని భార్య కూడా నివసిస్తూ ఉండేవి. కోతి నీటిలో పడేసిన మేడి పళ్లను నీటి అడుగున ఉన్న క్రకచమనే మొసలి తింటూ ఇలా అనుకుంది.
4: అబ్బా ఈ పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయి, అసలు ఈ పళ్ళు ఇక్కడికి ఎలా వచ్చాయి, రుచిగా ఉన్నాయి కదా అని తినడం మొదలు పెడితే పళ్ళన్నీ అయిపోయాయి, ఇప్పుడేం చేయాలి, ఇంకా తినాలనిపిస్తుంది. నీటిపైకెళ్ళి చూస్తాను, విషయమేమిటో తెలుస్తుంది.
0: అలా రుచికరమైన మేడి పళ్లను కడుపారా తిన్న మొసలి నీటిపైకొచ్చి కోతిని చూసింది, కోతి కూడా మొసలిని చూసింది. ఒకదానిన్నొకటి ఇలా పరిచయం చేసుకున్నాయి.
4: ఓ మిత్రమా, ఎవరు నువ్వు, నీ పేరేంటి?
3: నా పేరు బలవర్ధనుడు, నేను ఈ చెట్టు మీదే నివాసం ఉంటున్నాను, నీ పేరేమిటి?
4: నా పేరు క్రకచము, నన్ను మొసలి అంటారు, నేను ఈ నదిలోనే నివసిస్తాను, అప్పుడప్పుడు గట్టుమీదకొచ్చి విశ్రాంతి తీసుకుంటాను. మేడిపళ్ళు కోసి నదిలో వేసింది నువ్వేనా మిత్రమా?
3: అవును. తిన్నావా, బాగున్నాయా?
4: చాలా రుచిగా ఉన్నాయి మిత్రమా, నువ్వు చాలా మంచిదానివి మిత్రమా.
3: ఇంకొన్ని పళ్ళు వేయనా?
4: ఇవ్వు తింటాను.
3: ఇదిగో మిత్రమా, పళ్ళు వేస్తున్నాడు నోటితో అందుకో.
0: ఆ విధంగా కోతి మొసలి మంచి స్నేహితులయ్యాయి. మొసలి తన ఇంటిని కూడా మర్చిపోయి కోతి దగ్గరే ఉండిపోయింది. మొసలి ఇంటి దగ్గరేమో మొసలి భార్య పాప

0: ఎన్నాళ్లకు భర్త ఇంటికి రాకపోయేసరికి దిగులు పడిపోతోంది. ఎదురు చూసి విసిగిపోయి చివరకు నదిలో భర్త కోసం వెతికింది. అలా వెతుకుతున్నప్పుడు కోతితో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మేడిపళ్ళు తింటున్న భర్త మొసలిని చూసింది. భార్య మొసలికి బాగా కోపం వచ్చింది. తనలో తాను ఇలా అనుకుంది,
1: ఇంటిని భార్యని మర్చిపోయి ఆ కోతితో కులుకుతూ

0: చేస్తాను.
1: అలా కోపంతో భర్తతో మాట్లాడకుండా చెరచెరా ఇంటికి వెళ్ళిపోయిందిరా.
2: మరి భార్య ముసలిని భర్త ముసలి చూడలేదా?
1: చూడలేదు నాన్నా.
0: ఆ తర్వాత ఏమైందమ్మా?
1: ఏమైందంటే, కోతి స్నేహపు వలడో చిక్కుకున్న ముసలికి ఒకనాడు తన భార్య గుర్తుకొచ్చింది. వెంటనే కొన్ని మేడిపళ్ళను తీసుకుని ఇంటికొచ్చింది. దూరాన్నించే భర్తను చూసిన ఆడమొసలి భర్తతో మాట్లాడకుండా కోపంతో రయ్యిన ఇంట్లోకి వెళ్ళిపోయింది.
2: అప్పుడేమైంది?
1: మొగమొసలి మెల్లగా భార్య దగ్గరికి వెళ్ళి ఇలా అంది.
3: ఇలా ఉన్నావు, బాగున్నావా?
0: ప్రాణాలతోనే ఉన్నాను, ఇంకా చావలేదు.
3: ఎందుకంత కోపం, ఇప్పుడేమైందని?
0: ఇంకా ఏం కావాలి? భార్య అంటూ ఒక తుంది, ఆమె తిన్నదో తినలేదో ఎలా ఉందో చూడాల్సిన బాధ్యత నీకు లేదా? ఎటు వెళ్తే అటేనా?
3: కూపగించుకోకు, నీకోసం కమ్మటి మిడిపళ్ళు తెచ్చాను, అలకమాని ఆరగించు.
2: నాకేం వద్దు, ఈ పళ్ళు నువ్వే తిను. నేను తిన్నా తినకపోయినా చివరకు చచ్చినా నీకేం పట్టదు.
3: ఎందుకలా నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడతావు? ఏం జరిగిందో చెప్పు.
0: నువ్వు వెళ్లిన తరువాత నాకు జబ్బు చేసింది, వైద్యునికి చూపించుకున్నాను. అతను కోతి గుండెకాయ తింటే గాని జబ్బు నయం కాదని చెప్పాడు. అది ఎక్కడ దొరుకుతుందో ఎలా దొరుకుతుందో తెలియక తెగ బాధపడిపోతున్నాను. ఈ విషయం చెప్దామంటే నువ్వు ఇంటికి రావాయే, నేనేం చేయను?
3: నీ గురించి పట్టించుకోకుండా మేడిపళ్ళు తింటూ ఆ కోతితో స్నేహం చేస్తూ అక్కడే ఉండిపోయి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, నన్ను క్షమించు.
0: ఊరికే బాధపడినంత మాత్రాన జబ్బు నయం కాదు. నీ కోతి మిత్రుణ్ణి తీసుకురా, నా జబ్బు నయమవుతుంది.
3: ఏంటి, నీ జబ్బు నయం కావడం కోసం నా మిత్రుణ్ణి బలిచేయాలా?
0: భార్య కావాలో మిత్రుడు కావాలో తేల్చుకోవాల్సింది నువ్వే, నేనేం చెప్పను.
3: ఇప్పుడేం చేయాలి? మిత్రుడిని బలిపెట్టి భార్యను కాపాడుకోవాలా, లేక మిత్రద్రోహానికి పాల్పడకుండా ఉండి భార్యను కోల్పోవాలా? ఏం చేయాలి? ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉందే నా పని.
1: పాపం, ఇలా మొగమొసలి పరిపరి విధాలా ఆలోచిస్తూ బాధపడుతూ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత వచ్చిన మొసలి మిత్రుని చూసి కోతి ఇలా అంది.
4: ఏం మిత్రమా, బాగున్నావా? చాలా రోజులకు వచ్చావు.
3: నేను బాగున్నాను మిత్రమా, నువ్వు క్షేమమే కదా?
4: నేనే క్షేమమే మిత్రమా, ఏమిటి కబుర్లు?
3: ఏముంది మిత్రమా, నీలాంటి మంచి మిత్రుణ్ణి ఇంటికి తీసుకురాలేదని నా భార్య నన్ను మందలించింది. ఈరోజు నువ్వు తప్పకుండా మా ఇంటికి విందుకు రావాలి. చెట్టు దిగి నువ్వు నా వీపు మీద కూర్చో, చిటికలో నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను, సరేనా మిత్రమా?
4: సరే.
1: ముసలి మాటలు నమ్మి కోతి ఎంతో సంతోషించింది. చెట్టు దిగి ఒక్క గెంతు గెంతి ముసలి వీపుపై కూర్చుంది. క్రకచం కొంత దూరం వేగంగానే ఈదింది. నడిమధ్యలోకి వచ్చిన తర్వాత ఇలా ఆలోచించటం మొదలుపెట్టింది.
3: ఇంత తప్పు చేయాల్సి వస్తుంది, బలవర్ధునుని వంటి మంచి మిత్రుణ్ణి మోసగించి చంపాల్సి వస్తుంది కదా, ఇంత పాపం, ఏం చేయగలను? భార్య ప్రాణాలు కాపాడుకోవటానికి ఇంతకన్నా గత్యంతరం లేదు. ఈ ప్రాంతంలో ఎక్కడా వేరే కోతులు లేవు బలవర్ధునుడు తప్ప. ఇప్పుడు మేము నదీ ప్రవాహం మధ్యలో ఉన్నాం. కోతికి నిజం చెప్పినా ఏమీ చేయలేదు, ఎటూ పారిపోలేదు కూడా. నిజం చెప్పేస్తాను.
4: ఏంటి మిత్రమా, నీలో నువ్వేదో మాట్లాడుకుంటున్నావు.
3: అవును మిత్రమా, నీకో విషయం చెప్పాలి, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను.
4: స్నేహితునితో దాపరికం దేనికి, నిర్భయంగా చెప్పు.
3: నిజానికి నిన్ను తీసుకువెళ్తున్నది విందుకు కాదు మిత్రమా.
4: మరి దేనికి?
3: నా భార్యకు జబ్బు చేసింది, వైద్యునికి చూపిస్తే కోతి గుండెకాయ తింటే జబ్బు నయమవుతుందని చెప్పాడట, అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను, నన్ను క్షమించు మిత్రమా.
1: అలా అంటూ మొసలి కోతికి నిజాన్ని చెప్పేసింది. ఇంకేముంది, కోతికి తన మిత్రుని మోసం అర్థమైపోయింది. క్రకచుని భార్య తమ స్నేహాన్ని విడగొట్టాలనే ఈ పన్నాగం పన్నిందని గ్రహించిందన్నమాట. తనను మోసం చేయాలనుకున్న ఆ మొసలిని మోసంతోనే బుద్ధి చెప్పాలనుకొని ఇలా అన్నది.
4: అయ్యో, నీకెన్ని కష్టాలు వచ్చాయి మిత్రమా, స్నేహితులకు ఆపదలు వచ్చినప్పుడు ఆదుకోని స్నేహం ఎందుకు చెప్పు? నీ ఇబ్బందిని నా ఇబ్బందిగా భావించి నా గుండెకాయని నీకిస్తాను, నాకు అభ్యంతరం లేదు, కాని ఈ మాటను మనం బయలుదేరే ముందే చెప్పాల్సింది.
3: ఎందుకు, ఇప్పుడేమైంది?
4: ఉదయమే నా గుండెను శుభ్రం చేసి చెట్టు కొమ్మకు తగిలించాను, ఇప్పుడు అది నా దగ్గర లేదు. అది కావాలంటే మళ్లీ మనం వెనుకకు వెళ్లి చెట్టుపై ఉన్న నా గుండెకాయని తీసుకురావాలి. వెనుకకు పద మిత్రమా.
1: కోతి మాటలు నమ్మిన మొసలి నిజమే కాబోలు అనుకొని వెనక్కి తిరిగి వేగంగా ఈదుకుంటూ గట్టునున్న మేడి చెట్టు దగ్గరికి చేరింది. అంతే, కోతి చెంగున ఎగిరి గట్టుమీద దూకి మేడి చెట్టుపైకి చెరచెరా పాకింది. చిటారు కొమ్మలో కూర్చుంది వెళ్ళి. నదిలో ముసలే

0: అమ్మో కోతి కోసం ఎదురు చూస్తోంది. కోతి ఎంతకు కిందికి దిగిరావడం లేదు. మొసలికి ఓపిక నశించిందిరా. చివరకు కోతిని ఇలా పిలిచింది.
1: బలవర్ధనుడా, ఓ కోతిమిత్రమా, ఇంకా ఇంతసేపు ఆలస్యమవుతోంది. అవతల నా భార్య విందుభోజనం వడ్డించి మన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. త్వరగా వచ్చేయ్.
2: ఓరి మిత్రద్రోహి, ఇంకా నీ కళ్ళబొల్లి కబుర్లు నమ్ముతాననుకున్నావా? మన మధ్య ఉన్న స్నేహాన్ని విడదీయడానికే నీ భార్య నా గుండెకాయ కావాలని నాటకమాడింది. అది తెలుసుకోక నీ భార్య మీద వ్యామోహంతో నన్ను చంపాలనుకున్నావు. మీ మోసాన్ని గ్రహించాను. మోసాన్ని మోసంతోనే గెలవాలనే నా గుండె చెట్టు మీద ఉందని అబద్ధమాడాను.
1: అవునా?
2: అయినా గుండెకాయ ఎక్కడైనా శరీరం బయట ఉంటుందా? ఇక నీతో స్నేహం చేయను. వచ్చిన దాన్నే వెళ్ళు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు. ఇంకో మాట, ఇంకెప్పుడు నమ్మిన వారిని మోసం చేయడానికి ప్రయత్నించుకో. వెళ్ళు.
0: అలా కోతి మొసలిని బాగా కోప్పడి గుణపాఠం నేర్పింది.
3: అప్పుడు మొసలి ఏం చేసింది?
0: ఏం చేస్తుంది? అవమానంతో కుంగిపోయి చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఇంతకీ ఈ కథలోని నీతి ఏమిటో గ్రహించారా?
4: ఈ కథలోని నీతి ఏమిటంటే మోసాన్ని మోసంతోనే జయించాలి, అంతేనా?
0: భలే కరెక్ట్గా చెప్పావు రమ్య. ఈ కథకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్తారా?
3: అడుగమ్మా, చెప్తాం.
0: ఈ కథలోని కోతి ఇంకా మొగమొసలి పేర్లేమిటి? ఎవరు చెప్తారు?
4: నేను చెప్తానమ్మా.
0: చెప్పు.
4: కోతి పేరు బలవర్ధనుడు, మొసలి పేరు క్రకచం.
0: గుడ్. మరి ఆడమొసలి బలవర్ధనుడు క్రకచముల స్నేహాన్ని ఎందుకు విడదీయాలనుకుంది?
3: ఎందుకంటే మొగమొసలి కోతి ఇచ్చే మేడి పళ్ళను తింటూ ఇంటిని మర్చిపోయి కోతి దగ్గరే ఉండేది. అందుకే వాటి స్నేహాన్ని ఆడమొసలి చెడగొట్టాలని పథకం వేసింది.
0: క్రకచం నా భార్యకు జబ్బు చేసింది, అది నయం కావాలంటే నీ గుండెగాయ కావాలట అన్నప్పుడు కోతి ఎలా ఉపాయంగా తప్పించుకుంది? రమ్య నువ్వు చెప్పు.
4: ఉదయమే నా గుండెను శుభ్రపరచి చెట్టు కొమ్మకు కట్టాను. అది నా దగ్గర లేదు. కావాలంటే మనం వెనకకు వెళ్ళి తీసుకురావాలి. వెనకకు పద అంది. తెలివి తక్కువ ముసలి కోతి మాటలు నిజమనుకొని కోతిని గట్టు వద్దకు తీసుకువచ్చింది. కోతి చెంగున చెట్టుపైకి దూకి తప్పించుకుంది.
0: ఇద్దరు బాగా చెప్పారర్రా, మా మంచి పిల్లలు. కాబట్టి చెడ్డవారితో స్నేహం చేయకూడదు, మోసాన్ని మోసంతోనే జయించాలి అన్నది ఈ కథలోని నీతన్నమాట.
3: కథ చాలా బాగుందమ్మా.
5: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగు పాఠం కోతి మొసలి పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగు పాఠం మనిషికి రెండు కళ్ళు ఎందుకు పాఠం వింటారు.
6: ఏంట్రా ఫణి, జహంగీర్ చక్రవర్తి బొమ్మ గీసూ గీసూ ఆపేసి ఏదో ఆలోచిస్తున్నావు? ఏంటి సంగతి?
7: వాడంతేలే పద్మిని, ఒక పని మొదలు పెడతాడు, మధ్యలో ఏదో ఆలోచిస్తాడు. పని సంగతి నాకు తెలియదా ఏంటి?
8: నువ్వే చెప్పు పద్మిని, ఆలోచించడం తప్ప?
6: తప్పేం లేదు ఫణి, నేను నేర్పించాలని రమ అలాగే అంటుంది. ఇంతకీ దేని గురించి ఆలోచిస్తున్నావు?
8: బొమ్మ గీస్తున్నానా? బొమ్మలో కళ్ళు గీస్తుంటే ఇందాక మనం చూసిన బ్రహ్మాస్త్రం టీవీ సీరియల్లో రాక్షసుడు గుర్తుకొచ్చాడు.
7: అదేంటి ఫణి, జహంగీర్ చక్రవర్తి బొమ్మ గీస్తుంటే రాక్షసుడు గుర్తుకు రావడం ఏంటి? నీ పిచ్చిగాని.
8: అది కాదురామా, ఆ సీరియల్లో రాక్షసుడికి ఒకే కన్ను కదా ఉంది.
6: వాడు రాక్షసుడు, రాక్షసులకు నుదుటి మీద ఒకే కన్ను ఉంటుందిలే
7: అని ఎవరు చెప్పారేంటి?
6: కథల్లో, సినిమాల్లో, సీరియల్స్ లో రాక్షసులకు ఒకే కన్నుంటుందని చూపిస్తారుగా.
7: అదంతా మన ఊహ అంతే.
8: పాపం రాక్షసులకి ఒకే కన్ను ఎందుకుంటుందో.
6: పాపం ఏంట్రా, ఒక కన్నుతోనే వాళ్ళ అందరినీ నానా బాధలు పెట్టేస్తుంటారు. ఇక రెండు కళ్ళుంటే ఇంకేమైనా ఉందా?
8: చూడడానికైతే ఒక కన్ను చాలు కదా పద్మిని, మరి మనకు రెండు కళ్ళు ఎందుకున్నాయి?
6: మనిషికి ఒక కన్నుంటే అసహ్యంగా ఉంటుంది, ముక్కుకి అటో కన్ను ఇటో కన్ను ఉంటేనే కదా అందం.
7: అంతేనేంటి, మనకి చెవులు రెండు, చేతులు రెండు, కాళ్ళు రెండున్నాయా లేదా? అలాగే అందం కోసం రెండు కళ్ళుండడం అవసరం మరి.
8: అలాగైతే నోరు ఒక్కటే ఎందుకుంది?
6: అర్థం లేని ప్రశ్నలు వేయకు ఫణి, ముందు హోంవర్క్ పూర్తి చేసుకుందాం.
8: అలాగే, ఆ తర్వాతైనా చెప్తావా?
7: చంద్రం బాబాయ్ని అడిగి తెలుసుకుందాంలే, ముందు పని కాని.
9: ఏం పిల్లలు,

0: హోంవర్క్ చేయడం పూర్తయిందా? ఇందాక మీరు మాట్లాడుకుంటూ ఉంటే పక్క గదిలోంచి అన్నీ విన్నాన్లే.
1: ఏం విన్నావు బాబాయ్?
0: మనిషికి ఒక కన్ను ఉంటే అసహ్యంగా ఉంటుందని పద్మిని చెప్పడం, రెండు కాళ్ళు రెండు చేతులున్నట్టే రెండు కళ్ళు ఉంటేనే అందమని రమ చెప్పటం, నువ్వేమో మరి నోరు ఒకటే ఎందుకుందని ప్రశ్నించటం, అంతా వినబడిందిలే.
2: రెండు కళ్ళుంటేనే అందం కదా బాబాయ్.
0: అందం అనే మాటకి స్థిరమైన అర్థం లేదురమ్మా.
3: మరి
0: ఒకప్పుడు మగవాళ్లు పుట్టి జుట్టు నీటిగా దువ్వుకుంటేనే అందం అనుకునేవారు, మరిప్పుడు జులపాలు పెంచుకుంటే అందం అనుకుంటున్నారు. ఆడవాళ్లకి ముక్కు పుడక అందమని ముక్కును కుట్టించుకునేవారు. ఆ తర్వాత రోజుల్లో అది బాగుండదని చాలామంది మానేశారు.
2: మళ్ళీ ఇప్పుడు అందరూ ముక్కులు కుట్టించుకుంటున్నారుగా బాబాయ్.
0: అదే చెప్తున్నా, రుచిలాగా అందం అనేది మనం అలవాటు పడటంలో ఉంది. ముక్కు వంపు తిరిగి ఉంటే అందమని కొందరంటారు, నిటారుగా ఉంటే అందమని మరికొందరంటారు. చర్మం చామనఛాయగా ఉంటే నాకిష్టం, మీ పిన్నికి తెలుపు చర్మం ఉండేవాళ్ళిష్టం. ప్రకృతి ప్రసాదించిన శరీర అంగాల నిర్మాణం కూడా అంతే. ఇలా ఉంటేనే అందం, మరోలా ఉంటే వికారం అని అనుకోకూడదు.
1: కళ్ళ గురించి చెప్పకుండా ఏదేదో చెప్తున్నావేంటి బాబాయ్?
0: ఆగాగు, అక్కడికే వస్తున్నా, తొందరపడకు. లోకంలో అందరి మనుషులకు ఒకే కన్నున్నట్లయితే ఆ విధమైన ఆకారాన్ని చూడటానికి అలవాటుపడి అదే అందమనిపించేదేమో. అప్పుడు రెండు కళ్లవాడెవరైనా పుడితే ఎంత అసహ్యంగా ఉన్నాడు అని అనుకునేవాళ్లం. కనుక మనకు రెండు కళ్ళు ఉండటం అనేది అందం కోసం ప్రకృతి చేసిన ఏర్పాటు అనుకోవడం పొరపాటు.
2: రెండు కళ్ళు ఎందుకా అని ఆలోచిస్తే ఇప్పుడు తెలిసింది. చెప్పనా?
0: చెప్పు చూద్దాం.
2: ఏదైనా ప్రమాదం జరిగి ఒక కన్ను పోతే పూర్తి గుడ్డిగా అయిపోకుండా రెండో కన్ను పనికొస్తుంది. అందుకు
1: మనకు రెండు కళ్ళు ఉన్నది అందుకేనా బాబాయ్?
2: అంటే స్కూటర్ కు స్పేర్ టైర్ లాగానంటావా?
0: అందం కోసమే కాదు, ఒకటి పోతే రెండో దానితో చూడొచ్చునే కాదు. మనిషికి రెండు కళ్ళు ఉండటానికి ముఖ్య కారణం, లాభం మరొకటుంది.
2: అదేమిటో చెప్పు బాబాయ్.
1: త్వరగా చెప్పు బాబాయ్.
2: ఊరించి ఊరించి చెప్పడం బాబాయ్కి అలవాటేగా.
0: చెప్తానుండండి. మనిషికి రెండు కళ్ళు ఎందుకో చెప్పే ముందు అసలు ఒక కన్నే ఉంటే కలిగే ఇబ్బందులేవో తెలుసుకోవాలి.
2: బాబాయ్, నేను చేత ఒక కన్ను మూసుకున్నా చూడు, అయినా అన్నీ బాగానే కనిపిస్తున్నాయే.
0: పద్మిని, అలా చూస్తే తెలీదు.
2: మరి ఎలా చూస్తే తెలుస్తుంది?
0: పని సన్నమూతి ఖాళీ షర్బత్ సీసా అల్మార్లో ఉంది, దాన్ని తీసుకొచ్చి బల్లమీద పెట్టు. రమా, ఈలోగా నువ్వు వంటింట్లోంచి ఒక గ్లాస్తో నీళ్లు తీసురా. చూడు పద్మిని, మనం ఓ చిన్న ప్రయోగం చేసి ఒక కన్ను మాత్రమే కలిగి ఉంటే గల ఇబ్బందులు గమనిద్దాం, సరేనా?
2: సరే బాబాయ్.
1: బాబాయ్, ఇదిగో సీసా,
2: ఇదిగో నీళ్లు.
0: పద్మిని, ఇప్పుడు నువ్వు ఒక కన్ను మూసుకుని ఒకే కంటితో చూస్తూ గ్లాసులోని నీళ్లు సీసాలో పోయాలి. ఒక్క చుక్క నీళ్లు కూడా కింద పడకూడదు, సీసాని ముట్టుకోకూడదు.
2: ఓస్, అంతేనా?
0: అంతే మరి, నేను చెప్పినట్టు చేయి చూద్దాం.
2: ఇదిగో ఎడమ కన్ను మూసుకున్నా చూడు, సీసాలోకి నీళ్లు పోస్తున్నా.
0: ఇదేంటి పద్మిని, ఒక్క చుక్క నీళ్లు బల్లం మీద పడకుండా పోయేవని నేను చెబితే ఒక్క చుక్క సీసాలో పడకుండా బల్లం మీద పోసావేంటి?
2: నీళ్లు సీసాలోకే పోస్తున్నానని అనుకున్నాను బాబాయ్, ఇలా జరిగిందేమిటి?
0: పోనీలే పని, నేను చెప్పినట్టు నువ్వు చేయగలవేమో ప్రయత్నించు.
1: ఒక్క చుక్క బల్ల మీద పడకుండా మొత్తం సీసా నింపుతా చూడు బాబాయ్.
2: పద్మిని పోసినప్పుడు కొన్ని నీళ్లైనా సీసాలో పడ్డాయేమో గాని ఫని మొత్తం నీళ్లు బల్ల మీదే పోసేశాడు.
1: ఇదేమిటబ్బా ఇలా అయింది?
0: నేను అదే అడుగుతున్నా. ఒక కన్నుతో చూసినా సీసా కనిపిస్తుంది, గ్లాసు కనిపిస్తుంది, కానీ మీ ఇద్దరిలో ఒక్కరు కూడా సీసాలో సరిగ్గా నీళ్లు పోయలేకపోయారు. పోనీలే, ఇప్పుడు రెండు కళ్ళు తెరిచి ఇదే పని మళ్లీ చేసి చూడండి.
1: నేను పోస్తా.
0: సరే కాని.
1: చూసారా, మొత్తం నీళ్లన్నీ సీసాలోకే పోసా.
2: రెండు కళ్లతో చూస్తూ సులభంగా చేయగలిగిన పనిని ఒక కంటితో చూస్తూ చేయలేకపోయాం ఎందుకు బాబాయ్?
0: ఒక కన్ను మూసుకుని సూది బెజ్జంలోకి దారం ఎక్కించే ప్రయత్నం చేసినా ఇలాగే జరుగుతుంది. ఒంటి కంటితో చూస్తూ దారం ఎక్కించే ప్రయత్నం చేస్తే దారం సూదికి అంగుళం పక్కకు పోతుంది. అదే రెండు కళ్ళు తెరిచి చూస్తూ చేస్తే సూదిలో దారం ఎక్కించటం ఏమంత కష్టం కాదు.
4: చూస్తున్న వస్తువు ఒకటే కదా, రెండు కళ్ళతో చూడ్డానికి ఒక కన్నుతో చూడ్డానికి భేదం ఎందుకుంటుంది బాబాయ్?
0: అక్కడే

0: ఉంది. ఒక కంటితో చూస్తే లోతు, దూరం అనేది తెలియవు. అవి తెలియాలంటే రెండు కళ్ళు అవసరం.
1: దూరం తెలుసుకోవడానికి, రెండు కళ్ళతో చూడ్డానికి సంబంధం ఏంటి బాబాయ్?
0: బోలెడంత సంబంధం ఉంది. కెమెరాలో ఫిల్ము మీద పడిన బొమ్మకి పొడవు, వెడల్పు మాత్రమే ఉంటాయి. కానీ మందం అనేది ఉండదని ఒప్పుకుంటారు కదూ?
2: నిజమే.
0: కంటిలోని రెటీనా మీద పడే బొమ్మ కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. దానికి కూడా పొడవు, వెడల్పు అనే రెండు కొలతలు, అంటే డైమెన్షన్స్ మాత్రమే ఉంటాయి. లోతు లేదా మందం అనబడే మూడవ డైమెన్షన్ కూడా తెలియాలంటే రెండు కళ్ళు అవసరం.
1: అదేలా సాధ్యం? రెండు కళ్ళు ఒకలాగే ఉంటాయి కదా. మొదటి కంటికిలాగే రెండవ కంటికి కూడా పొడవు, వెడల్పు అనే రెండు డైమెన్షన్స్ కనిపిస్తాయి. కానీ లోతు ఎలా తెలుస్తుంది?
0: మంచి ప్రశ్న వేశావు. రెండు కళ్ల రెటీనాల మీద పడే బొమ్మలకి పొడవు, వెడల్పులు మాత్రమే ఉంటాయి. అందులో సందేహం లేదు. కానీ ఎదుటి వస్తువుని రెండు కళ్ళు చెరో కోణంలో చూస్తాయి. కనుక రెటీనాల మీద పడే బొమ్మలు ఒక్కలాగా ఉండవు. కొంచెం భేదం ఉన్న ఈ బొమ్మలను కలిపి మన మెదడు ఒకే బొమ్మను తయారు చేసుకుంటుంది. ఆ బొమ్మలో లోతు లేదా మందం అనబడే మూడవ డైమెన్షన్ మనకు తెలుస్తుంది. రెండు కళ్ళు గ్రహించిన బొమ్మలు విడివిడిగా కాక ఒకే బొమ్మగా మన మెదడు రూపొందించుకోవడం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం.
2: అంటే రెండు కళ్ళుతో చూస్తేనే వస్తువు యొక్క పొడవు, వెడల్పు, లోతులు తెలుస్తాయన్నమాట.
0: అవును, దీన్నే స్టీరియోస్కోపిక్ దృష్టి అంటాం.
3: ఏమిటి
0: స్టీరియోస్కోపిక్ దృష్టి? తాగుడు మైకంలో ఉన్న వ్యక్తికి రెండు కళ్ళు గ్రహించిన బొమ్మలను మెదడు ఒకే బొమ్మగా రూపొందించదు. అందువల్ల దూరంగా ఉన్న వస్తువును దగ్గరగా ఉందని భ్రమపడి పట్టుకోబోతాడు. ఇంటి గుమ్మం దూరంగా ఉందనుకుని కాలు బాగా సాచి అడుగులు వేస్తాడు.
3: మనకు రెండు కళ్ళు ఉండడానికి అసలు కారణం తెలిసింది బాబాయ్.
1: మరి పుట్టుకతోనే ఒక కన్ను లేనివాళ్ళు లోతు లేదా మందం అనే డైమెన్షన్ ఎట్లా తెలుసుకోగలుగుతారు?
0: వాళ్లు తప్పులు చేసి చేసి చిరకాల అనుభవం వల్ల మందాన్ని లేదా లోతును ఉజ్జాయింపుగా తెలుసుకోగలుగుతారు. అంతేకాని రెండు కళ్ళు సరిగ్గా ఉన్నవాళ్లకు గల నేర్పుతో వీళ్ళని పోల్చకూడదు.
2: మనకు రెండు కళ్ళు ఉండడం వల్ల ఇంకా ఏమైనా లాభాలున్నాయా బాబాయ్?
0: ఎందుకు లేవు. రెండు కళ్ళు తెరిచి చూస్తే దృష్టికోణం చాలా పెద్దగా ఉంటుంది, అంటే విశాలంగా ఉంటుంది.
2: దృష్టికోణం అంటే?
0: అంటే మనం కుడి ఎడవల వైపు ఎంత మేరకు చూడగలమనే దాన్ని దృష్టికోణం అంటాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న పనిచేయండి. రెండు కళ్ళు తెరిచి నిటారుగా చూడండి. మీ అరచేతులను ముఖానికి ఎదురుగా ఒకదానితో మరొకటి తాకుతూ ఉండేలా ఉంచండి.
1: నువ్వు చెప్పినట్టే చేశాం. అయితే ఏంటి బాబాయ్?
0: అలాగే చూస్తూ చేతులను దూరం చేస్తూ పొండి. రెండు అరచేతుల మధ్య ఒక మీటర్ దూరం ఉన్నా రెండు కళ్లకు రెండు అరచేతులు కనిపిస్తూనే ఉన్నాయి. అవునా?
1: అవును.
3: నాకు కూడా.
0: మరిప్పుడు కుడి కన్నును మూసుకోండి.
2: మూసుకున్నాం. సరేనా బాబాయ్?
0: కుడి అరచేతిని చూడగలుగుతున్నారా చెప్పండి.
2: ఆహా, చూడలేకపోతున్నా. కనబడ్డం లేదు బాబాయ్.
0: ఇప్పుడు కుడి కన్ను తెరిచి ఎడమ కన్ను మూసుకోండి. ఎడమ అరచేతిని చూడగలుగుతున్నావా రమా, నువ్వు చెప్పు.
1: లేదు బాబాయ్.
0: అరచేతులు అలాగే ఉంచి రెండు కళ్ళు తెరిచి చూడండి.
3: భలే భలే, రెండు అరచేతులు మళ్లీ కనిపిస్తున్నాయి.
0: అది సంగతి. రెండు కళ్ళు తెరిచి చూస్తే దృష్టికోణం విశాలంగా ఉండటం అంటే ఇదే. మీ కళ్ళతో మీరే చూశారుగా.
3: మనకు రెండు కళ్ళు ఎందుకో తెలిసింది.
0: ఎందుకో ఒక్కొక్కరు ఒక్కొక్క లాభం చెప్పండి.
1: వస్తువుల పొడవు, వెడల్పులతో పాటు లోతు లేదా మందం లాంటి మూడో డైమెన్షన్ చూడాలంటే రెండు కళ్ళు అవసరం.
2: ఒక కన్ను కన్నా రెండు కళ్ళుతో చూస్తేనే దృష్టికోణం విశాలంగా ఉంటుంది.
0: వెరీ గుడ్. నువ్వు చెప్పు ఫణి.
3: ప్రమాదవశాత్తు ఒక కన్ను పోయినా రెండో కన్నుతో చూడొచ్చు.
0: చాలా బాగా చెప్పారు. అంటే నేను చెప్పిన విషయాలు మీకు అర్థమయ్యాయి, అంతేనా? సరే, ఇక వెళ్ళండి.
2: అలాగే బాబాయ్.
0: మనం విన్న కార్యక్రమంలోని ముఖ్యాంశాలను మరోసారి గుర్తు చేసుకుందాం. మనిషికి సాధారణంగా రెండు కళ్ళు ఉంటాయి. రెండు కళ్ళు ఉండటం వల్ల ముఖానికి అందం వస్తుంది. ఒక కన్ను ప్రమాదవశాత్తు కోల్పోయినా రెండో కంటితో చూడొచ్చు. ఒక కంటితో చూస్తే పొడవు, వెడల్పు తెలుసుకోగలంగాని వస్తువు ఎంత మందం,

0: ఎంత దూరంలో ఉందనేది సరిగ్గా తెలియదు. రెండు కళ్లతో చూస్తూ సులభంగా చేయగలిగే పనిని ఒక కంటితో చూస్తూ సరిగ్గా చేయలేం. అందుకే ఒంటి కంటితో చూస్తూ సూదిలో దారం ఎక్కించటం కష్టమవుతుంది. రెండు కళ్ళు గ్రహించిన వస్తువు ఆకార పరిమాణాలను మెదడు ఒకే బొమ్మగా రూపొందిస్తుంది. తాగుడు మైకంలో ఉన్న వ్యక్తికి రెండు కళ్ళు గ్రహించిన బొమ్మలను మెదడు ఒకే బొమ్మగా రూపొందించే శక్తి తక్కువ. అందువల్ల దూరంగా ఉన్న వస్తువు దగ్గరగా ఉందని భ్రమపడి పట్టుకోబోతాడు. మనం చూసే వస్తువు పొడవు, వెడల్పు, మందం లేదా లోతును తెలుసుకోవడాన్ని స్టీరియోస్కోపిక్ దృష్టి అంటాం. పుట్టుకతో ఒక కన్ను లేనివాళ్లు లోతు లేదా మందం అనే డైమెన్షన్ను చిరకాల అనుభవం వల్ల తెలుసుకోగలుగుతారు. కుడి ఎడమల వైపు మనం ఎంత మేరకు చూడగలం అనే దాన్ని దృష్టికోణం అంటాం. రెండు కళ్లతో చూస్తే దృష్టికోణం విశాలంగా ఉంటుంది.
1: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగు పాఠం కోతి మొసలి, మరొక విద్యా కార్యక్రమం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం తెలుగు పాఠం మనిషికి రెండు కళ్ళు ఎందుకు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: సంప్రదించండి.

0: FM 90.4.
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: నమస్కారం అండి, అంతా బాగున్నారా? మనం నిత్యం మాట్లాడుకునే పర్యాటక ప్రదేశాల్లో ఈరోజు మనం ఒక ముఖ్యమైన, పరిచయం అవసరం లేని ఒక పర్యాటక ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. చక్కగా ఆ పర్యాటక ప్రాంతం యొక్క విశిష్టత, విశేషాలు, మనం పర్యటించాలంటే అక్కడ ఏమేమి చూడొచ్చు, ఇవన్నీ కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా వినండి. ఊటీ, ఊటీ అంటేనే మనకి చాలా మందికి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే పాత సినిమాల్లో చూస్తే ప్రతి సినిమాలో కూడా ఎక్కడో అక్కడ ఊటీలోని దృశ్యాలు మనకు కనపడుతూనే ఉంటాయి. ఎందుకంటే అంత సుందరమైన ప్రదేశం. మన భారతదేశంలోనే తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో నీలగిరి పర్వతాలపై నెలకొని ఉన్న ఈ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అందరికీ పరిచయమే. ఇది

నీలగిరి జిల్లాకు పరిపాలన ప్రధాన పట్టణం, అంటే ఇంచుమించు అది రాజధాని లెక్క అన్నమాట. ఉదక మండలం అనేది దీని అధికారిక నామం. వాతావరణం చల్లగా ఉన్నందున వేసవకాలం నుంచి విడిది కేంద్రంగా ఇది ప్రసిద్ధిగాంచింది. మన పాతకాలంలో చూసుకుంటే చాలా మంది అంటారు, పెళ్లైన తర్వాత కావచ్చు లేదా సమ్మర్ వెకేషన్స్ కావచ్చు, మా వాళ్ళు ఊటి వెళ్లారండి అంటారు. ఎందుకంటే అంత చక్కటి సుందరమైన ప్రదేశం. వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. కొద్ది కాలం అక్కడ విశ్రాంతి తీసుకుని నీలగిరి కొండలపై ముఖ్యమైన ప్రదేశాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా, చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా దర్శించుకుంటారండి. నిజంగా ఊటీకి మంచి చరిత్రే ఉందని చెప్పాలి. ఇది ప్రాచీన కాలంలో నీలగిరి పర్వతాలు చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. తరువాత గంగవంశ రాజులు ఆధీనంలోకి వచ్చాయండి. 12వ శతాబ్దంలో హోయసాల వంశరాజైన విష్ణువర్ధనుడి స్వాధీనంలోకి వచ్చాయి. చివరకు టిప్పు సుల్తాన్ ఆధీనంలో కూడా ఈ పర్వతాలు వచ్చాయండి. 18వ శతాబ్దంలో ఆంగ్లేయులకు ఇవన్నీ కూడా తిరిగి అప్పగించబడ్డాయి. పక్కనే ఉన్న కోయంబత్తూరు కూడా మనకి ఒక రకంగా అది పర్యాటక ప్రదేశమే. ఈ కోయంబత్తూరు ప్రావిన్స్ కు గవర్నర్ గా ఉన్న జాన్ సుల్లివాన్ ఊటీ చల్లటి వాతావరణం, అడవులను చూసి చాలా ముచ్చటపడిపోయాడు. అక్కడ నివసిస్తున్న కోయి జాతి తెగలకు అతి తక్కువ పైకాన్ చెల్లించి చాలా స్థలాన్ని కొనేశాడండి. నెమ్మదిగా ఈ స్థలాలు ప్రైవేటు ఆంగ్లేయ వ్యక్తులు పరం కావడంతో త్వర త్వరగా అభివృద్ధి చెందటం మొదలెట్టింది. మద్రాసు సంస్థానానికి వేసవి రాజధానిగా కూడా మారిందండి. మద్రాసు సంస్థానం సహకారంతో ఇక్కడ ప్రముఖ ఆంగ్లేయులు కొండల మధ్య మెలికులు తిరిగే రహదారులు, సంక్షిప్తమైన రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ పట్టణం సముద్ర మట్టం నుంచి సుమారు 2,240 మీటర్ల ఎత్తులో ఉండటంతో ప్రముఖ వ్యాస విడిది కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. నిజంగా మీకు పాఠ్యాంశాల్లో కూడా చాలా వరకు కూడా ఊటీ గురించి కొన్ని పాఠ్యాంశాల్లో కూడా ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి ఊటీ గురించి చదువుకుంటూనే ఉన్నాం. ఊటీ అంటేనే మనకు పెద్ద చక్కటి వ్యాసవిడిదిగా పాఠాల్లోని, అలాగే మనకు చెప్పే ఉపాధ్యాయులు కూడా చెప్తూ వచ్చారు. దీని ప్రాకృతిక సౌందర్యం ఎటు చూసినా కనిపించే పచ్చదనం, ముచ్చట గొలిపే లోయలు, ఇవన్నీ కూడా ముగ్ధులైపోతాం. అలాగే దీనికి ఇంతలా ఉండటంతో ముగ్ధులైన ఆంగ్లేయులు దీనికి ఒక పేరు కూడా పెట్టారండి, క్విన్ ఆఫ్ హిల్స్ అని పిలుచుకునేవారు. క్విన్ ఆఫ్ హిల్స్ అనే పేరుతో వారంతా కూడా ఆంగ్లేయులు పిలుచుకునేవారు. ఎవరైనా బ్రిటన్ నుంచి వచ్చిన వారు గాని, ఇక్కడ ఉన్నవారు గాని ఎక్కువ శాతం ఊటీలోనే గడిపేవారు. అక్కడి నుంచే మన భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ వారితోటి ఆదేశాలు జారీ చేయటం, ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపించడం కూడా చేసేవారంట. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ కొప్పిన వాతావరణ వర్గీకరణ ప్రకారం ఊటీ వాతావరణం ఒక ఉప ఉష్ణమండల పర్వత వాతావరణం. ఉష్ణ వాతావరణంలో నగరం ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశం యొక్క అత్యంత విరుద్ధంగా ఊటీ వాతావరణం సాధారణంగా ఏడాది పొడవునా ఆహ్లాదంగా చల్లగా ఉంటుంది. జనవరి ఫిబ్రవరి నెలల్లో రాత్రుల్లో వాతావరణం చాలా చల్లగా మారిపోతుందండి. సాధారణంగా వసంతకాలంలో ఇక్కడ వాతావరణం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏడాది పొడుగునా ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి. సగటు అత్యల్ప ఉష్ణోగ్రత సుమారు 5 నుంచి 12 సెల్సియస్ డిగ్రీల వరకు మెయింటైన్ అవుతుంది. సగటు అధిక ఉష్ణోగ్రత సుమారు 17 నుంచి 20 వరకు కూడా నమోదవుతుంది. దక్షిణాసియా ప్రమాణాల ప్రకారం 25 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అక్కడ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత. అంటే బాగా ఎక్కువగా ఇక్కడ ఎండలున్నాయంటే 25 డిగ్రీలు నమోదవుతాయి అన్నమాట. అక్కడ బాగా తక్కువ అంటే 5 నుంచి 12 వరకు. అంటే ఎంత చల్లగా ఉంటుందండి వాతావరణం. ఉష్ణోగ్రత ఊటీలో వర్షాకాలం చాలా చల్లగా అధిక తేమగల గాలులతో కూడా నిండి ఉంటుంది. ఏడాది పొడుగునా గాలులు అధికంగా వీస్తుంటాయి. 2 సెల్సియస్ డిగ్రీలు అక్కడ నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత. మనకి 25 డిగ్రీలు అత్యధికమైతే అత్యల్పం 2 సెల్సియస్ డిగ్రీలండి. నగరం డిసెంబర్ నుంచి మార్చి వరకు పొడి వాతావరణం కలిగి ఉంటుంది.
12

50 మిల్లీమీటర్ల అవపాతం చవి చూస్తుంది. నిజంగా ఇక్కడ చూస్తే చాలా ఆర్థిక వ్యవస్థ కూడా విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా పర్యాటక రంగంపై ఇక్కడ వారంతా కూడా ఆధారపడి ఉంటారు, వ్యవసాయంపై కూడా ఆధారపడి ఉంటారు. పరిసర ప్రాంతాలన్నీ కూరగాయలు పండ్లు పండిస్తారు. కొన్ని చోట్లయితే కాఫీ పంటలు కూడా పండిస్తారు, కాఫీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కూరగాయల్లో ప్రధానంగా క్యారెట్, బంగాళాదుంప, క్యాబేజ్, క్యాలిఫ్లవర్ ఉంటాయి. పండ్లలో అయితే ప్రధానంగా పీచెస్, రేగు, బెర్రీ, స్ట్రాబెర్రీ పండిస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉష్ణోగ్రత ఏంటంటే శీతల ఉష్ణోగ్రతకు సరిపడా పంటలన్నమాట. ఈ పంటలన్నీ కూడా ఊటీలో మనకు పండి దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా అవుతాయి. ఊటీ మున్సిపల్ మార్కెట్ రోజు జరిగే ఉత్పత్తులు వేలంపాట భారతదేశంలోనే అతిపెద్ద రిటైల్ మార్కెట్ గా ఒకటి. చాలా కాలం నుంచి ఇక్కడ పాడి పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందిందండి. పాల ఉత్పత్తులు సహకార సంఘాల ఆధ్వర్యంలో పాడి పరిశ్రమలు కొనసాగుతుంటాయి. అందులో పాలలో మేగడ తీసిన పాలు, పౌడరు, జున్ను తయారు చేస్తారు. స్థానిక వ్యవసాయ పరిశ్రమ యొక్క ఫలితంగా కొన్ని పరిశోధన కేంద్రాలు అక్కడ నెలకొన్నాయి కూడా. ఆ సంస్థలో మట్టి పరీక్ష కేంద్రం, పాడి పశువుల పెంపకం, బంగాళాదుంప పరిశోధన కేంద్రాలకు సంబంధించి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా అక్కడ పండిస్తారు కాబట్టి వాటికి సంబంధించిన పరిశోధన కేంద్రాలు కూడా అక్కడ నెలకొల్పారు. ఫ్లోరికల్చర్, సెరికల్చర్ విధానాల్లో స్థానికంగా పంటల పరిధిని విస్తరించాలని, పుట్టగొడుగుల పెంపకంపై కూడా అనేక ప్రయత్నాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయండి. హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్స్ సినిమా ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఉంది. ఇది నగరం శివార్లలో హిందూ నగర్ వద్ద ఉంది. ర్యాబిస్ టీకాలను తయారు చేసే హ్యూమస్ బయోలాజికల్ సంస్థ ఊటీ సమీపంలోనే ఉన్న పుడిమండులో ఉంది. ఇతర తయారీ పరిశ్రమలు ఊటీ శివార్లలో ఉన్నాయండి. వాటిలో ప్రధానమైనవి సూదుల తయారీ సంస్థ, అలాగే కార్పెట్ తయారీ సంస్థ, ఇవన్నీ కూడా చాక్లెట్టు, ఇవన్నీ సంస్థలు కూడా ఇక్కడే నెలకొల్పి ఉన్నాయి. టీ సాగు కూడా పేరు మోసిన ఊటీలో దాని సంవిధానం చేయరు. టీ మరింత ఆర్థికంగా కొద్దిగా తక్కువ ఎత్తులో సాగు చేస్తారు. కూనూరు, కోటగిరి టీ సాగు ఎక్కువగా సాగుతుంది. మనం ఊటీ వెళ్ళినప్పుడు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కూడా ఊటీలో ఆసక్తికరమైన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. ఊటీ పట్టణం చుట్టుపక్కల అనేక ఆసక్తికరమైన ప్రదేశాలు కలిగిన ఒక పర్యాటక కేంద్రం. ఊటీలో బొటానికల్ గార్డెన్, ఇది ప్రభుత్వ బొటానికల్ గార్డెన్. ఇక్కడ భారతదేశంలో అతిపెద్ద గులాబీ తోట ఉంది. ఇది కూడా విజయనగరంలో ఎల్క్ కొండవాలిపై ఉంది. 2200 మీటర్లు ఎత్తులో ఆ తోట దేశంలోనే అతిపెద్ద గులాబీ సేకరణలో ఒకటిగా ఉందండి. 20,000 కంటే ఎక్కువ రకాలైన 2800 రకాల గులాబీలు ఉన్నాయి. హైబ్రిడ్ టీ గులాబీలు, మినియేచర్ గులాబీలు, పాలయంతిస్, పాపగిన, బ్లోరిబన్, రామ్బ్లెండ్స్, యాక్యుమర్, నలుపు, ఆకుపచ్చ వంటి అసాధారణ రంగుల గులాబీలు కూడా ఇక్కడ మనకి ఎప్పుడూ పండిస్తారు. ఊటీలో 8-9 హెక్టార్లు అంటే 22 ఎకరాలు విస్తీర్ణంలో 1847లో నిర్మితమైంది. దీన్ని తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రతి మే నెల అరుదైన వృక్షజాతుల ప్రదర్శనలతో పాటు పూల ప్రత్యేక ప్రదర్శన కూడా ఇక్కడ నిర్వహిస్తారండి. ఈ ప్రదర్శనకు దేశంలోని అనేక మంది గులాబీ ప్రియులు అక్కడికి వెళ్తారంటంలో ఆశ్చర్యం లేదు. నిజంగా ఇక్కడ ఉన్న అనేక సుందరమైన ప్రదేశాలు చూడటంతో పాటు ఈ ప్రదర్శన కూడా ప్రత్యేకమని చెప్పాలి. ఉద్యానవనంలో దేశ విదేశాలకు చెందిన అన్ని రకాలైన సుమారు 1000 రకాల జాతుల మొక్కలు ఉన్నాయి. మొక్కలు, పొదలు, చెట్లు, మూలిక, బొన్నాయి మొక్కలు, బోన్సాయి మొక్కలు ఉన్నాయి. ఈ తోటలో 20 మిలియన్ సంవత్సరాల పురాతనమైన శిలాజ చెట్టు ఉంది. ఇది చాలా ప్రత్యేకం. నిజంగా ఊటీ వెళ్లిన వారు ఖచ్చితంగా ఈ బొటానికల్ గార్డెన్ లో ఈ మొక్క చూడాల్సిందే. ఇక అలాగే ఊటీలో జింకల్ పార్క్ కూడా ఎంతో ముఖ్యమైంది. జింకల్ పార్క్ ఊటీ సరస్సు అంచున ఉంది.
ఇది ఉత్తరాఖండ్లోని నైనిటాల్లోని జంతు ప్రదర్శనశాల.

0: ఆలయాలను పక్కన పెడితే భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్న జూ పార్క్. ఈ ఉద్యానవనం అనేక రకాల జింకలు, ఇతర జంతువులను ఉంచడానికి ఏర్పాటు చేయబడింది. ఇక అన్నిటినీ మించి ఊటీ సరస్సు. ఊటీ సరస్సు 26 హెక్టార్లు, అంటే సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి. సరస్సు పక్కన ఏర్పాటు చేసిన బోట్ హౌస్ పర్యాటకులను బోటింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది ఊటీలో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఊటీ మొదటి కలెక్టర్ జాన్ సులివన్ 1824లో ఈ ఊటీ సరస్సును నిర్మించారంట. ఊటీ లోయలో ప్రవహించే పర్వత ప్రవాహాలకు ఆనకట్ట వేయటం ద్వారా ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు యాకలిప్టిస్ చెట్లు తోటల మధ్య ఒక ఒడ్డున రైలు మార్గాన్ని కలిగి ఉంది. మేలో వేసవికాలంలో సరస్సు వద్ద 2 రోజుల పాటు పడవల పోటీలు కూడా నిర్వహిస్తారు. ఇవన్నీ కూడా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఏటా చేసే కార్యక్రమాలు. అలాగే ఇక్కడ పైకారా సరస్సు కూడా ఎంతో ముఖ్యమైనది. పైకారా సరస్సు ఊటీ నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న పైకారా నది ముకుర్తి శిఖరం వద్ద పుడుతుంది. ఇది కొండ ప్రాంతం గుండా ప్రవహించుకుంటూ వెళుతుంది. సాధారణంగా ఉత్తరం వైపు నుండి పీఠభూమి అంచుకు చేరుకున్న తర్వాత పశ్చిమ వైపుకు మారుతుంది. కొండ ఎత్తుల నుండి 2 పాయలుగా ప్రవహిస్తుంది. 1 55 మీటర్లు, ఇంకొకటి 61 మీటర్లు ఎత్తు నుండి దిగుకు ప్రవహిస్తాయి. ఈ చివర 2 జలపాతాలను పైకారా జలపాతం అంటారు. ఈ జలపాతం ప్రధాన రహదారిపై వంతెన నుండి దాదాపు 6 కిలోమీటర్లు దూరంలో ఉంది. పైకారా జలపాతం ఆనకడ్డ వద్ద ఉన్న ఒక పడవ గృహం పర్యాటకులకు ఆకర్షణగా ఉంటుంది. దీన్ని కామరా సాగర్ డ్యాం ఊటీ బస్టాండ్ నుండి ఇంచుమించు 10 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. దీన్ని శాండినల్ రిజర్వాయర్ కూడా అని పిలుస్తారు. ఇక ఊటీలో ఇవే కాదండి, అనేకమైన పర్యాటక ఆకర్షక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి వివరించడానికి అక్కడ అందుబాటులో గైడ్లు ఉంటారు. అలాగే ఊటీ వెళ్ళటానికి కూడా మనకి రైలు ద్వారా మార్గాలున్నాయి, అలాగే విమాన మార్గాలున్నాయి. ఇక మన సొంతంగా కూడా చాలా మంది తమ వాహనాల్లో కూడా ఊటీ వెళ్తుంటారు. ఇక్కడ ఊటీ అనేది ఇక్కడ ఎంతో సుందరమైన ప్రదేశంతో పాటు కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉండటానికి కూడా అక్కడ మనకి విడిది ఇళ్లు ప్రత్యేకంగా దొరుకుతాయంట, తక్కువ అద్దెలో. ఇక మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ పర్యాటక టూర్లో, మీ షెడ్యూల్లో ఈ ఊటీని మీరు కూడా పెట్టుకుంటే మీ పిల్లా పాపలతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదండి ఈరోజు మనం మాట్లాడుకున్న పర్యాటక ప్రదేశం ఊటీ. మరొక పర్యాటక ప్రదేశంతో నేను మీ ముందుంటా. నమస్కారం.
1: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
2: పన్నెండేళ్లు
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి

ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియోకు ముద్రా యోజన సే లోన్ మిలా.
0: పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

0: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: వ్యక్తికి జమీన్, ఘర్, గహనె యా దూసరా కోయ్ సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్

0: పాస్ హే, ఢిల్లీ కే భీ పాస్ హే.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
0: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కుండాలి.
1: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.
0: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య బాట.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
3: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
2: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: विष्णु एफएम 90.4
1: శ్రోతలకు నమస్కారం. రెడీ విష్ణు 90.4 మెగా హెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో అబ్బాయి పెళ్లి కొడుకాయిని కథ వింటారు. విశ్వనాథం కొడుక్కి

పెళ్లి కుదిరింది. అతనికి ఏనుగెక్కినంత సంబరంగా ఉంది. ఆ సంతోషాన్ని దాచుకోవడానికి ప్రయత్నించలేదతను. ఇరుగు పొరుగు వాళ్లకి స్వయంగా చెప్పాడు. దూరంగా ఉన్న బంధుమిత్రులకి ఫోన్లు చేశాడు. రోడ్డు మీద కలిసే ఆమాత్రం ఈమాత్రం ముఖపరిచయం ఉన్నవాళ్ళని కూడా బాగున్నారా అంటూ తనే ముందుగా పలకరించి, మా మనోహరానికి పెళ్లి కుదిరిందండి అని చెప్తే గాని అతనికి తృప్తి కలగటం లేదు. అవునా, చాలా సంతోషం. ఏదో ఇన్నాళ్ళకి మీ ముఖంలో నవ్వు చూశాం. ఎలాగైతేనేం, దేవుడి దయవల్ల మీ బెంగ తీరింది. మీ వాడకు ఇంటివాడవుతున్నాడు. వార్త చెప్పిన మరుక్షణం ప్రతి వాళ్ళు అభినందించారు. విశ్వనాథానికి ప్రపంచాన్ని జయించినంత గర్వంగా ఉంది. ఇంతకీ ఇంత ఇదిగా విశ్వనాథం మురిసిపోవడానికి కారణం కొడుకు మనోహరంలో ఏదో లోపం ఉందని ఎవరైనా ఊహిస్తే పూర్తిగా పొరబడ్డారన్నమాటే. మనోహరం అన్నింటా మనోహరుడే. రూపురేఖల మాటకొస్తే ఆజానుబాహుడు కాకున్నా 5.5 అడుగులకి తక్కువ కాదు. అరవింద దళాయతాక్షుడు కాకపోయినా చీకికళ్ళ చిన్నోడు కాదు. పోని చదువు సంధ్య లేనివాడా? అబ్బే, ఇంజనీరింగ్ పట్టాపుచ్చుకుని ఓ పెద్ద ప్రైవేట్ కంపెనీలో 5 అంకెల జీతం అందుకుంటున్న నవ యువకుడు. పోని అక్కా చెల్లెళ్ళ పెళ్లళ్ళ పేరుతో బరువు బాధ్యతలు నెత్తిన ఉన్నాయా అంటే ఆ ఇంటి అసలు ఆడవాసనే లేదు. ఆ ఇంటి ఇల్లాలు తప్ప. మరి కొడుకు పెళ్లి విశ్వనాథానికి ఎందుకింత విద్యోత్సాహాన్ని కలిగిస్తోంది అంటే ఒకటే సమాధానం, విధి. కాకపోతే కాలమహిమ. ఇంకా చెప్పాలంటే పిదపకాలం. అంతే విశ్వనాథం దృష్టికి. అదృష్టమో దురదృష్టమో చెప్పలేం కాని విశ్వనాథం స్నేహితులు అందరికీ ఆడసంతానమే. అందుకే మొన్న మొన్నటి వరకు అంటే కొడుక్కి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టే వరకు అతను చాలా ధీమాగా ఉన్నాడు. నాకే మగపిల్లాడి తండ్రిని, నా కొడుక్కేం తక్కువని అనుకుని అతగాడి ధీమాకి కారణం ఇంటా బయట కూడా నీకేంరా, మగపిల్లాడి తండ్రివి కో అంటే కోటి మంది ఆడపిల్లల తండ్రులు క్యూ కడతారని ఇంటి ముందు అని వ్యాఖ్యానాలే. ఇలాంటి మాటలు విన్నప్పుడు అతని ఛాతి అరంగుళం పెరిగేది గర్వంతో. పైకి మాత్రం, అయితేనేనరా, ఆడపిల్ల ఉంటే ఆ ఇంటి కళవేరు. ఎంతమంది కొడుకులున్నా కూతురున్న నిండితనం రాదు కదరా, ఆ ముచ్చట మాకు లేదు కదా అనేవాడు సంతోషాన్ని పైకి కనిపించకుండా. అంతేనా, అటు బంధువర్గంలో కానీ ఇటు ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఆడపిల్లలకి సంబంధాలు వెతకడంలో తను ఓ చెయ్యి వేసేవాడు. లాంఛనాలు కట్న కానుకల విషయంలో పెద్దరికం చూపించి ఇరుపక్షాల వాళ్లు తృప్తిపడేలా సెటిల్మెంట్లు చేసేవాడు. పెళ్లిలో ఆడపిల్ల తండ్రికి కుడిభుజం అన్నట్లుగా సహాయపడుతూ పిల్ల అత్తవారింట అడుగు పెట్టే వరకు అన్ని తానే చెక్కబెట్టేవాడు. ఇలా స్నేహితుల పిల్లల పెళ్లిళ్ళు దగ్గరగా చూడటం వల్ల మరో లాభం కూడా కనిపించింది. తన కొడుక్కి పిల్లని చూసేటప్పుడు కట్న కానుకల విషయంలో వియ్యాల వారిని ఎంతవరకు సాగదీయచ్చు, తానెంతవరకు బిగించవచ్చు అన్నది కూడా అంచనా వేసుకోగలిగాడు. అంతరంతరాల్లో హమ్మయ్యా, వీళ్ళలా తను ఇంతలా నలిగిపోనక్కర్లేదు. చీటికి మాటకి వెయ్యాల వారి కాళ్ళు కడుపు పట్టుకుని బ్రతిమాలుకోనక్కర్లేదు. హాయిగా దర్జాగా కొడుకు తండ్రిగా ఒక లెవెల్ మెయింటెనెన్స్ చేయొచ్చు. తనది ఇచ్చే చెయ్యి కాదు, పుచ్చుకునే చెయ్యి అనుకున్నాడు గర్వంగా. కానీ ఇప్పుడు కొడుక్కి సంబంధాలు చూస్తున్న కొద్దీ పరిస్థితి అర్థమై విస్తుపోతున్నాడు విశ్వనాథం. ఇదేంటిది, ఈ పిల్లలు పిల్లల తండ్రులు కూడా ఇలా తయారయ్యారండి. ఎంతమంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయించలేత్తను? ఎప్పుడైనా ఇలాంటి అనుభవం చూశాడా? కట్నాలు కానుకల్లాంటి ఉద్దేశాలు ఏమైనా ఉంటే ఐఎమ్ సారీ, అది నా ప్రిన్సిపల్కి విరుద్ధం. నాకు కావాల్సింది లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ కాదు అంటూ ఆ అమ్మాయి తెగేసి చెప్పేస్తోంది. అక్కడికి చాలా విషయాల్లో సమాధానపడి అమ్మాయి చదువు ఉద్యోగం తండ్రి ఆస్తిపాస్తులు సోషల్ స్టేటస్ మాత్రం చూసి సరే అనేంతలు అట్నుంచి ఓ ఫోన్ కాల్. సారీ సార్, మై డాటర్ ఈస్ ఇన్ సెకండ్ థాట్స్ అంటూ అక్కడితో ఆ అంకం సరి. వండబట్టలేక తన బాధనంతా స్నేహితుల దగ్గర వెళ్లబోసుకుందామా అంటే అహం వడ్డొస్తుంది. అక్కడికి మరీ మనసు బాగోలేనప్పుడు ఏంటోరా, ఒక్క సంబంధము కలిసి రావట్లేదు. జాతకాలు నప్పితే వాడికి పిల్ల నచ్చడం లేదు, పిల్ల నచ్చితే జాతకం నప్పట్లేదు. వీడి పెళ్లి కోసం నేను విఆర్ తీసుకోవాలా ఏంటో అనేవాడు విరక్తిగా. ఏం కాదు గాని, నువ్వు కొంచెం నీ కట్నాల మూట బరువు తగ్గించు, అన్నీ నప్పుతాయి. కాదంటావా, మీ వాడికి నచ్చిన పిల్లని వాణ్ణి చూసుకోమను, 3 నిమిషాల్లో పెళ్లి కుదిరిపోతుంది. చేతిలో అక్షింతులతో నువ్వు సిద్ధంగా ఉంటే చాలు. సుద్దులు చెప్పేవాళ్ళు స్నేహితులు. అవును మరి, ఎద్దు పుండు కాకికి నొప్ప. ఒకప్పుడు తన మాటలకి వాళ్ళు ఇలానే అనుకుని ఉంటారా?
అని అనుమానం వచ్చింది అతనికి.

ఏమనేవాడతను? ఆడపిల్లల్ని అత్తారింటికి పంపాలంటే ఆదర్శాలు కాదోయ్, కావలసింది ఆర్థిక బలం. మగపిల్లాణ్ణి కన్నందుకు వాళ్ల కళ్ళకి మూట కనిపించాలి, కట్నం మూట, మూట మూతికట్టు అర్థమైందా అనేవాడు. అలాంటి సందర్భంలో వీళ్లకి ఈ సామెత గుర్తుచే ఉంటుంది. బహుశా హుషారుగా ఇంటికొచ్చిన విశ్వనాథం బట్టలు మార్చుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. కొడుక్కి పెళ్లి కుదిరిందని ఫ్రెండ్స్ అందరికీ చెప్పొస్తున్నారా? అన్నం వడ్డిస్తూ అడిగింది భార్యామణి. అవునన్నట్లు తలాడిస్తూ అన్నం కలుపుకోవడంలో లీనమైపోయాడు. కర్మ నుదురు కొట్టుకుంది ఆ ఇల్లాలు. నోట్లో నువ్వుగింజ నానదు కదా, శుభలేఖలు పంచేటప్పుడు తప్ప ముందుగా ఎవరి దగ్గర నోరు జారద్దు అనుకున్నా కదండి. అంతా మరిచిపోయి నిన్న లగ్నాలు పెట్టుకున్నామో లేదో, ఈవేళప్పుడే ఊరంతా టామేసొచ్చేసారనమాట. ఒక చురక తగిలాక కూడా బుద్ధి రాకపోతే ఎలా మనిషికి? విశ్వనాథానికి నోట్లో ముద్ద గొంతులో డెక్కిడిపోయింది. గ్లాసుడి నీళ్లతో ఎలాగో ఆ ముద్దని లోపలికి పంపి తలంచుకున్నాడు. అవును నిజమే, జరిగిందంతా గుర్తొచ్చి ఆ చురక ఇప్పుడే తగిలినంత తాజాగా మనసు చుర్రుమంది. అసలంతా సవ్యంగా జరుగుంటే మనోహరం పెళ్లి ఏడాది క్రితమే జరుగునను. నిక్షేపం లాంటి సంబంధం కుదిరింది. 3 లక్షల కట్నం, 10,000 అత్తగారి లాంఛనాలు, 2 చెంబు, కంచం, పట్టుపంచాల చాపు, ఒక్కొక్కటి 6 తులం తక్కువ కాకుండా వరుడికి 3 ఉంగరాలు, మగపెళ్లవారికి రావలసిన లాంఛనాలన్నీ స్వయంగా లిస్టు రాసి మరీ ఇచ్చాడు కాబోయే వియ్యంకుడికి. అన్నింటికీ సరేనన్నారు. నిర్ణయించిన ముహూర్తానికి నిశ్చితాంబులాలు కూడా పుచ్చుకున్నారు. ఆ రోజు సరిగ్గా నిశ్చితార్థం రోజున అందరూ భోజనాలు చేస్తున్న వేళ ఆఫీస్ నుంచి అమ్మాయికి ఫోన్ వచ్చింది అర్జెంటుగా ఎండీ గారిని కలవమని. హడావిడిగా బయలుదేరిపోయింది పెళ్లి కూతురు. ఎంత అర్జెంట్ అయితే మాత్రం నిశ్చితార్థం రోజున మేమంతా ఇంకా ఇక్కడుండగాని అమ్మాయి బయటికి వెళ్ళడమా? వీల్లేదు అన్నాడు విశ్వనాథం పెళ్లి కొడుకు తండ్రి హోదాలో. ఎంతో అవసరమైతే తప్ప అలా ఫోన్ చేయరు. 1 నిమిషాల్లో వచ్చేస్తా అంకుల్ అంటూనే హడావిడిగా కార్లో వెళ్ళిపోయింది కాబోయే కొడలు. సాఫ్ట్వేర్ ఇంజనీరు అన్నట్టుగాని 10 నిమిషాల్లో తిరిగొచ్చింది. తండ్రి చేతిలో ఓ పొడిగాటి కవర్ పెడుతూ మెరిసే కళ్లతో చెప్పింది, కంపెనీ తరపున జర్మనీ వెళ్లే బ్యాచ్లో నన్ను సెలెక్ట్ చేశారు నాన్న, వచ్చే వారంలోనే వెళ్ళాలి అంతే. మరుక్షణం ఇల్లంతా కేరితలు. పిల్ల బంధువులందరూ ఆమెని అభినందిస్తూ ముంచెత్తారు. ముఖం ముడుచుకున్నాడు విశ్వనాథం. ఏంరా ఏమంటావు? జర్మనీ వెళ్ళొచ్చాక పెళ్లి చేస్తానంటాడు మీ మావగారు, సరేనంటావా గంగిరెద్దురాగా అడిగాడు కొడుకుని. బిక్క చచ్చిపోయాడు మనోహరం. నీ ఇష్టం నాన్నా, నువ్వెలా అంటే అలాగే అన్నాడు క్షణం ఆలస్యం చేయకుండా. ఈ జర్మనీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటేనే పెళ్ళి, లేదంటే లేదు. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నెమ్మదిగా అయినా ఖచ్చితంగా చెప్పాడు కొడుకుతో. మీరే చెప్పండి, అంతగా అవసరమైతే నేను అమ్మాయితో మాట్లాడతాను. తండ్రి కొడుకులిద్దరిది ఒకటే ధీమా. నిశ్చితార్థం కూడా అయిపోయాక ఆడపిల్ల తండ్రి పెళ్లికి పెద్దపీట వేస్తాడు, అమ్మాయి పెళ్ళ మజాక. అందుకే నిష్కర్షగా తమ అభిప్రాయం చెప్పారు. పెళ్లి జరగాలంటే జర్మనీ ట్రిప్ వదులుకోవాలని. తెల్లబోయాడు వియ్యంకుడు. అలా అనకండి బావగారు, ఒక్కసారి ఆలోచించి చూడండి, అమ్మాయికి ఇది చాలా మంచి అవకాశం. బ్రతిమలాడబోయాడు ఆత్రంగా. మరింత బిగిసిపోయాడు విశ్వనాథం. నిశ్చితార్థన్నాడే, మా మాట ఖాతరు చెయ్యని పిల్ల ఇక పెళ్ళయ్యాక మమ్మల్ని లక్ష్య పెడుతుందా? ఈవేళ గడప దాటకూడదు అని చెప్పాను, మీరు మీ అమ్మాయి కూడా వినిపించుకోలేదు. మమ్మల్ని మా ఇంటి పద్ధతుల్ని గౌరవించలేని వాళ్లతో బంధుత్వం దేనికి అంటూ తన విశ్వరూపం ప్రదర్శించాడు. పెద్దాయనతో లాభం లేదని కాబోయే అల్లుడి వైపు తిరిగాడు అమ్మాయి తండ్రి. బాబు నాన్నగారు కోపంలో ఏదో అంటున్నారు, నువ్వైనా చెప్పు, అన్నీ తెలిసిన వాడివి. కెరీర్లో ఇలాంటి అవకాశం రావడం ఎంత అరుదు, నీకు తెలీదు? దూరం జరిగాడు మనోహర్. మా ఇంట్లో మా నాన్నమాటకి తిరుగులేదండి, పెద్దవాళ్ల మాటని మేమెవ్వరం ఎదిరించం. ఆయన ఏం చెప్తే అదే శాసనం అంతే. అలా అనకండి, ఇంతవరకు వచ్చాక నాన్న కాస్త ఆగు, తండ్రిని ఆపింది పెళ్లి కూతురు. చూడండి ఈ నిశ్చితార్థం మేం క్యాన్సిల్ చేసుకుంటున్నాం, మీరు మరో సంబంధం చూసుకోవచ్చు. ఇవిగో మీరిచ్చిన బట్టలు ఉంగరం. అప్పటికే తీసి పళ్ళెల్లో పెట్టిన వస్తువులను విశ్వనాథం వారికి అందించింది. నిశ్చేష్టుడై నిలబడిపోయిన తండ్రి చెయ్యి పట్టుకుంది ధైర్యం చెప్తున్నట్లు. ఒక్కసారి ఆలోచించినాన్న, ఇప్పుడే నా అభివృద్ధికి అడ్డుపడేవాళ్లు రేపు ఆ మూడుముళ్ళు పడ్డాక నా రెక్కలు కత్తిరించి ఇంటికే పరిమితం చెయ్యరని ఎలా అనుకుంటాం? ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా పెళ్ళనేది జీవితంలో ఒక భాగం మాత్రమే తప్ప అదే జీవితం కాదు. ఎలాగో ఒకలాగా ఎవరో ఒకరిని చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు నా కెరీర్ ముఖ్యం, తర్వాతి పెళ్లి. నువ్వేం బెంగపడకు, అంతా మనమంచికే అనుకో. ఇంతకన్నా మంచివాడు, వ్యక్తిత్వం ఉన్నవాడే నీకల్లుడుగా వస్తాడు. నే చెప్తున్నానుగా ఊహి.

వచ్చిన ఈ పరిమాణానికి దిమ్మిరిపోయారు తండ్రి కొడుకులిద్దరు. నెల్లాళ్ల వరకు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయారు ఆ ఇంట్లో ఎవరు. ఆ తర్వాత రెట్టింపు పంతంతో వధువు వేటలో పడ్డారు ముగ్గురికి ముగ్గురు. రాసి ఉంచుకున్న లాంఛనాల లిస్టుని ముక్కలు చేసి ఇంటి ముందు మురుక్ కలవలో నిమజ్జనం చేశాడు విశ్వనాథం. కొడుకు పెళ్లెంటూ అయి కోడలంటూ ఓ ఆడపిల్ల ఇంట్లో కాలు పెడితే ఆ దంపతులిద్దరినీ పసుపు పట్టలతోనే తిరుపతి తీసుకొచ్చి కళ్యాణం చేయిస్తానని మొక్కుకుంది విశ్వనాథం భార్య. అమ్మాయి ఓకే అంటే వాళ్ళిష్ట ప్రకారమే పెళ్లి జరగని నాన్నా, మరింక డిమాండ్లేమీ పెట్టకు మెత్తమెత్తగానే వారింగిచ్చాడు సుపుత్రుడు. అలా యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాక ఏవేవో కళ్యాణ వేదికలు, పెళ్లి పందిరుల పుణ్యమా అని ఏడాది తరువాత ఇదిగో ఈ సంబంధం కుదిరింది. ఈ వధువు కోసం వెతుకులాటలు మరో విషయం కూడా తలకెక్కింది అతనికి. రోజురోజుకి పెళ్లి కాని మగపిల్లల సంఖ్య ఎక్కువ, ఆడపిల్లలు అపురూపం అయిపోతున్నారు. అందుకని ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా దీక్షిదార్థం మాకు ఆనవాయితీ లేదు, ముహూర్తాలు పెట్టించేయండి అని హుందాగా చెప్పేశాడు విశ్వనాథం. భజేంద్రీల మోతతో పెళ్లి పందిరి హోరెత్తుతుంటే పురోహితుడు చదువుతున్న మాంగళ్యం తంతునానీనా మంత్రాన్ని శ్రద్ధగా చెవులు రిక్కించి వింటూ పిల్ల మెడలో మంగళసూత్రం కడుతున్న సుపుత్రుణ్ణి కళ్ళ నిండుగా చూస్తూ తృప్తిగా నిట్టూర్చాడు విశ్వనాథం. చూసావా, నీ పెళ్లికి మీ నాన్నెంత అవస్థ పడాల్సొచ్చిందో, అందుకని మీ నాన్నలా కాకుండా నువ్వైనా ఓ ఆడపిల్లను కను మీ తర్వాత తరం కోసం. ఏం శీఘ్రమేవా సుపుత్రికా ప్రాప్తిరస్తూ అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తున్న బాల్యమిత్రుడి మాటలు వింటూ గతుక్కుమన్నాడు విశ్వనాథం. ఎప్పుడో వీడి దగ్గర నోరు జారనేమిటి చెప్మా, స్కానింగ్లో ఆడపిల్ల అని వస్తే అబార్షన్ చేయించానని లోపల అనుమానం వేసింది. శ్రోతలింతవరకు రేడియో 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో అబ్బాయి పెళ్ళికొడుకు కాయిని కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

0: विष्णु एफएम 90.4।
1: షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మహిళ మరి లిజనర్స్. ఇవాళ మన మహిళా కార్యక్రమంలో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి లేడీ దబంగ్ అంటారంత. మరైతే ఆమెది 1996 బ్యాచ్, ప్రస్తుతం రైల్వే పోలీస్ అధికారినిగా పనిచేస్తున్నారు.

ఉన్నారు. ఆమె పేరు అర్చనా సింగ్. మరి ముద్దు పేరేమో లేడీ దబాంగ్ అట. అయితే ఈ సింగ్ దబాంగ్లా ఎలా మారిందనే విషయం పక్కన పెడితే, అర్చన ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్ కి స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఈమె నియమితురాలయ్యారట. మన దేశంలో ఆ స్థాయికి వెళ్లిన తొలి మహిళా ఆఫీసర్ ఈవిడే. అయితే రైల్వేలో ప్రయాణికుల భద్రతకు ఆమె చేసిన కృషి విశిష్టమత. మరైతే రైల్వేలో ప్రయాణికుల భద్రత కోసం ఆమె ఎంతో విశిష్ట కృషిని చేశారట. నేరస్తుల భరతం పట్టేందుకు చూపించిన ధైర్య సాహసాలే అర్చనని ఈ స్థాయికి తెచ్చాయి. మరీ ముఖ్యంగా రైళ్లలో ఈవ్ టీజింగ్ నివారణలో అర్చన తనదైన ముద్ర వేసిందట. అందుకే ఆవిడ్ని అక్కడి ప్రయాణికులందరూ లేడీ దబాంగ్ అంటూ ఉంటారు. మరైతే అర్చన జీవితంలో అన్ని పూలవాటలోనే కాకుండా ముళ్ళవాటలో కూడా జరిగాయట. అదేంటి అంటే ఆమె భర్త బీజేంద్ర బహదూర్ సింగ్ మరణం. మరైతే ఆమె భర్త బీజేంద్ర బహదూర్ సింగ్ కూడా పోలీస్ అధికారే. అయితే ఓసారి నేరస్తులతో జరిగిన ఎన్కౌంటర్లో దుర్మరణం పాలయ్యాడు. ఆ మరణం తనలో స్ఫూర్తి నింపిందే కానీ వెనకడుగు వేసేలా చేయలేదంటున్నారు అర్చన గారు. మరి లిజనర్స్, ఇప్పుడైతే లేడీ దబాంగ్ అని పిలిచే అర్చన సింగ్ గారి గురించి తెలుసుకున్నారు కదా. మీకోసం సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేసింది, విని ఆనందించండి.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
2: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మిస్ హిమోగ్లోబిన్. అదేంటి విజయ, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఇలాంటి పదాలు అయితే మాకు తెలుసు. మరి మిస్ హిమోగ్లోబిన్ ఏంటి అని అనుకుంటున్నారా? మరైతే మిస్ హిమోగ్లోబిన్ అనే వినూత కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరైతే ముఖ్యంగా ఈ పోటీలు ఇండోర్ గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలో ఎక్కువగా ప్రచారమైందట. ఐరన్ లోటును అధిగమించడానికి విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ శాఖ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరి ఇందులో అందమైన అమ్మాయి ఎవరో తెలుసా? హిమోగ్లోబిన్ ప్రమాణాలు శరీరంలో తగినంతగా ఉన్న యువతి. ఈ పోటీ కింద ఆడపిల్లలు తమ శరీరంలోని హిమోగ్లోబిన్ ప్రమాణాలను 6 నెలల్లో పెంపొందించుకోవాలన్నమాట. అయితే అందుకోసం సూచించిన డైటరీ పదార్థాలను తినాలి. అంతేకాకుండా మందులను తప్పనిసరిగా వేసుకోవాలి. అందుకోసం విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ శాఖ వారు 11 నుంచి 18 సంవత్సరాలున్న 2062 మందిని ఎంపిక చేసుకున్నారు. మరైతే వారిలో 85 మందికి మిస్ హిమోగ్లోబిన్ టైటిల్ను కూడా ప్రదానం చేశారట. వీరంతా 4 గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. మరైతే ఆ గ్రామాలు హర్సోలా, సిమ్రోల్, చోరాల్ ప్రాంతాలు. మరైతే 3657 మంది పిల్లల్లో 2062 మందిలో హీమోగ్లోబిన్ ప్రమాణాలు ఆశాజనకంగా వృద్ధి చెందాయట. మరైతే ఈ పోటీని 7 ఏళ్ల క్రితం సాబ్లా స్కీమ్ కింద ప్రారంభించారట. గ్రామీణ ప్రాంతాల్లో ఎదుగుతున్న ఆడపిల్లల్లో రక్తహీనత పోగొట్టాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తానికి మిస్ హీమోగ్లోబిన్ కిరీటాన్ని గెలుచుకున్న అమ్మాయిలు 7 నుండి 9 గ్రామాల నుంచి 12 నుండి 14 గ్రాముల దాకా హీమోగ్లోబిన్ పరిణామాన్ని 6 నెలల్లో పెంచుకున్నారట. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఐరన్ లోటును ఆడపిల్లల్లో పోగొడుతున్నారు. ఆడపిల్లల్లోని హీమోగ్లోబిన్ శాతాన్ని పరిశీలించి వాటి ప్రమాణాలను బట్టి ఆహారం, మందులను సూచిస్తారట. మరైతే 6 నెలల తర్వాత వీరిలోని ఐరన్ ప్రమాణాలను మళ్లీ పరీక్షిస్తారట. ఎవరిలో అయితే హీమోగ్లోబిన్ ప్రమాణం బాగా పెరుగుతుందో ఆ అమ్మాయికి మిస్ హీమోగ్లోబిన్ టైటిల్ను ప్రదానం చేస్తారు. ఈ పోటీల్లో టైటిల్ గెలిచిన అమ్మాయిలను చూసి ఎందరో ఇతర అమ్మాయిలు కూడా స్ఫూర్తి చెందుతున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నారు కూడా. మో గ్రామానికి చెందిన టీనాకు ఇటీవల మిస్ హీమోగ్లోబిన్ టైటిల్ వచ్చింది. మరైతే టీనాకు 6 నెలల క్రితం 9.4 గ్రాములు హీమోగ్లోబిన్ ఉండేదట. అది ఇప్పుడు 12 గ్రాములకు చేరుకుందట. అయితే ఈ టైటిల్ను గెలుచుకున్న టీనేజ్ అమ్మాయిలు మాట్లాడుతూ, ఈ టైటిల్ కోసం మేము క్రాష్ డైట్ చేయనక్కర్లేదు, జిమ్కు కూడా వెళ్ళనక్కర్లేదు, ముఖ్యంగా ఫేస్కు మేకప్ కూడా వేసుకోనవసరం లేదు, కేవలం ఆరోగ్యవంతమైన ఆహారం తింటే చాలు.

అని చెప్పారు. రక్తహీనత వల్ల కళ్ళు తిరగడం, నొప్పులు జ్ఞాపక శక్తి లోపించడం వంటివి తలెత్తుతాయని కూడా అమ్మాయిలు గ్రహించారు. ఎంతమంది అమ్మాయిలు హీమోగ్లోబిన్ టైటిల్ గెలుచుకుంటే అంత ఆరోగ్యమైన సమాజం ఏర్పడుతుంది. ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు సంభవిస్తాయన్న విషయం కూడా వీళ్ళు తెలుసుకున్నారు. అంతేకాకుండా ఈ పోటీల ద్వారా హీమోగ్లోబిన్ ప్రాధాన్యతను గ్రామీణ యువతలు కూడా తెలుసుకోగలుగుతున్నారు.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: దిల్లీ కే భీ పాస్ హై.
0: 12

0: అవసరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వ్యర్థాలను తొలగించడం ఎలా. మరైతే మనలో చాలా మందికి జంక్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టం. అంతేకాకుండా జంక్ ఫుడ్ తీసుకోవడంతో శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతూ ఉంటాయి. మరైతే శరీరంలో పేరుకున్న వ్యర్థాలను బయటికి పంపించడానికి తోడ్పడే ఆహార పదార్థాలు కొన్ని ఉంటాయి. అవి వ్యర్థాలను తొలగించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయట. అవేంటి అంటే గ్రీన్ టీ, నిమ్మకాయ, బీట్రూట్, తాజా పండ్లు, బాదాములు. మరి వీటి గురించి తెలుసుకుందామా? అయితే గ్రీన్ టీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మరైతే శరీరంలో ఆరోగ్యంగా ఉండే కణాలపై దాడి చేసే ఫ్రీ రాడికల్స్ ని ఈ యాంటీ ఆక్సిడెంట్లు నశింపజేస్తాయట. పైగా దీన్ని తాగడం వల్ల జీవక్రియలు కూడా వేగంగా పెరుగుతాయట. గ్రీన్ టీ కొవ్వును కూడా కరిగిస్తుంది. నిమ్మకాయలో సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది. అయితే శ్వాస సంబంధ సమస్యలనే కాకుండా జలుబు అదుపులో ఉంచే శక్తి నిమ్మకాయకు ఉంది. నిమ్మరసం శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపుతుంది కూడా. చర్మంపై మచ్చలు రాకుండా కూడా చేస్తుంది. మరైతే ఇందుకోసం పొద్దున్నే దినచర్యను గ్లాస్ నిమ్మరసంతో మొదలు పెట్టాలి. అలాగే నిమ్మరసంలో వీలైనంత వరకు చక్కెర వేసుకోకపోవడమే మంచిది అంటున్నారు. బీట్రూట్ ని తీసుకుంటే కాలేయం పనితీరు క్రమబద్ధమవుతుంది. దీనిలోని పోషకాలు వ్యర్థాలను బయటకు పంపేందుకు ఎంతగానో తోడ్పడతాయట. ప్రతిరోజు పొద్దున్నే కనీసం అరగ్లాసు బీట్రూట్ రసాన్ని తీసుకోవాలి. ఇందులో కీరా దోస, కొత్తిమీర, నిమ్మరసం, యాపిల్ లేదా అల్లం లాంటివి వేసుకుంటే మరీ మంచిది. ఫలితంగా వ్యర్థాలు బయటికి వెళ్ళిపోవడమే కాకుండా పోషకాలు కూడా అందుతాయట. మరైతే తాజా పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పోవడమే కాకుండా మనకి హెల్దీ లైఫ్ స్టైల్ కూడా అలవాటు అవుతుంది. ఓవైపు వాటిని తింటూనే మంచినీళ్లు సమృద్ధిగా తాగాలి. తినడం విసుగనిపిస్తే స్మూతీలా చేసుకోవచ్చు కూడా. అన్ని రకాలు కలిపి సలాడ్ రూపంలో కూడా దీన్ని ప్రయత్నించవచ్చు. బాదాములలో మెగ్నీషియం, కాల్షియం, పీచు అధికంగా ఉంటాయట. మరి ఈ పోషకాలన్నీ జీవక్రియలు వేగాన్ని పెంచుతాయి, వ్యర్థాలను తొలగించడంలో ఎంతగానో పనిచేస్తాయి. పైగా ఇవి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయట. మరి లిజనర్స్, ఇప్పుడైతే శరీరంలో పేర్కొన్న వ్యర్థాలను బయటికి పంపించడానికి తోడ్పడే ఆహార పదార్థాల గురించి తెలుసుకున్నారు కదా. మీకోసం సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేసింది, విని ఆనందించండి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ లో కమన్ డోక్లా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మరైతే అందుకు కావాల్సిన పదార్థాలు శనగపిండి ఒక కప్పు, బొంబాయి రవ్వ 1.5 టేబుల్ స్పూను, అల్లం పేస్ట్ చెంచా, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, నూనె చెంచా, నీళ్లు 1/4 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మ ఉప్పు కొద్దిగా, ఫ్రూట్ సాల్ట్ 1/2 చెంచా. మరైతే తాలింపు కోసం కావాల్సినవి నూనె 1 టేబుల్ స్పూను, ఆవాలు 1/2 చెంచా, నువ్వులు చెంచా, పచ్చిమిర్చి 2, చక్కెర 1.5 టేబుల్ స్పూను, నీళ్లు 1/2 కప్పు, కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూను, కొత్తిమీర తరువు కొద్దిగా. మరైతే ఈ కమన్ డోక్లాని రుచికరంగా తయారు చేసుకోవాలంటే ఓ గిన్నెలో శనగపిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, నిమ్మ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అందులో అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, నూనె వేసి మరోసారి కలపాలి. తర్వాత నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలపాలి. దానిపై ఫ్రూట్ సాల్ట్ చల్లాలి. కాసేపటికి ఇది పొంగుతుంది. అప్పుడు దీన్ని ఒకసారి కలిపి నూనె రాసిన గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకొని తీసుకోవాలి. ఇంతలో ఓ బాణలిలో తాలింపు కోసం పెట్టుకున్న నూనెను వేడి చేసి ఆవాలు, నువ్వులు వేయించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి వేసి పొయ్యి కట్టేయాలి. అందులో నీళ్లు, చక్కెర వేయాలి. చక్కెర కరిగాక ముందుగా చేసుకున్న డోక్లాను ఓ పళ్ళెంలోకి తీసుకొని మీకు నచ్చిన ఆకృతిలో కట్ చేసుకోవాలి. దానిపై ఈ తాలింపు నీటిని పోయాలి. కాసేపటికి ఆ ముక్కల్లోకి నీరు చేరి మెత్తగా అవుతుంది. చివరగా ఎండు కొబ్బరి తురుము, కొత్తిమీర అలంకరిస్తే గుజరాతీ కమండోక్లా రెడీ. మరి లిజనర్స్, ఇప్పుడైతే గుజరాతీ కమండోక్లా ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మీకోసం సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేసింది, విని ఆనందించండి.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. పన్నెండేళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
0: మరికొద్ది క్షణాల్లో ఆణిముత్యాలు కార్యక్రమాన్ని వింటారు.

0: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. రేడియో విష్ణు శ్రోతలు ఎంతగానో ఇష్టపడే కార్యక్రమాల్లో ఒకటి ఆణిముత్యాలు. నిరంతరం సాగిపోయే ఈ కార్యక్రమంలో మా శ్రోతలు మెచ్చే అలనాటి సినిమా పాటలు ఏరి కోరి ప్రసారం చేస్తూ ఉన్నాం. సోమవారం నుంచి శుక్రవారం వరకు మీరు మెచ్చిన ఈ పాటల కార్యక్రమం మీకోసం, తప్పనిసరిగా విని ఆనందించండి.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా, ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా రామాపురంలో సీత ఈ చిత్రం నుంచి మనసు మందారం పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ పాట రచన ఆరుద్ర, సంగీతం జేవి రాఘవులు, ధవళ సత్యం దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి చంద్రమోహన్, సుజాత కథానాయకులుగా నటించారు. మరి పాట విందామా?

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: రామాపురంలో సీతా చిత్రం నుంచి మనసు మందారం పాట విన్నారు కదా. తర్వాత పాట రామదండు చిత్రం నుంచి బండి కాదు మొండి ఇది సాయం పట్టండి పాట వింటారు. ఆత్రేయ గీత రచనకు SP బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు. MS విశ్వనాథన్ స్వరాలు అందించారు. ఇక ఈ చిత్రానికి NS మణి దర్శకత్వం వహించగా మురళీమోహన్, సరిత జంటగా నటించారు. మరి ఈ పాట మా శ్రోతల కోసం.

0: చెప్పుకుంటే కంటాలయ్యా
1: పండి
0: గోపాల గోవిందరే నాయన గోపాల రారా సాయం పట్రా నెట్టు.

0: சரி போயாரு சேர்ந்துட்டு చెప్పుకుంటే చంటాలయ్యా
1: వెళ్ళి నాకు చెప్తానయ్యా
0: చెప్పుకుంటే చంటాలయ్యా
2: గోవింద రామయ్య లాగయ్య
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026 जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026 भारत में निर्मित విశ్వ కేలియ తయార్.
4: అనవసరమైన యాప్స్ కి మీ గ్యాలరీ మరియు కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వకండి. మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంది.
5: రామదండ్రి చిత్రం నుంచి బాలు ఆలపించిన బండి కాదు మొండి ఇది పాట విన్నారు కదా. ఇప్పుడు రాజా చంద్ర దర్శకత్వంలో మురళీమోహన్ మాధవి జంటగా 1981లో విడుదలైన చిత్రం వారాలబ్బాయి. ఈ చిత్రం నుంచి బాలు గానం చేసిన కాకమ్మ కాకి కడవల్లే కాకి పాట వింటారు. గీత రచన జాలాది, సంగీతం చక్రవర్తి. మరి పాట విందామా?

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ప్లాస్టిక్ బాటిల్ వద్దు, మైక్రో ప్లాస్టిక్ వద్దు.
0: మట్టి సీసా పట్టండి, మట్టి వాసన చూడండి.
1: సహజ సిద్ధంగా నీటిని చల్లబరుద్దాం.
0: పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
1: బీ నేచురల్, స్టే కూల్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. వారాలబ్బాయి చిత్రం నుంచి బాలు గానం చేసిన కాకమ్మ కాకి పాట విన్నారు కదా. తర్వాత పాట దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయంతో జయసుధ, అంబిక ప్రధాన తారాగణంగా 1981లో విడుదలైన చిత్రం విశ్వరూపం. ఈ చిత్రం నుంచి కన్నులు చాలవు కాలము చాలదు పాట వింటారు. రాజశ్రీ గీతానికి చక్రవర్తి స్వరాలు అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. మరి పాట వినండి.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు

0: అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: విశ్వరూప చిత్ర నుంచి బాలు సుశీల ఆలపించిన కన్నులు చాలువు పాట విన్నారు కదా. తర్వాత పాట శ్రీవారి ముచ్చట్లు. ఈ చిత్రం నుంచి సూర్యునికి ఒకటే ఉదయం, మనిషికి ఒకటే హృదయం పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానానికి చక్రవర్తి సంగీతం అందించగా దాసరి నారాయణరావు గీతరచన చేశారు. ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ ప్రధాన పాత్రలు పోషించగా దాసరి దర్శకత్వం వహించారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శ్రీవారి ముచ్చట్ల చిత్రం నుంచి బాలు సుశీల పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1981 విడుదలైన సంగీత చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన ఆకాశానికి రవికిరణం ఆరని హారతి పాట వింటారు. రచన రాజశ్రీ, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మరి పాట విందామా?

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దే వద్దు నూనె వస్తువులు, అస్సలు వద్దు.
1: బిర్యానీలు, పకోడీలు ఈ కాలానికి సెట్ అవ్వవు.
0: కడుపులో మంట, ఒళ్ళంతా సెగలు.
1: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
0: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
1: వినండి మరి.

0: వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: సంగీత చిత్రం నుంచి జానకి పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1981లో విడుదలైన సినిమా సత్యం శివం. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, రతి ప్రముఖ పాత్రల్లో నటించిన ఈ చిత్రం నుంచి వెలుగు నీడల్లో వెలగని బంధం పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, ఎస్పి శైలజ బృందం గానం చేసిన ఈ పాట వేటూరి రాశారు. సంగీతం చక్రవర్తి అందించారు.

0: హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: మీ ఫోన్ పోయిందా? వెంటనే మీ సిమ్ కార్డును బ్లాక్ చేయండి మరియు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి.
3: సత్యం శివం చిత్ర నుంచి పాట విన్నారు కదా, తర్వాత పాట సత్యభామ చిత్ర నుంచి శిశులైన తెలుగింటి ఓ రామ చిలక పాట వింటారు. వేటూరి గీతానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేయగా చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో చంద్రమోహన్ జయసుధ కథానాయకులుగా నటించగా కె రాఘవేందరావు దర్శకత్వం వహించారు. మరి పాట వినండి.

0: बनाने का ये अभियान आने वाली पीढ़ियों को सशक्त करने का एक महाअभियान है।
1: విశ్వాసానికి వికాసానికి ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
2: సమ్మర్ స్పెషల్ చల్లచల్లని చిట్కాలు. చూడడానికి నల్లగా, లోపల తెల్లగా, నోట్లో వేస్తే కరిగిపోయే తీయని ముంజులు,
3: ప్రకృతి ఇచ్చిన ఐస్ క్రీమ్లు ఈ వేసవి స్పెషల్ వంటకాలు.
2: లిమిట్ లేకుండా తినేయండి, వేసవి తాపాన్ని తెచ్చుకోండి.
3: తాటి ముంజులు ఆరోగ్యం యొక్క ఖజానాలు.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
4: సప్తపది చిత్రం నుంచి పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో చివరిగా భారతీ రాజా దర్శకత్వం వహించగా, మురళి, అరుణ, శరత్ బాబు ప్రముఖ పాత్రలు ధరించగా 1981లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సీతాకోక చిలుక. ఈ చిత్రం నుంచి వాణి జయరాం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేసిన మిన్నేటి సూర్యుడు వచ్చెనమ్మ పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా. ఈ అద్భుతమైన పాట మీకోసం, వినండి మరి.

0: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ

0: పబ్లిక్ వైఫై వాడుతున్నారా? అందులో బ్యాంక్ లావాదేవీలు చేయకండి, మీ సమాచారం హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.
1: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను నిర్మించాం.
2: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है.
1: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
0: సీతాకోక చిలుక చిత్ర నుంచి వాణిజ్యరామ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
3: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
3: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
3: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపి రోడ్, భీమవరం.
3: సెల్ 9100 9113.

0: विष्णु एफएम 90.4।
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. నిన్నటి కార్యక్రమంలో మనం క్యాన్సర్ గురించి చాలానే విషయాలు మాట్లాడుకున్నామండి. క్యాన్సర్ గురించి మరికొన్ని విషయాలేంటో ఈ కార్యక్రమంలో చూద్దాం. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతో పాటు చికిత్సలోనూ పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన చికిత్స విధానాలు, అలాగే కొన్ని రకాలైన క్యాన్సర్లు నయం చేయడానికి, రోగుల జీవిత కాలాన్ని కొనసాగించడానికి దోహదపడుతున్నాయి. ఇది వరకు క్యాన్సర్ చికిత్సల్లో కీమోథెరపీ, రేడియోథెరపీ, శస్త్రచికిత్సలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కొన్నేళ్లుగా ఇమ్యూనోథెరపీ కూడా విస్తృత వినియోగంలోకి వచ్చేసింది. ఇటీవల కాలంలో మరికొన్ని క్యాన్సర్ చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చేసాయండి. వాటి గురించి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అదే CAR-T సెల్ థెరపీ. లుకీమియా, లింఫోమియా వంటి బ్లడ్ క్యాన్సర్లు అందుబాటులోకి వచ్చిన చికిత్స విధానం ఇది. ఇది కూడా ఇమ్యూనోథెరపీలోనే ఒక విధానం. అయితే ఇది వ్యక్తిగత చికిత్సా విధానం. ఈ విధానంలో రోగి శరీరంలో రోగనిరోధక శక్తిని దోహదపడే టీ సెల్స్ కు జన్యు మార్పులు చేసి రోగిలోని నిర్దిష్ట క్యాన్సర్ కణాలను ఎదుర్కొనేలా చేస్తారు. ఈ చికిత్స పొందుతూ రోగి సాధారణ జీవితం గడపడానికి కూడా వీలవుతుందట. మరో విధానం వచ్చేసి టార్గెటెడ్ థెరపీ. కీమోథెరపీ, రేడియోథెరపీల్లో క్యాన్సర్ కణాలతో పాటు క్యాన్సర్ సోకిన భాగాలకు చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యమైన కణాలు కూడా దెబ్బతింటాయట. దీనివల్ల చికిత్స పొందే రోగులకు నొప్పులు, బాధలు బాగా ఎక్కువగా ఉంటాయటండి. ఈ పరిస్థితిని అరికట్టే ఉద్దేశంతోనే శాస్త్రవేత్తలు టార్గెటెడ్ థెరపీని అభివృద్ధి చేశారు. టార్గెటెడ్ థెరపీలో వాడే ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాల వ్యాప్తిని మాత్రమే నిరోధిస్తాయి. చుట్టుపక్కల ఉండే ఆరోగ్యమైన కణాలకు ఇవేవి హాని చేయవట. టార్గెటెడ్ థెరపీలో బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ సహా కొన్ని రకాల క్యాన్సర్లను విజయవంతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. మరో రకమైన క్యాన్సర్ థెరపీ వచ్చేసి ప్రేషన్ రేడియేషన్ థెరపీ. రేడియేషన్ చికిత్సలో సాధారణంగా రేడియేషన్ కు గురి చేసే క్యాన్సర్ కణాలతో పాటు చుట్టుపక్కల ఉండే ఆరోగ్యమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ప్రేషియన్ రేడియేషన్ థెరపీలో మాత్రం రేడియేషన్ కిరణాలను ఖచ్చితంగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రసరింపజేస్తారు.

దీనివల్ల ఆరోగ్యకరమైన కణాలు ఏవి దాదాపుగా నష్టం జరగకుండా ఉంటుంది. ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ, ఇంటెన్సిటీ మాడ్యులేషన్ రేడియేషన్ థెరపీ వంటి పద్ధతుల ద్వారా ప్రేషియన్ రేడియేషన్ థెరపీలో ఖచ్చితత్వం గణనీయంగా పెరిగి రోగి శరీరంలోని ఆరోగ్యమైన కణాలకు హాని తగ్గుతోంది. ఫలితంగా రేడియేషన్ వల్ల కలిగే దుష్పరిమాణాలు కూడా తగ్గి రోగి కోరుకునే అవకాశాలు బాగా పెరుగుతాయట. లిజనర్స్, క్యాన్సర్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాట వినేయండి.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
1: कि पिछले एक दशक से हमारी सेनाएं तेजी से आत्मनिर्भरता की ओर कदम बढ़ा रही है.
0: 12 संवत्सराल विश्वासम, अभिवृद्धि, प्रजा संक्षेमम.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనెస్ క్యాన్సర్ గురించి మరికొన్ని విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇందాక మనం థెరపీల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి, మరో రకమైనది వచ్చేసి నానో మెడిసిన్. క్యాన్సర్ రోగులకు సురక్షితమైన చికిత్సను అందించడంలో నానో మెడిసిన్ సత్ఫలితాలను అందిస్తున్నాయట. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన నానో మెడిసిన్ ను మరింతగా అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు బాగా కృషి చేస్తున్నారు. నానో మెడిసిన్ లో 1 నుంచి 100 నానోమీటర్ల పరిమాణం గల ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి. ఈ ఏడాది నానో మెడిసిన్ రంగంలో మరింత అభివృద్ధి సాధించే అవకాశాలున్నాయని అంతర్జాతీయ వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారండో. నానో కీమోథెరపీ, నానో మెడిసిన్ బెస్ట్ ఇమ్యూనోథెరపీ, జీన్ థెరపీ, నానో సాంకేతికత వినియోగం మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రోబోటిక్ క్యాన్సర్ సర్జరీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాన్సర్ కణితులను శస్త్రచికిత్స ద్వారా తొలగించడంలో రోబోటిక్ సర్జరీ అత్యంత ఖచ్చితత్వం సాధిస్తోంది. హై డెఫినేషన్ 3D కెమెరాల ద్వారా క్యాన్సర్ కణితలను గుర్తించి తొలగించడంలో రోబో చేతులు మనుషులను మించిన నైపుణ్యంతో చేయగలుగుతున్నాయి. తక్కువ కోత లేదా చిన్న రంధ్రం చేయడం వల్ల ఆరోగ్యమైన కణజాలానికి నష్టం లేకుండా క్యాన్సర్ కణితలను తొలగించగలుగుతున్నారు. దీనివల్ల రోగులకు తక్కువ నొప్పితోనూ అలాగే తక్కువ రక్తస్రావంతోనూ శస్త్రచికిత్సలు చేయడం సాధ్యమవుతుంది. కిడ్నీ, లివర్, పేగులు, తల, మెడ, రొమ్ము, ఊపిరితిత్తులు, గర్భసాయం తదితర భాగాల్లో ఏర్పడే క్యాన్సర్ కణితలను తొలగించడంలో రోబోటిక్ సర్జరీ బాగా ఫలితాలు ఇస్తుందట. మరో థెరపీ వచ్చేసి ప్రోటాన్ బీమ్ థెరపీ. అదేంటో ఇప్పుడు చూద్దాం. రేడియేషన్ చికిత్సలో అధునాతన పద్ధతి ప్రోటాన్ బీమ్ థెరపీ. సర్వసాధారణంగా రేడియేషన్ థెరపీలో క్యాన్సర్ సోకిన కణాలపైకి ఎక్స్రే రేడియేషన్ ప్రసరింపజేస్తారు. దీనిని ఫోటాన్ థెరపీ అంటారు. ఈ కిరణాలు ఆరోగ్యమైన కణాలు ఉన్న శరీర భాగాల నుంచి దూసుకుపోతాయి. ఫలితంగా ఆరోగ్యమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ప్రోటాన్ బీమ్ థెరపీలో మాత్రం ప్రోటాన్ కిరణాలు అత్యంత ఖచ్చితంగా క్యాన్సర్ కణితి మీదకే ప్రసరించి అక్కడ ఆగిపోతాయి. ఫలితంగా ఆరోగ్యమైన కణాలకు ఎటువంటి హాని జరగదు. ప్రోటాన్ థెరపీలో ప్రోటాన్ కిరణాల తీవ్రతను, లోతును నియంత్రించడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యమైన కణాలకు నష్టం లేకుండా విడతలు విడతలుగా క్యాన్సర్ థెరపీని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుంది. మెదడు, వెన్నుము, కన్ను, రొమ్ము తదితర భాగాల్లో ఏర్పడే క్యాన్సర్ కణితలను తొలగించడానికి ప్రోటాన్ బీమ్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుందట. క్యాన్సర్ను నయం చేయడానికి, నియంత్రించడానికి మరిన్ని చికిత్సా పద్ధతులపై కూడా వైద్య నిపుణులు విస్తృత పరిశోధనలు సాగిస్తున్నారు. వీటిలో ఇప్పటికే వైరస్ థెరపీ, AI జెనెటిక్ థెరపీ వంటి పద్ధతులపై ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఆంకోలైటిక్ వైరస్ థెరపీలో జన్యు మార్పిడి చేసిన వైరస్ను రోగి శరీరంలోకి పంపడం ద్వారా క్యాన్సర్ను నిర్మూలిస్తారు. ఈ పద్ధతిను మెలనోమా వంటి చర్మ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఏపిజెనెటిక్ థెరపీలో క్యాన్సర్కు కారణమయ్యే ఉత్పత్తి రవ్వను లోనైన జన్యువులకు గుర్తించి వాటి DNAను మార్చకుండానే ఆ జన్యువుల్లో జరిగే ప్రమాదకర ఉత్పత్తి రవ్వలను వెనక్కి మళ్లిస్తున్నారు. లుకీమియా, లింఫోమా వంటి బ్లడ్ క్యాన్సర్ల చికిత్సలోనూ ఈ పద్ధతిని బాగా ఉపయోగిస్తున్నారట. భవిష్యత్తులో రాబోయే క్యాన్సర్ చికిత్సలేంటో ఇప్పుడు చూద్దాం. సమీప భవిష్యత్తులోనే క్యాన్సర్ చికిత్సలో మరిన్ని మార్పులు చోటు చేసుకోనట్లుగా అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు చేపడుతున్న చికిత్స విధానాల్లో రోగులు అందరికీ ఒకే విధమైన ఔషధం అనే పద్ధతిని కొనసాగి

సాగిస్తున్నారు. త్వరలోనే రోగుల వ్యక్తిగత శారీరక స్థితిగతుల ఆధారంగా హైపర్ పర్సనలైజ్డ్ ఔషధాలను ఏఐ సాయంతో రూపొందించి ప్రయోగించే అవకాశాలపై ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. క్యాన్సర్ చికిత్సల్లో పలు అధునాతన ఔషధాలు, చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చినా పలు రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయడం ఇంకా సాధ్యం కావడం లేదండి. అందువల్ల క్యాన్సర్ను దీర్ఘకాలంగా నియంత్రించగల వ్యాధి స్థాయికి తీసుకొచ్చేలా అందుకు తగిన ఔషధను, చికిత్సా విధానాలను రూపొందించడంలో వైద్య నిపుణులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. క్యాన్సర్ను పూర్తిగా నిర్మూలించలేకపోయినా డయాబెటీస్, బీపీ వంటి వ్యాధుల మాదిరిగానే దీర్ఘకాలం నియంత్రణలో పెట్టుకోగలిగే స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారట. క్యాన్సర్ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణించే పరిస్థితులు లేకుండా కూడా చేయవచ్చని తెలుపుతున్నారు. పలు రకాల క్యాన్సర్ను నిరోధించడానికి వీలుగా ఇటీవల కాలంలోనే mRNA క్యాన్సర్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్లు క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని నిర్మూలించేలా రోగ నిరోధక వ్యవస్థను ఆయత్తం చేస్తున్నాయి. నిర్దిష్ట క్యాన్సర్ ప్రోటీన్లను అనుగుణంగా ఈ mRNA క్యాన్సర్ వ్యాక్సిన్లు రూపొందిస్తున్నారు. పర్సనలైజ్డ్ వ్యాక్సిన్లు ఊపిరితిత్తుల క్యాన్సర్లు, మెలనోమా వంటి పలు రకాల క్యాన్సర్ను నిర్ధారించడంలో ఈ వ్యాక్సిన్ సత్ఫలితాలు కూడా అందిస్తుందట. లిజనర్స్, క్యాన్సర్ గురించి చాలానే విషయాలు తెలుసుకున్నాం కదండి. మరి రేపు వచ్చే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరో టాపిక్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజ్జే అదితి చౌదరి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్ ఘర్ గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై గిర్వీ రఖనే సే బచా హై తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100.
2: ఒక విషయం తెలుసా మీకు? సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యగర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
3: ఏక్ దశక్ పెహలే భారత్ సోలార్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలార్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
2: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.
0: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: వేరుశనగలని ఎండబెట్టడం, నిల్వ చేయడంలో ఎఫ్లాటాక్సిన్ అని అదుపు చేయడం,

వేరుశనగలను తినవచ్చు లేదా మంచి ధరకి అమ్మవచ్చు. వీటిలో పోషకాలు, ఖనిజాలు, శక్తి, విటమిన్లు అధికం. అయితే సరిగ్గా నిర్వహించని వేరుశనగల్లో ఎఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం మిగిలిపోయి తిన్నవారికి హాని కలిగిస్తుంది.

0: ఎస్ అఫ్లాటాక్సినస్.
1: ఈ అఫ్లాటాక్సిన్లు మనకి హాని చేస్తాయని తెలుసు. ఇక జంతువుల్లో ముఖ్యంగా కాలేయాన్ని, కిడ్నీలని పాడు చేస్తాయి. వేరుశనగ ఆరోగ్యకరంగా ఉండాలంటే అవి పెరిగే దశలన్నిట్లోనూ వాటిని కాపాడాలి, ముఖ్యంగా ఎండబెట్టి నిల్వ చేసేటప్పుడు. ఈ వీడియోలో వేరుశనగలని ఆరోగ్యంగా ఉంచి తేలికగా అమ్మడానికి వీలయ్యేలా వాటిని ఎండబెట్టి నిల్వ చేయడాన్ని నేర్చుకుందాం. బాగున్న కాయలకి పగుళ్ళుండవు, రంగు బాగుంటుంది. కానీ పాడైన కాయల మీద ఒక రకమైన ఊదారంగు మచ్చలుంటాయి. కాయను ఒలిస్తే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాన్ని కొరికి పళ్లతో విడగొట్టవచ్చు. దానికి దుర్వాసన, చేదు ఉంటాయి. వాటిని అలా గుర్తుపట్టవచ్చు. వేరుశనగ, మొక్కజొన్న, మరికొన్ని ఇతర ఆహార పదార్థాల మీద కొన్ని బూజులు పెరుగుతాయి. ఇవి ఎఫ్లాటాక్సిన్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. మట్టిలోని బూజుల వల్ల ఎఫ్లాటాక్సిన్లు తయారవుతాయి. తేమగా, వేడిగా ఉన్నప్పుడు ఈ బూజులు బాగా పెరుగుతాయి. మీ పొలంలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వేరుశనగ మొక్కలు ఎక్కువ కాలం పాటు తేమగా ఉంటాయి.
2: కలుపు మొక్కలు మొక్కని బాగా రక్షిస్తాయి. చుట్టూ కలుపు ఉంటే మొక్క బాగానే పెరుగుతుంది. కానీ అవి ఎక్కువైతే మొక్కకి తేమ ఎక్కువగా తగిలి బాగా జబ్బు పడుతుంది.
1: పొట్టు వేరుశనగలని కాపాడుతుంది. కానీ తొందరగా కోత కోస్తే కాయలు కుంచుకుంటాయి. ఇక ఆలస్యంగా కోత కోస్తే కాయలు విచ్చుకుని వాటిలోకి బూజు ఎక్కుతుంది. వేరుశనగల కోతల తర్వాత జబ్బు పడిన కాయలు మంచి కాయలకి తగిలినప్పుడు గాలివలను బూజు వ్యాపిస్తుంది. వేరుశనగ, మొక్కజొన్న వంటి ఆహార పదార్థాల ఉపరితలాల మీద నలుపు, ఆకుపచ్చ రంగుల్లో బూజు పట్టవచ్చు. ఈ ఉపరితలాలని భూతద్దల నుంచి చూస్తే చిన్న చిన్న పుల్లలతో కూడిన ఒక అడవిలా కనిపిస్తుంది. ప్రతి పుల్ల చివర బీజాణువులు గుత్తులుగా ఉంటాయి. ఈ బీజాణువులు తేలికగా విడిపోయి ఆరోగ్యంగా ఉన్న కాయలకి, గింజలకి సంక్రమిస్తాయి. గాలి వీటిని చాలా దూరం చేరవేయగలదు. సరిగ్గా ఎండబెట్టని, తేమగా ఉన్న చోట్లలో నిల్వ చేసిన వేరుశనగల మీద బీజాణువులు వాలితే అవి కాయ మీద అతుక్కుని కాయలోకి పెరిగి గింజలోకి కూడా వ్యాపించగలవు. అయితే ఇవి కంటికి కనిపించవు. చూడటానికి గింజ పైనుంచి బాగానే ఉంటుంది. కానీ గింజలోపల మాత్రం బూజు పెరుగుతూ ఎఫ్లాటాక్సిన్ తయారవుతూ ఉంటుంది. నిజానికి ఈ ఎఫ్లాటాక్సిన్కి రంగు ఉండదు. కానీ ఇక్కడ దాన్ని పసుపచ్చ రంగులో చూపడం జరిగింది. ఈ దశలో సంక్రమించిన గింజలు బయటికి మాత్రం బూజు పట్టినట్లు కనిపించవు. అలా కొంతకాలం పాటు గింజలో పెరిగి దాని ఉపరితలాన్ని పగలగొట్టి బయటకు వచ్చిన తర్వాతే ఆ గింజ మీద బూజు కనిపిస్తుంది. కోట్లాది చిన్న చిన్న కొత్త బీజాణువులని ఉత్పత్తి చేయడానికే అది బయటికి వస్తుంది. ఇదే ఆ బూజు. మట్టిలో ఉండే బూజులు వేరుశనగ కాయలని నేల మీద ఎండబెట్టినప్పుడు వాటిలోకి చేరుతాయి. కాయలు పాడైనప్పుడు, వాటిని నేరుగా నేల మీద ఎండబెట్టినప్పుడు వేరుశనగ గింజలకి రోగాలు ఎందుకు వస్తాయో మనకప్పుడు తెలిసింది. అంతేకాక కోతల తర్వాత వేరుశనగలు తడిస్తే వాటి మీద బూజులు పెరగవచ్చు. బొలీవియా లోయల్లో కోతల సమయంలో వర్షాలు పడవచ్చు కాబట్టి ఆంటోనియో మెదీనా తన ఇంటి వరండాలో ఒక టార్పాలిన్ పరిచి దానిమీద వేరుశనగ కాయలను ఎండబెడుతున్నాడు. పాడైన కాయలు మంచి కాయలని చెడగొట్టకుండా ఆంటోనియో, అతని కుటుంబము కలిసి మంచి కాయలని చిన్న, విరిగిన, జబ్బు పడిన కాయల నుంచి వేరు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న అపరిపక్వమైన కాయలకి బూజు తేలికగా పడుతుంది. కాబట్టి పెద్ద సైజులో ఆరోగ్యంగా ఉన్న కాయలని మాత్రమే ఎంచుకోవాలి. పాడైన వేరుశనగలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దు, మీ పశువులకి పెట్టవద్దు.
0: నేను
1: మా రైతు మిత్రులతో చెప్తుంటాను, ఫ్రెండ్స్, ఎఫ్లాటాక్సిన్ ఉన్న వేరుశనగలని మీ పశువులకి, కోళ్లకి, పందులకి పెట్టకండి. అవి కూడా జబ్బు పడతాయి. వాటి మాంసం తింటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది అని. పాడైన వేరుశనగలన్నీ మేం పాతి పెడతాం. ఆరోగ్యంగా ఉన్నవి మాత్రమే
0: తింటాం.
1: వేరుశనగలని రోజులో చాలాసార్లు కలియబెడుతుండాలి. అప్పుడు అవి తొందరగా ఎండుతాయి, బూజు తక్కువ పడుతుంది. కాయలు ఎండాయా అనేది తెలుసుకోవడానికి కొన్ని తేలికైన పద్ధతులున్నాయని ఆంటోనియో మనకి చెప్తున్నాడు.
2: టార్పాలిన్ మీద ఎండుతున్న ఒక వేరుశనగకాయను తీసుకుని దాన్ని విదిలిస్తాం. టటటట అంటూ మోగుతుంది. అప్పుడది ఎండిందని మనకు తెలుస్తుంది. లేకపోతే కాయను తెరిస్తే

ఆ పులన్న గెంజి మీద పొట్టు ఎర్రగా కనిపిస్తుంది. మీ వేరుశనగలని నేలకి దూరంగా, వర్షానికి, రాత్రిళ్లలో తేమకి దూరంగా ఉంచడానికి వాటిని సోలార్ డ్రైయర్లో పెట్టడం ఒక సరైన పద్ధతి. చెక్క స్తంభాలు, కర్రలతో ఎత్తుగా ఒక మంచని కట్టవచ్చు. ఇక్కడ చూపిన మంచె మీటర్ ఎత్తున 12 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. కర్రల మీద ఒక జాలిని పరిచితే ఉత్పాదన కింద పడదు. జాలిని కర్రలకి కట్టవచ్చు. మంచె పక్కల్లోనూ మధ్యలోనూ 3 మీటర్లకొకటి చూపిన స్తంభాలని పాతి ప్లాస్టిక్ షీట్ని పరచవచ్చు. పక్కల్లోని స్తంభాలు 1.5 మీటర్ల ఎత్తైనవి, మధ్యలోవి 2 మీటర్ల ఎత్తైనవి. మంచె పొడవున ఉన్న స్తంభాలని వైరు కలిపి ఉంచుతుంది. ప్లాస్టిక్ షీట్ చిరిగిపోకుండా ప్రతి స్తంభానికి చివరన గుడ్డలు చుట్టవచ్చు. ఇప్పుడు పొడవైన ఒక ప్లాస్టిక్ షీట్ ని స్తంభాల మీదుగా మంచె మొత్తం పరుచుకునేలా కప్పవచ్చు. మంచెకి 2 చివర్ల వైపున ప్లాస్టిక్ షీట్ ని తెరిచి ఉంచితే ఉత్పాదనకి గాలి చక్కగా తగలడానికి వీలవుతుంది. డాన్ శాంటియాగో తన వేరుశనగలన్నింటినీ ఈ డ్రైయర్లో ఎండబెడతాడు. నేల మీద నేరుగా ఎండబెట్టినప్పుడు మొక్కజొన్న, మిరపకాయలు కూడా ఈ ఎఫ్లోటాక్సిన్లని ఉత్పత్తి చేయవచ్చు కాబట్టి అతను వాటిని కూడా ఈ డ్రైయర్లోనే ఎండబెడతాడు. ఉత్పాదనని డ్రైయర్లో ఎండబెడితే ఆరోగ్యకరంగాను, శుభ్రంగాను ఉండటమే కాక నేల మీద ఎండబెట్టినప్పటి దానికన్నా తక్కువ వృధా అవుతుంది. వాన పడితే నేల మీద ఎండబెట్టిందంతా పాడైపోయి అమ్మకానికి పనికిరాదు. ఇంతకు ముందు డ్రైయర్ లేనప్పుడు మేము దుమ్ము కొట్టుకున్న నేల మీద ఎండబెట్టేవాళ్ళం, అదంతా పాడైపోయేది. కానీ డ్రైయర్లో ఉత్పాదనంతా చాలా బాగా ఉంటుంది, అది తడవదు, చక్కగా దాని రంగులోనే అది ఎండుతుంది. డ్రైయర్ చక్కగా తయారైంది, వేరుశనగలు తొందరగా ఎండుతాయి 2-3 రోజుల్లో. అదే నేల మీద వారం పట్టేది, డ్రైయర్ చాలా శుభ్రంగా ఉంటుంది. ఎండిన వేరుశనగలని అల్లిన సంచుల్లో పోసి చల్లని, పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. వేరుశనగలని చెక్క మంచెల మీద గాని, పీటల మీద గాని, నేల మీద ఆనకుండా ఉండేలా నిల్వ చేయాలి. సంచులని గోడలకి తగలకుండా ఉంచాలి, లేకపోతే అవి తడిబారవచ్చు. ఎలుకలని అదుపు చేయాలి, అవి మురికిగా సంచులని పాడుకేసి, కాయలని తేమకి గురిచేసి బూజు పట్టేట్లు చేస్తాయి. నేను మా తోటి వాళ్ళందరికీ విశాలంగా గాలి తగులుతూ ఉండే చోట నిల్వ చేయమని, ఉత్పాదనని ఎప్పుడూ ఎత్తుగా ఉండే చోట ఉంచమని చెప్తాను. నేల తడిసే అవకాశం ఉంది కాబట్టి అది నేల మీద ఆనకూడదు, అందుచేత దాన్ని ఎత్తులో, గాలి తగిలే చోట ఉంచాలి. గాలి తగిలేలా చూస్తే అది ఎండుతుంది, ఎలకలు కూడా చేరుతాయి కాబట్టి దాన్ని తరచూ గమనిస్తుండాలి. గది తలుపులు చాలా గట్టిగా మూతపడాలి. ఒక పిల్లిని పెంచితే అది ఎలుకలను పట్టగలదు.

0: కాబట్టి వేరుశనగలు శుభ్రంగా ఆరోగ్యంగా ఎఫ్లాటాక్సిన్లు లేకుండా ఉండాలంటే మనం నేర్చుకున్నది గుర్తుంచుకోండి. వేరుశనగలు మొక్కజొన్న వంటి ఇతర పంటల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిలో విష పదార్థాలు పెరగవచ్చు. విష పదార్థాలు కొన్ని రకాల బూజుల వల్ల ఉత్పత్తి అవుతాయి. ఈ బూజులు మట్టిలో ఉంటూ కాయలు దెబ్బతిన్నప్పుడు వాటిలోకి తేలికగా చేరగలవు. బాగున్న కాయలని విరిగిన చిన్న బూజు పట్టిన కాయల నుంచి వేరు చేయాలి. వేరుశనగ కాయలని టార్పాలిన్ మీద గాని ప్లాస్టిక్ షీట్ల మీద గాని ఎండబెట్టాలి తప్ప నేల మీద ఎంతమాత్రమూ ఎండబెట్టకూడదు. వేరుశనగ కాయలని రోజులో అనేక సార్లు కలియదిప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ కాయలకి తడి తగలనీయకూడదు. వేరుశనగ కాయలని చల్లగా పొడిగా ఉన్న చోట నిల్వ చేయాలి. అవి నేల మీద గానీ గోడలకి గానీ తగలకూడదు. ఈ సలహాలని పాటిస్తే మీకు ఆరోగ్యంగా ఉన్న వేరుశనగ కాయలు దక్కుతాయి. మీ కుటుంబానికి మరింత ఆహారం, మీ ఖర్చులకి ఎక్కువ సొమ్ము లభిస్తుంది.
1: ఇది ఎందుకు ముఖ్యం అంటారా? మంచి రంగులో ఉంటే వేరుశనగ కాయల్ని చక్కటి ధరకు అమ్మవచ్చు. లేకపోతే కొనేవాళ్లు వాటిని కొనాలనుకోరు. వాటి రూపం బాగుండదు, అమ్మకాలు పెద్దగా జరగవు. వేరుశనగ సరిగ్గా పండి చక్కగా ఎండితే దానికో పసుపు పచ్చ రంగు వస్తుంది. అప్పుడది వెంటనే అమ్ముడవుతుంది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
2: దిల్ కే భీ పాస్ హై.

0: के भी पास है।
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడు అయినందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. పన్నెండేళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: विष्णु एफएम 90.4।
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో సెల్ ఫోన్ కూడా అనారోగ్యమే అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శాస్త్ర సాంకేతిక రంగాలు రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నాయి. ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్ అనుకుంటున్న రోజులివి. ప్రొద్దున్నే మన దేశంలో నిద్రలేచి అమెరికాలో టిఫిన్ చేసి, రష్యాలో భోజనం చేసి, సాయంత్రం చైనాలో టీ త్రాగి, రాత్రికి మరలా మన దేశానికి చేరుకునే రోజులుగా మారిపోయాయి. అంతా స్పీడ్. చందమామ రావి, జాబిల్లి రావి, కొండెక్కి రావి, గోగుపూలు తేవి అని పిల్లలకు పాటలు వినిపిస్తూ గోరుముద్దలు తినిపించిన రోజులు మారాయి. చందమామ ఒక గ్రహమని, అక్కడ కూడా మట్టి ఉందని, నీరు ఉండేదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మనిషి మేధస్సు పెరుగుతున్న మాట వాస్తవమే అయినా అది మానవ సంక్షేమానికి వినియోగపడుతుందా, మానవ వినాశానికి ఉపయోగపడుతుందా అని తెలిసి ఉన్న మనిషి ఒక్కసారైనా ఆలోచించాలి. జపాన్లోని హిరోషిమా, నాగసాకి పట్టణాల స్థితి ఏమైంది? ఇది మనిషి మేధస్సు సృష్టించిన మారణ హోమానికి నిదర్శనమని ప్రపంచం యావత్తూ గుర్తించింది. ఇప్పటికీ శ్మశాన వాటికను తలపిస్తూ ఆ పట్టణాలు మిగిలిపోయాయి. సైన్స్ రెండు వైపులా పదునున్న కత్తి అని అర్థమవుతుంది. ఈ సాంకేతిక పురోభివృద్ధిలో భాగమే ఈ సెల్ ఫోన్ల వాడకం. హలో హలో అంటూ పలకరిస్తూ మాట్లాడే సంస్కృతి వల్ల గంటల తరబడి ఉత్తరాలు రాసుకుని సమయం వృధా చేసుకునే పద్ధతికి స్వస్తి పలికారు. ముఖాముఖి మాట్లాడుకోవడం అలవాటైపోయింది. ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవడం సహజం, కానీ రాను రాను ఇద్దరు వ్యక్తులు దగ్గరగా కూర్చుని ముఖాముఖి చర్చించుకున్నట్లే సెల్ ఫోన్లో కూడా మాట్లాడుకోవడం పరిపాటైంది. అమ్మాయిని బస్ ఎక్కించే ముందు ఫోన్, ఎక్కించాక బస్ నెంబర్, బయలుదేరిన సమయం, అది చేరే సమయం తెలియచేయడానికి ఫోన్, మార్గ మధ్యంలో ప్రయాణం బాగా సాగుతుందా, ఏమీ ఇబ్బందిగా ఫీల్ అవడం లేదు కదా, భోజనం చేశావా, మినరల్ వాటర్ బాటిల్స్ కొనుక్కున్నావా అని ఫోన్.

చేరాల్సిన ఊరు చేరాక సురక్షితంగా చేరినట్టు ఫోన్. ఏంటండి ఈ ఫోన్ల ప్రవసనం? కార్డ్లెస్ ఫోన్లు, సెల్ ఫోన్లు, మొబైల్ ఫోన్లు మార్కెట్ లో విచ్చలవిడిగా వినియోగదారునికి అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్ కంపెనీలు పుట్టుకొచ్చి లక్షల సంఖ్యలో ఫోన్లను ప్రజలకు అందిస్తున్నాయి. కేవలం 500 రూపాయలకే సెల్ ఫోన్ మార్కెట్లో లభ్యమవుతుందంటే వాటి వాడకం మన దేశంలో ఎంత ఎక్కువగా ఉందో గమనించవచ్చు. అయితే వీటి వాడకం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని మాత్రం మనం గమనించడం లేదు. సెల్ ఫోన్ ద్వారా వచ్చే శబ్ద తరంగాలు సూర్యకిరణాల్లాగా నలుదిక్కులా వ్యాపిస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. 2005 మార్చి 16 అమెరికా ఫెడరల్ ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్ వాడకం వల్ల వచ్చే రేడియేషన్ సమస్య నుండి రక్షించలేకపోతుందని 5 కేసులు పెట్టింది. సెల్ ఫోన్ వాడకం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తోందని నిర్ధారించారు. వినియోగదారుల రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను ఆ కంపెనీ పాటించలేదని వారిపై అభియోగం. 2004 జూన్లో బొంబాయిలో ఒక అపార్ట్మెంట్ నుండి యాంటెనాను తొలగించాల్సిందిగా భారతీయ సెల్యులార్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సెల్యులార్ సంస్థను బొంబాయి సివిల్ కోర్టు ఆజ్ఞాపించింది. 2003 అక్టోబర్లో బొంబాయిలోని ఒక అపార్ట్మెంటులో 11వ అంతస్తులో నివాసముంటున్న ఒక వ్యక్తి అపార్ట్మెంట్ పైభాగంలో ఉన్న సెల్యులార్ టవల్ నుంచి ఉత్పన్నమయ్యే విద్యుత్ అయస్కాంత తరంగాలు తనకు తన కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని కేసు నమోదు చేశాడు. రాత్రి వేళల్లో ఈ తరంగాల వల్ల నిద్రాభంగమవుతోందని కూడా ఆయన తన పిటిషన్లో పేర్కొన్నాడు. 1992లో అమెరికా దేశస్థుడొకరు సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల తన భార్యకు మెదడు క్యాన్సర్ వచ్చిందని కేసు నమోదు చేశాడు. కాని శాస్త్రీయ ఆధారాలు ఏమీ రుజువు కానందువల్ల ఈ కేసును 1995లో కొట్టివేశారు. అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్ల కమిషన్ వారు వినియోగదారుల సంరక్షణ కోసం మానవ శరీరంలో 1 గ్రామ్ శరీర కణజాలానికి రేడియేషన్ శక్తిని 1.6 మిల్లీవాట్లుగా నిర్ణయించారు. సెల్ ఫోన్ తలకు ఆనించి మరీ మాట్లాడటం వల్ల రేడియేషన్ సామర్థ్యం అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొబైల్ ఫోన్లు మనిషి మెదడుకి తీవ్రంగా హాని కలిగిస్తాయని పరిశోధకులు నిర్ధారించారు. అమెరికాలోని వాషింగ్టన్లో స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న శ్రీ హెన్రీలై తన పరిశోధనలో తక్కువ సామర్థ్యం కలిగిన రేడియేషన్ తరంగాలు డిఎన్ఏ పరమాణువులకు హాని కలిగిస్తాయని చెప్పారు. ఇది నెమ్మదిగా ఆల్జిమర్, పార్కిన్సన్, క్యాన్సర్ మొదలైన వ్యాధులకు కారణమవుతుందని కూడా చెప్తున్నారు. మొబైల్ ఫోన్లు మాట్లాడే వారి కళ్లకు కూడా హాని కలుగుతోంది. జర్మనీలోని ఎస్ఎన్ విశ్వవిద్యాలయంలో ఈ విషయంపై ఎలుకలపై పరిశోధనలు జరిపారు. సెల్ ఫోన్ ద్వారా వచ్చే రేడియేషన్ తరంగాలను కంటిలోని రెటీనా గ్రహిస్తుందని, ఇది కంటి క్యాన్సర్ కు దారితీస్తుందని చెప్తున్నారు. ఇటలీలోని ఫియోరెన్స్ మారినెల్లి అనే జాతీయ పరిశోధనా సంస్థ తన పరిశోధనలో మొబైల్ ఫోన్ వాడకం వల్ల యుకోమియా కణాలు విడిపోతాయని నిర్ధారించారు. నిద్ర సమయంలో సెల్ ఫోన్ వాడకం వల్ల నిద్రకు హాని కలుగుతుందని అంటున్నారు. 1999లో అమెరికాలోని కేథలిక్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు 10,000 కోడి పిండాలపై మొబైల్ ఫోన్ రేడియేషన్ను పంపి పరీక్షించారు. పిండం అభివృద్ధి చెందేటప్పుడు ఈ రేడియేషన్ వల్ల పిండంలో పెరుగుదల్లో ఎన్నో వైవిధ్యాలు ఏర్పడతాయని కనుగొన్నారు. మగవాళ్లు సెల్ ఫోన్లను తమ బెల్టలకు ధరించడం చూస్తున్నాం. జేబులో ఉంచుకుంటే గుండె జబ్బులొస్తున్నాయని అంటున్నారు. నడుం భాగం వద్ద ధరిస్తే శరీరం లోపల ఉండే మూత్రపిండాలు, వెన్ను సంబంధమైన మూత్రాశయములకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని, అదే స్త్రీలైతే అందున గర్భిణీ స్త్రీలైతే గర్భంలో పెరుగుతున్న పిల్లలకు కూడా హాని కలుగుతుందని నిర్ధారణయింది. ఇక సెల్ ఫోన్ తయారీదారులు ఏమంటున్నారనేది ఇప్పుడు మనం విందాం. సెల్ ఫోన్ల వాడకం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని అంటున్నారు. ప్రపంచం మొత్తం మీద 1 కోట్ల మంది ప్రజలు మొబైల్ ఫోన్లు వాడటం లేదా అంటున్నారు. అలాగే పొగ త్రాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు. కాని త్రాగడం మానేస్తున్నారా? అలా అని పొగ త్రాగేవారికి ఎంతమంది క్యాన్సర్ వచ్చింది అంటున్నారు వీరు. వినియోగదారుల ఆలోచనలు పరిమితంగా ఉంటాయి. మొబైల్ ఫోన్ వాడాలనే పట్టుదల ఉన్నవారికి ఎటువంటి రుజువులు అక్కర్లేదు. నలుగురు నడిచే దారిలోనే తను నడవాలని కోరుకుంటాడు ఏ వ్యక్తినా. కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలా కృద్దికాలం బ్రతికినా చాలు అనుకుని సెల్ ఫోన్, ఏసీ, ఫ్రీజ్, కంప్యూటర్ వంటి అధునాతన పరికరాలను వాడటం మంచిదంటున్నారు. మన దేశంలో అతిపెద్ద సంస్థ అయిన రిలయన్స్ ఇప్పటికీ దేశంలో 1100 నగరాల్లో, పట్టణాల్లో వీరి సౌకర్యాలను విస్తరించారు. 2005 చివరి నాటికి ఈ సంఖ్యను 5,000కు పెంచాలని, 4 లక్షల గ్రామాలకు సెల్ ఫోన్ సౌకర్యాన్ని విస్తరించారు.

పంపించాలని నిర్ణయించింది. 2004 డిసెంబర్ నాటికి దేశంలో 10 మిలియన్ ఖాతాదారులను కలిగి ఉన్న సంస్థగా పేరుగాంచింది నోకియా కంపెనీ. మన దేశంలో సెల్ ఫోన్ల తయారీ ప్లాంట్ను స్థాపించాలని యోచిస్తోంది. ఏది ఏమైనా సెల్ ఫోన్ల వాడకం మనం ఫ్యాషన్గా భావించినా సమాజంలో హోదాను పెంచుతుందనుకున్నా, అవసరాలకు తప్పదనుకున్నా, ప్రేమికులకు వరమని భావించినా ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని మాత్రం గమనించాలి. కమ్యూనికేషన్ రంగంలో ఇంతటి పురోగతి సాధించిన సెల్ ఫోన్ల వాడకం ముందు ముందు ప్రశ్నార్థకమవుతోందా? ఈ విషయాలను మనందరం ఒక చెవ్వేసి వినాల్సిందే. మరి లిజినెస్, ఇంతవరకు ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో సెల్ ఫోన్ కూడా ఒక అనారోగ్యమే అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదండి. మరలా తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తుంది మీ విజయ.

0: ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజ ఆదిరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, DMLT, DANS, GNM, DOA, BSc నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశం ఏది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. మరికొద్ది క్షణాల్లో అది సంగతి కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అది సంగతి. లిస్నర్స్, మరి చాలా మంది ఎంతో ప్రయాసపడి ఎక్కడెక్కడో ఉన్న ఆలయాలకు వెళుతూ ఉంటారు. తీరా దర్శనం సమయంలో కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటారు. మరి దైవాన్ని చూసే అవకాశం ఉన్నా కళ్ళు మూస్తారు. అదే ఉత్తరాఖండ్ దేవల్ డెవలప్మెంట్ బ్లాక్ లోని వాన్ గ్రామంలో ఉన్న లాతో దేవుడి ఆలయంలో మాత్రం స్వామి ప్రతిమను చూడటానికి లేదు. కేవలం ఏప్రిల్ మేలో వచ్చే వైశాఖ పౌర్ణమి నాడు మాత్రమే తెరుచుకుని ఈ ఆలయంలో పూజారి కళ్లకు గంతలు కట్టుకుని పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటాడట. ఇక నందాదేవి సోదరుడైన లాతూ దేవుడిని మణిధరించిన నాగరాజు పెనవేసుకుని ఉంటాడట. మరి రూపాన్ని చూడకుండా నాగరాజు బుసల్ని వినకుండా ఉండటానికే గంతలు కట్టుకుంటారట. మరంతే కదండి, వేలాదిగా తరలివచ్చే భక్తులు గుడి బయటే దేవుడికి నమస్కరించుకుని ఉత్సవాలు కూడా జరుపుకుంటూ ఉంటారట. లిజనర్స్, మరి విన్నారు కదా, మరిన్ని మంచి టాపిక్స్ గురించి తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటను విందాం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: కేవైసీ అప్డేట్ కాకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా? అది నిజం కాదు, సైబర్ నేరగాళ్ల మాయ. వెంటనే మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: డబ్బులు పంపడానికి స్కానింగ్ అవసరం, కానీ డబ్బులు రావడానికి స్కాన్ చేయాల్సిన పని లేదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్త. వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. లిజినెస్ మరెవరైనా ఆలయానికి దేవుణ్ణి దర్శించుకోవడానికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తూ ఉంటారు. మరి ఉత్తరాఖండ్లోని చూడమని ఆలయానికి మాత్రం దొంగతనం చేయడానికి వెళతారటండి. మరి నమ్మలేకపోతున్నారు కదూ, రూర్కీ సమీపంలో ఉన్న చూడమణి దేవి ఆలయంలో 100 ఏళ్లుగా ఈ ఆచారం ఉందట. మరి సంతానం లేని దంపతులు అమ్మవారి పాదాల వద్ద ఉన్న చెక్క బొమ్మను దొంగలిస్తే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకమట. మరి సంతాన ఆలయంగా పేరొందిన ఈ గుడి గురించి ఓ పురాణ గాథ కూడా ప్రచారంలో ఉందండి. మరి లాంధోరా అనే రాజు వేటకు వెళుతుండగా చూడమణి ఆలయం కనిపించి అమ్మవారిని ప్రార్థించాట. ఇక తర్వాత అక్కడ చెక్క రూపంలో దర్శనమిచ్చిన ఆ అమ్మవారిని రాజు ఇంటికి తీసుకెళ్లగానే అతడి భార్య గర్భం దాల్చిందట. పండంటి బిడ్డకు జన్మనిచ్చాక ఆ దంపతులు అమ్మవారికి చెక్క బొమ్మను సమర్పించారట. అందుకే ఈ ఆలయంలో బొమ్మల్ని దొంగిలించడం, పిల్లలు పుట్టాక సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. లిజినెస్ మరొక మంచి టాపిక్ గురించి అయితే తెలుసుకున్నా కదండి. ఇప్పుడు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. లిజనర్స్, మరి తెలుగు భాషకి ఆదికవి నన్నయ్య, మరి ఆయన ఆంధ్ర మహాభారతాన్ని రాసిన ఘంటం మన దగ్గర ఉందా అంటే అదెలా సాధ్యం అనుకుంటాం కదా. కానీ మలయాళ ఆదికవి తుంచెత్తు ఎళుత్తచ్చన్ వాడిన ఘంటం మాత్రం భద్రంగా దాచారటండి అక్కడ. దాచడమే కాదండి, దానికి ఏటా కూడా ఉత్సవం నిర్వహించి ఊరేగింపు కూడా జరుపుతారట. మరి ప్రపంచంలో ఓ కవి వాడిన కళాన్ని ఇలా ఊరేగించడం ఇంకెక్కడా లేదు అంటారు కేరళీయులు. మరి ఎళుత్తచ్చన్ 16వ శతాబ్దం వాడు. ఆయన సంస్కృత రామాయణాన్ని మలయాళ భాషలో ఆధ్యాత్మ రామాయణం అన్న పేరుతో రాశారు. నేటి మలయాళ లిపిని పరిచయం చేసింది కూడా ఆయనేనట. అందుకు కృతజ్ఞతగాని ఎళుత్తచ్చన్ కోసం సుమారు 5 ఎకరాల్లో ప్రత్యేక క్షేత్రాన్ని నిర్మించారు. మరి ఇది దాదాపు ఎళుత్తచ్చన్ గుడిలాంటిదే కాని ఇక్కడ ఆయన విగ్రహం కానీ చిత్రపటం కానీ ఏదీ ఉండదు. మరి ఆయన వాడిన ఘంటాన్ని పూజిస్తారు. ఏటా కూడా మాఘమాసంలో దానికి పెద్ద ఎత్తున ఉత్సవం అనేది నిర్వహిస్తారు. లిజనర్స్, మరి ఒక మంచి టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీకోసం ఈ

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: లింక్ క్లిక్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ ఒక్క క్లిక్ మీ జీవితకాల సంపాదనను మాయం చేయొచ్చు. లిసనర్స్ వింటున్నారు రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై అది సంగతి కార్యక్రమాన్ని. మరి చాలా ఆలయాల్లో ఏనుగులు సేవలు అందించడం, ఉత్సవాల్లో పాల్గొనడం మనకు తెలిసిందే కదా. అందుకోసం ఏనుగుల్ని దేవాలయాలకు కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు కొందరు. అయితే ఈసారి కేరళలోని మరి ఇరిం జలకుళ శ్రీకృష్ణ ఆలయానికి ప్రాణం లేని ఏనుగును కానుకగా అందిస్తున్నారటండి. అదేంటి, బతుకున్నదాన్ని ఇస్తారు కదా అని సందేహం కదా. మరి అది ఏనుగు రూపంలో ఉండి యంత్రాల సాయంతో నడిచే రోబో. మరి రామన్ గా నామకరణం చేసిన ఈ రోబో చూడటానికి అచ్చం ఏనుగులాగే ఉంటుందండి. మరి రిమోట్ సాయంతో తొండం, చెవులు, తోక ఊపుతుంది. ఇక తొండంతో నీళ్లను వెదజల్లుతుంది. మావిటి అదుపాజ్ఞలు ఉంటూ చెప్పింది చేసే ప్రాణమున్న ఏనుగులకు ప్రత్యామ్నాయంగా కొందరు భక్తులు 500,000 రూపాయలు ఖర్చు చేసి రామన్ను తయారు చేయించారు. ఇక నడైరుత్తల్ అనే వేడుకలో భాగంగా ఆలయానికి ఈ రోబో ఏనుగును సమర్పించారట. లిజనర్స్, మరింతవరకు అది సంగతి కార్యక్రమంలో చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియోన్ కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 93.

0: வேறு விஷ்ணு FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లో మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే కీర్తిని అయితే వచ్చేసానండి. మీరు మాకు కాల్ చేయాలి అండ్ మంచి మంచి సాంగ్స్ అడగాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000 పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీకే ఖర్చ్ మే बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
5: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
4: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
5: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
4: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
4: సెల్ 9100 9193.
5: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
5: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
5: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
5: ఫోన్ 7996079666.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మాస్ టైం పాస్. ఓకే లిజనర్స్, మరి ఈ రోజు మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
6: హలో అండి.
1: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
6: భీమవరం నుంచి రిహానాని మాట్లాడుతున్నానండి.
1: రిహానా గారు ఎలా ఉన్నారండి?
6: బాగున్నానండి. కీర్తి గారు మీరు ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు మీరే ఫస్ట్ కాలర్ కాబట్టి టాపిక్ ఏమైనా చెప్పండి. మీరే
6: చెప్పేయండి.
1: సండే కదండి మరి ఈరోజు, ఎలా గడిచింది రోజంతా?
6: అవునండి, వీక్ అంతా ఫుల్ వర్క్, స్ట్రెస్. సండే ఒక రోజే కదండి కొంచెం ఖాళీగా ఫ్రీ టైం దొరికింది. అది కాక ఈరోజు బయట చల్లగా వర్షం పడేలా ఉందండి. ఇలాంటి వెదర్ లో మీతో మాట్లాడాలనిపించి కాల్ చేసా అండి.
1: ఓకే అండి. అవును, ఈరోజు వెదర్ చాలా బాగుంది ఇప్పుడు భీమవరంలో.
6: అవునండి.
1: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
6: మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి, తన పేరు కూడా కీర్తియే, తన కోసం ఒక సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నానండి.
1: అవునా అండి, ఓకే తప్పకుండా. ఏ సాంగ్ అది?
6: సీతారామం మూవీలో నుంచి ఇంతందం సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నానండి.
1: ఓకే అండి తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?

0: తనకే హాయ్ చెప్దాం అనుకుంటున్నానండి.
1: ఓకే అండి, మీరు అడిగినట్టుగా మీ ఫ్రెండ్ కీర్తికి హాయ్ చెప్తూ సాంగ్ని తనకి డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాము కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం అండి.
0: భాస్కర్ రావు గారు ఎలా ఉన్నారండి?
1: చాలా బాగున్నాను మేడం గారు, మీరు ఎలా ఉన్నారండి?
0: నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: ఏంటి సండే స్పెషల్ అంటున్నారు కదా.
0: మరి ఏం చేశారు ఈరోజు, సండే కదా, ఏంటి స్పెషల్?
1: ఏమి చేయలేదండి, అంత మామూలే.
0: అంటే వారమంతా కష్టపడి ఈ ఒక్కరోజు మనం కదా రెస్ట్ తీసుకుంటాం కదా కొంచెం.
1: అవునవును.
0: మరి సండే ఏంటండి స్పెషల్ ఏంటి మీ ఇంట్లో?
1: స్పెషల్ ఏంటి లేదు.
0: ఆహా, మరి ఇంకేంటండి, ఎలా ఉంది అక్కడ, వర్షం పడుతుందా?
1: వర్షం పడుతుంది మేడం గారు మధ్యాహ్నం నుంచి.
0: ఆహా, అయితే చల్లగా ఉండి ఉంటుంది.
1: చల్లగా ఉంది.
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: యువరాజు సినిమాలో
0: ఆ మూవీ నుండి
1: ఎవరో చెప్పారు చిన్నప్పుడు సాంగ్ అండి.
0: ఓకే అండి,
1: అందరికి బందర తిమ్మతుల గుప్త గారు, అక్క నాగలక్ష్మి గారు, పాదం పోలయ్య గారు.

ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి,
1: హాయ్ అండి, ఎలా ఉన్నారు?
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నా పేరు గోకుల్ అండి, నేను భీమవరం నుంచి కాల్ చేస్తున్నాను.
0: గోకుల్ గారు, నేను చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: నేను కూడా చాలా బాగున్నానండి.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: లేదండి.
0: ఈరోజు టాపిక్ అయితే మరి సండే కదా, స్పెషల్ ఏంటి అంటే సండే ఈరోజంతా ఏం చేశారని అడుగుతున్నా. మీ వాయిస్ కట్ అవుతుందండి కొంచెం.
1: సండే లేట్గా లెగుస్తానండి.
0: ఆహా, అంటే వీక్ అంతా కష్టపడి మనం వర్క్స్ చేసుకుంటాం కాబట్టి సండే లేట్గానే లెగుస్తాం.
1: అవునండి.
0: ఇంకేంటండి మరి ఈరోజు స్పెషల్ ఏంటి?
1: ఈరోజు స్పెషల్ బిర్యానీ అండి.
0: ఆహా, ఓకే. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు గోకుల్ గారు?
1: ఈరోజు మా ఇంటి బంగారం నుంచి తస్సదియా సాంగ్ వినాలనుకుంటున్నానండి. ఆ సాంగ్ మా ఫ్రెండ్కి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను.
0: ఓకే అండి, తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా ఫ్రెండ్ సాహిత్యకి హాయ్ చెప్పండి.
0: ఓకే అండి, మీరు అడిగినట్టుగా మీ ఫ్రెండ్ సాహిత్యకి హాయ్ చెప్తూ మీ ఫ్రెండ్కి సాంగ్ని డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నాగర్కర్నూల్ జిల్లా సాతాపు నుంచి నాగశెట్టి మేడం.
0: నాగశెట్టి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం.
0: మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: ఏం లేదు మేడం ఈరోజు.
0: అదే సండే కదా, ఇంకా ఏం చేశారని అడుగుతున్నా.
1: ఏం లేదు మేడం.
0: సండే అంతా అంటే ఇప్పుడు వారం అంతా అలసిపోయి ఉంటాం కదా, సండే ఎక్కువ పడుకోవడం.
1: మాకేం లేదు మేడం, మాకు కిరాణం కదా మేడం.
0: అవునండి.
1: మాకేం ఉండదు.
0: మరి ఈరోజు ఏంటి స్పెషల్ మీ ఇంట్లో, ఏం కర్రీ?
1: చింతపూత పప్పు మేడం.
0: మరి మీకు వర్షం పడుతుందా అండి?
1: లేదు మేడం, ఉదయం పడదు మేడం, ఒక 10 నిమిషాలు.
0: మరి ఈరోజు
1: మేడం
0: ఏంటండి
1: మీ దగ్గర మేడం వర్షం?
0: వర్షం ఏం పడలేదు కానీ చల్లగా ఉందండి, అంటే వర్షం పడేలా ఉంది.
1: యూట్యూబ్ లో ఒకటి చూసిన మేడం.
0: చెప్పండి.
1: భీమవరం దగ్గర వెంకటేశ్వర టెంపుల్ కాల మోకాల దగ్గరనే ఉంటాడు అని విన్నాను, చూసిన మేడం. నిజమేనా మేడం?
0: కాళ్ళకూరు
1: అనుకుంటండి. ఏదో ఊరు చెప్పిండ్రు అది.
0: కాళ్ళకూరువా?
1: ఏమో ఉండొచ్చు మేడం, మోకాల దగ్గరనే ఉంటాడు అని విన్నాను మేడం, యూట్యూబ్ లో చూసిన.
0: కాళ్ళకూరు అక్కడ దగ్గరలో ఉంటారండి.
1: అట్లా మేడం.
0: భీమవరంలో అయితే ఇంకా మావుళ్ళమ్మ తల్లి అయితే బాగా ఫేమస్ కదండి.
1: భీమవరం దగ్గర అన్నారు.
0: అవునండి. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారండి?
1: తాతమ్మనోడు మేడం.
0: ఓకే అండి. ఆ మూవీ నుండి
1: సుశీల వాడింది పుట్టినరోజు అప్పటం మేడం.
0: పుట్టినరోజు ఎవరికైనా డెడికేట్ చేస్తున్నారా అండి సాంగ్?
1: సాతారం నుంచి లక్ష్మీ అందరి కొరకు మేడం. ఇంకా
0: ఓకే అండి, తప్పకుండా.
1: వెరీ వెరీ థ్యాంక్స్ మేడం.
0: థ్యాంక్స్ అండి. మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం లిజ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాష మేడం.

0: మస్తాన్ బాషా గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం. బాగున్నారు మేడం?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
0: అవునండి, అది మీరు ఎప్పుడు
1: అదే మేడం. సర్వే జనా సుఖంగా భవంతు.
0: అంతేనండి, అంతే. మరి ఈరోజు సండే కదా, ఏం చేశారు?
1: ఇవాళ మనం ఇంట్లో లేము మేడం. ఇవాళ మా పెద్ద మనవరాలది నిశ్చితార్థం అయితే ఆడికి
0: వెళ్ళాం.
1: అక్కడికి వెళ్ళాం, ఇంకా నిశ్చితార్థం దగ్గర ఉన్నాం.
0: నిశ్చితార్థం దగ్గర
1: నుంచి ఇప్పుడే వచ్చాం మేడం ఇంటికి.
0: ఇంటికి రాగానే రేడియో గుర్తొచ్చింది.
1: అంతే మేడం, గుర్తుంటది ఎప్పుడు, కొన్ని కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు మిస్ అవుద్ది.
0: నేను లైవ్ చేసినప్పుడల్లా మీరు చేస్తారండి కాల్? తప్పకుండా చేస్తారు మీరు.
1: ఒక్కరో గ్యాప్ దొరికినా చేస్తాను మేడం, నేను పని కాడు ఉన్నా కూడా.
0: అవునండి. మరి రోజు
1: జరిగింది మేడం, సండే అయినా. చెప్పండి మేడం.
0: వర్షం పడిందా అండి?
1: దేవుడి దేవల్ల మంచిగా చల్లగానే ఉంది మేడం. రెండు రోజుల నుంచి వర్షం పడుతుంది, పర్లేదు. రాత్రి కూడా చినుకులు పడ్డాయి. బాగుంది మేడం, దేవుడి దేవుడు మంచిగా చల్లగా ఉంది వాతావరణం. మొన్న ఎండాకాలంలో మంచి ఎర్రటి ఎండలు కాశాయి దేవుడి దేవల్ల.
0: అవునండి, ఇప్పుడు వర్షం కూడా మంచిగా
1: ఎండల్ని వాడుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఎండలు ఎలా ఉపయోగపడతాయి, ఎండల్లో లాభం ఏంది, ఏ రకంగా వాడుకోవాలి, ఎండాకాలంలో ఏం పనులు ఉంటాయి, ఏం పనులు చేయించుకోవాలి అనేది కొంతమంది ఉంటది ఆలోచన. ఎండాకాలం పనులు వానాకాలం చేయలేము, వానాకాలం పనులు ఎండాకాలం చేయలేము.
0: అవునండి, అవును.
1: అలాగా ఏ సీజన్ లో దొరికే ఫలం ఆ సీజన్ లో తినాలంటారు, అలాగే ఆ సీజన్ ని బట్టి మనం ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటూ పోతుండాలి.
0: అవునండి, అది కరెక్టే.
1: అలాగే మేడం.
0: మరి ఈ రోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారండి?
1: ఈ రోజు వాతావరణం ఇంకా చల్లబడుతున్నాయి కాబట్టి ఇలాగే ఇంకా మార్పు బాగుండాలని చెప్పి కోరుకుంటూ, వాన కాదు వాన కాదు వరద రాజా, జోరు వాన కూరియాలి వరద రాజా. ఆ పాట మేడం.
0: మూవీ, ఏ మూవీ నుండండి ఆ సాంగ్?
1: మేడం సడన్ గా మూవీ గుర్తు రాలేదు మేడం, చూడండి. ఐ విల్ ట్రై.
0: ఓకే, మరి వర్షం కి సంబంధించి వేరే పాట అయినా పర్లేదా అండి? అయితే
1: వర్షం అంటే ఇది ఇది మేడం, ప్రభాస్ ది మూవీ గుర్తు రావటం లేదు. ఇది ఉంది కదా మేడం,
0: వర్షం అండి మూవీ.
1: డాడీ సినిమాలో నుంచి వాన వాన వెన్నెల వాన, డాడీ సినిమాలో నుంచి.
0: ఓకే అండి, తప్పకుండా. మరి
1: మేడం మా ఫ్రెండ్స్ మేడం ఆళ్ళగడ్డ పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, మా పెద్దవారు బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఆయనకి శుభ సాయంత్రం. హాయ్ మేడం అందరికి.
0: ఓకే అండి, తప్పకుండా.
1: అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సెలవు మేడం.
0: అవునండి, మీరు అడిగినట్టుగా మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అమ్మా, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బుడ్డేటి జగన్నాథరావు. మాది విశాఖపట్నం జిల్లా చింతల అగ్రహారం నుంచి మాట్లాడుతున్నానమ్మా.
0: జగన్నాథరావు గారు ఎలా ఉన్నారండి?
1: నేనైతే బాగున్నానమ్మా, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: చెప్పండి అమ్మా, మా విశాఖపట్నం అయితే చాలా పడింది, కూల్ కూల్ గా ఉంది.
0: మరి మీ విశాఖపట్నం ఎప్పుడు అలాగే శాంతంగా ఉంటది కదండి.
1: రండి, భీమవరం వదిలి విశాఖపట్నం అందాలు చూడొచ్చు మీరందరూ.
0: అవునండి, తప్పకుండా వస్తాం. అసలు విశాఖపట్నం అనేది ఒక ఫేవరెట్ ప్లేస్ ఎవరికైనా.
1: స్వర్గతుల్యం అమ్మా విశాఖపట్నం, అక్కడ పుట్టడం కూడా మా అదృష్టం.
0: అవునండి, మీ అదృష్టం అనే చెప్పాలి. నిజంగా చాలా బాగుంటది అక్కడ బీచ్.
1: చాలా హ్యాపీ అమ్మా.
0: ఒకసారి వచ్చానండి.
1: అవునా, బాగుంటది. కైలాస్ గిరి, ఆర్కే బీచ్,
0: ఋషికొండ బీచ్ బాగుంటాయి చాలా.
1: సూపర్ అమ్మా, ఋషికొండ బీచ్ అంతా కూడా బాగానే ఉంటది.
0: చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మీ వైజాగ్ లో.
1: సూపర్ తల్లి.
0: జూక్ కూడా వెళ్ళాం మేము.
1: అవునా, బాగుంటది.
0: అవునండి, సాయంత్రం పూట అలా చల్లగాలిలో బీచ్.
1: అరకు, అరకు కూడా మంచి సుందర ప్రదేశాలు.
0: అవునండి, అరకు కూడా బాగుంటుంది. సాయంత్రం పూట అలాగా బీచ్ దగ్గరికి వెళ్ళి ఉంటే కాసేపు

0: అసలు టైమే తెలియదండి.
1: రాలేమమ్మా, మళ్ళీ అక్కడైతే రాత్రి వరకు కూడా జనం అందరూ ఈ ఒక్క పోతకి అక్కడే ఉండేవాళ్ళు విశాఖపట్నంలో.
0: అవునండి, మరి ఈరోజు సండే కదా, ఏం చేశారు?
1: సండే అయినా ఏదైనా ఎవరి డే మాకు ఒకటేనమ్మా, మాకు స్కూల్ అన్నమాట. సండే వారు రిలాక్స్ ఏమో అనుకుంటాం కానీ స్కూల్ పనులు ఆ సండే ఎక్కువ ఉంటాయి మాకు.
0: అయితే స్కూల్లో పిల్లలందరూ ఏమో సండే ఎక్కువ రెస్ట్ తీసుకుంటారు.
1: మాకు రెస్ట్ ఉండదు, ఎందుకంటే ఏమైనా ఆ ఒకరోజు ఆ పనులు చేసేసుకోవాలి అని
0: రోజు బీచ్ కెళ్తారా?
1: రోజు ఏం కాదమ్మా, అది
0: వారానికి ఒకసారి.
1: వారానికి కూడా కష్టమే రా తల్లి, అంటే ఒక 15 డేస్ 20 డేస్ ఏదైనా ఆన్ ది వే లో ఏదైనా పని ఉండి అలా వెళ్తూ వెళ్ళడదు తప్ప. స్పెషల్ గా వెళ్ళాలంటే మాత్రము ఎప్పుడో రేర్, ఎందుకంటే దగ్గర ఉండేది ఎప్పుడైనా సరే చులకనే కదా.
0: అవునండి, నిజంగానే. అంటే మేము అనుకుంటూ ఉంటాం మాది వైజాగ్ అయితే ఇక రోజు వెళ్ళిపోయే వాళ్ళం. నిజంగా వైజాగ్ అయితే అలా రోజు వెళ్ళలేం కదా.
1: ఇప్పుడు ఉదాహరణకి తిరుపతి వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలి అంటే ఎన్నో రోజులు మనం ప్రాణాలకు వేసుకుంటే గానీ వెళ్ళలేము తండ్రి.
0: అవునండి,
1: అలాంటిది అక్కడ వాళ్ళు అంటే భలే రోజు వెళ్ళిపోవచ్చు అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు వెళ్ళరు. మీరు అనుకుంటారు మాకు సింహాచలం 7 కిలోమీటర్లు, సింహాచలం దేవస్థానం అబ్బా బాగా మార్చారట, అయితే రోజు వీళ్ళు చూడొచ్చు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు అనుకుంటారు. మాకేంటే 2-3 నెలలకైనా సరే ఇప్పుడు వెళ్ళాలంటే వెళ్తాం అనమాట అలాగా.
0: అవునండి, నిజంగానే దగ్గర ఉంటే మనం తక్కువగానే వెళ్తాం అక్కడికి.
1: అవునమ్మా.
0: మరి ఈ రోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారండి?
1: ఈరోజు ఏజెంట్ గోపి అనే చిత్రం ఉంటుందమ్మా.
0: ఆ మూవీ నుండి
1: హంసబలే రామచిలక అదే పాట ఉంటదమ్మా.
0: ఓకే అండి, తప్పకుండా.
1: ఈ పాటని దుర్గాడ మాణిక్యాలరావు గారికి, బండారు త్రిమూర్తుల గుప్తా గారికి, అలాగే నల్లమల్లి వెంకటరెడ్డి గారికి డెడికేట్ చేస్తున్నానమ్మా.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ సాంగ్ ని డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజనిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎన్నుగంటి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెవరు బస్తు నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం.
0: మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: అంటే ఈరోజు టాపిక్ అంటే సండే స్పెషల్ గురించి.
0: అంతేనండి, అంటే ఈరోజు టాపిక్ ఏం లేదు, ఇంకా సండే కదా అని.
1: సండేనే కానీ ప్రతిరోజుకి ఒక స్పెషల్ ఉంటుందండి. అందులో ఈ మనోళ్ళు ఎలాగ పెట్టారో కానీ సండేకి అసలు స్పెషల్ డే అని చెప్పేసి ఆ రోజుని అంటే అందరిని ఉద్దేశించి కాదు, అసలు చెప్తున్నాను లోకోక్తి, లోకోక్తి అంటారు దాన్ని. ఆ పెద్దలు మేధావులు చెప్పిన మాట నాకు ఎందుకు జ్ఞాపకం వచ్చింది మీరు అడుగుతా ఉంటే. అసలు అయితే సండేకి స్పెషల్ డే అని చెప్పేసి ఆ రోజుని చాలా మంది ఇవో ఇక అంటే ఇలాంటి స్పెషల్ అంటే ఇక అంటే ఎన్వి నాన్ వెజ్ ఇది కానీ తింటారు అలాంటిది కాకుండా దేవుళ్ళు కూడా మళ్ళీ ఈరోజు సండే స్పెషల్ దేవుళ్ళు అని చెప్పేసి అమ్మవారు ఆ అమ్మవారు ఈ అమ్మవారు అని బలిదానాలు ఇవన్నీ ఇచ్చుకుంటారండి. అసలు అయితే ఇవ్వకూడదట. సండే అంటే సూర్య భగవానుడికి
0: ప్రీతికరమైన రోజు,
1: ప్రీతికరమైన రోజు ఇక మీకు తెలిసే ఉండొచ్చు.
0: అవునండి, అదే కనిపించే భగవంతుడు కదా
1: ప్రీతికరమైన రోజు సండే. ఆదిత్యుడు, భాస్కరుడు ఇవన్నీ ఆయనకి పేర్లు ఉన్నాయండి. రథాధారి సూర్యుడు. మరి అలాంటి సండేని అసలుకి మనము ఇది చేయకూడదు అంటారు. మరి ఎవరు పెట్టారు ఈ సండే హాలిడే స్పెషల్ డే అని చెప్పేసి, కానీ మొత్తానికి అయితే కాదంటారు. మరి పెద్దలు అంటారు నేను అప్పుడు కాదనేది, ఆ రోజుని మంచిగా గడుపుకోవాలంటారు. సూర్య భగవానుడికి కూడా చాలా ప్రీతికరమైనది రోజు. ఉదయం లేవగానే సూర్యుడికి ఆర్ఘ్యపాదం ఇవ్వాలటండి. ఆర్ఘ్యపాదం అంటే ఓ మనకి కలిగింది ఓ పెద్దది చేసి పెట్టవసరం లేదు. సూర్యుడికి రెండు చల్లటి తేట నీరు తీసుకొని ఉదకం జలం అంటారు, ఆ జలాన్ని ఆర్ఘ్యం ఇచ్చేసి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తే అదే గొప్పట. ఆ రోజు చాలా పవిత్రమైన రోజు అంటారండి. మరి
0: అంటే ప్రత్యక్ష దైవం కదా సూర్యుడు.
1: అవును, మనకి కనిపించే దైవాల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం ఈ నాలుగే అండి. ఈ గ్రహాల్లో ఉన్న నాలుగు గ్రహాలే మనకు కనిపిస్తాయి, మిగతా నవగ్రహాలు ఏవి మనకి కనిపించవు.
0: అవునండి.
1: అయితే ఈ కనిపించే దైవాల్లో మనకి సూర్యుడిని చంద్రుడిని ఖచ్చితంగా పూజించాలి. సూర్య భగవానుని కంపల్సరిగా పూజిస్తారు, భూదేవుని

0: పుల్లకాల ఉదయం లేచి సూర్యుడిని పూజించాలి అంటారు.
1: అయితే
0: సరే అండి, అది ఈ రోజు యొక్క ప్రత్యేకత నేను అనుకుంటున్నా. మిగతా వాళ్ళు ఎవరే అనిపించచ్చు వేరే విధంగా అనుకోవచ్చాం, కానీ నేను నాకైతే అలాగుంటది అండి. సండేని నేనైతే స్పెషల్ డేగా అయితే ఊహించను, మేము చేయం కూడా ఇంట్లో.
1: ఓకే అండి, మరి రోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: మేడం ఈ రోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం కూడా ఉంది మేడం.
1: అవునండి అవును.

0: రక్త నిధి, రక్తాన్ని దానం చేయొచ్చు. ప్రమాద వశాత్తుగా ఉన్నోళ్ళకి కానీ, రక్తలేమితో బాధపడుతున్న వాళ్ళకి కానీ ఇవ్వచ్చండి అని ఈ యొక్క రోజు యొక్క ప్రత్యేకత. అండ్ ఓ గ్రూపు రక్తం కలిగిన వారినేమో విశ్వదాత అంటారట, ఏబి గ్రూప్ కలిగిన వారు వాళ్ళనేమో విశ్వగ్రహీత అంట, విశ్వగ్రహీత అని కూడా అంటారు. ఈ రక్తాన్ని దానం చేయటం చాలా, అంటే తెలిసిన వాళ్ళు కానీ తెలవని వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ప్రమాదవశాత్తులో ఉన్న వాళ్ళకి ఇస్తే అది ఒక మనకి పూర్వజన్మ సుకృతం, ఇవ్వటం కూడా సుకృతమేనండి. అతను ఆ గ్రహీత దొరకటం కూడా విశేషమే అని చెప్పేసి అనుకుంటారండి. సరేనండి, ఇలా రక్త దినోత్సవంగా కాబట్టి
1: అనుకుంటున్నారు.
0: మేడం
1: ఏ సాంగ్ వినాలనుకుంటున్నారండి?
0: నాకు ఇవాళ వైఫ్ ఆఫ్ వరప్రసాద్ లో
1: నా కన్నులనే
0: తన కొలువంట.
1: ఓకే అండి, తప్పకుండా మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి, నమస్తే, శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఎవరండి, పేరు ఒకసారి? పుల్లారావు గారు. ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను. మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి.
1: గుర్తుపెట్టదా?
0: ఏంటండి
1: గుర్తుపెట్టాడు?
0: లేదండి, అంటే చాలా చాలా రోజుల తర్వాత చేశారు కదా మీరు.
1: అంతే చేస్తుంటాను, ఒక రోజు కలవదు మేడం, ఒక రోజు.
0: అవునండి, అంటే నేను లైవ్ ఇచ్చినప్పుడు కలవాలి కదా, అంటే నేను అప్పుడు ఒక డే బై డే ఇస్తుంటాం కదా లైవ్. అవునండి, అదే
1: చాలా సార్లు చేశారు మీరు ఉన్నప్పుడు కూడా. చాలా సార్లు చేశానండి.
0: ఒక 2-3 టైమ్స్ చేసినట్టున్నారు. మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: ఒకసారి చెప్తారా?
0: అంటే టాపిక్ అంటే ఏం లేదండి, ఈరోజు సండే కదా, ఎలా గడిచింది ఈరోజు అంతా అని అడిగా అంతే.
1: మేడం సండే అన్నా మాకు మామూలే, ఎందుకంటే షాప్ లోనే ఉంటాం. బయటకు వెళ్ళే అవకాశాలు ఏమి లేవు కదా, షాప్ తీసి షాప్ లో
0: కూర్చోడరా.
1: షాప్ లో ఎవరికి వస్తుంటే సరదా మాట్లాడుకుంటూ కూర్చుంటాము.
0: ఓకే అండి, మరి మీకు ఎలా ఉంది, వర్షం పడుతుందా వాతావరణం?
1: లేదండి, ఎండలేనండి.
0: ఓకే అండి,
1: ఇంకా పడట్లేదు, పడతదేమో వాతావరణం. మాబుద్ది
0: మా భీమవరంలో పడిందండి, మీకు కూడా పడుతుందేమో. మా భీమవరంలో పడిందండి, మీకు కూడా పడుతుందేమో.
1: పడదండి, చెప్పారులేండి.
0: ఓకే అండి, మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ముందుగా మన పవన్ గారికి, నాగేశ్వరరావు గారికి, లింగరాజు గారికి, పిన్ని బాబా గారికి హాయ్ చెప్పరా.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన వారందరికీ సాంగ్ చెప్పండి. ఏం సాంగ్?
1: ప్రేమ లేఖలో నుంచి ప్రియా నిన్ను చూడలేశారు సాంగ్ ఉంది కదా. హలో.
0: ఓకే అండి, తప్పకుండా. ప్రేమ లేఖ మూవీ నుండి
1: ప్రియా నిన్ను చూడ.
0: ఓకే అండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైవ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. మరి ఈరోజు మన కాలర్స్తో మంచి మంచిగా మాట్లాడేసాం, అలాగే మంచి సాంగ్స్ కూడా వినేసాం. మరి రేపు ప్రసారమయ్యే మస్త్ టైంపాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే కీర్తి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం. మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: నమస్కారం అండి, అంతా బాగున్నారా? మనం నిత్యం ప్రతిరోజు కూడా మాట్లాడుకునే పర్యాటక ప్రదేశాల్లో ఈరోజు మనం ఒక ముఖ్యమైన పరిచయం అవసరం లేని ఒక పర్యాటక ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. చక్కగా ఆ పర్యాటక ప్రాంతం యొక్క విశిష్టత, విశేషాలు, మనం పర్యటించాలంటే అక్కడ ఏమేమి చూడొచ్చు, ఇవన్నీ

కూడా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా వినండి. ఊటీ, ఊటీ అంటేనే మనకి చాలా మందికి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే పాత సినిమాల్లో చూస్తే ప్రతి సినిమాలో కూడా ఎక్కడో అక్కడ ఊటీలోని దృశ్యాలు మనకు కనపడుతూనే ఉంటాయి. ఎందుకంటే అంత సుందరమైన ప్రదేశం. మన భారతదేశంలోనే తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో ఉన్న నీలగిరి పర్వతాలపై నెలకొలో ఉన్న ఈ ప్రసిద్ధి పర్యాటక కేంద్రం అందరికీ పరిచయమే. ఇది నీలగిరి జిల్లాకు పరిపాలన ప్రధాన పట్టణం, అంటే ఇంచుమించు అది రాజధాని లెక్క అన్నమాట. ఉదకమండలం అనేది దీని అధికారిక నామం. వాతావరణం చల్లగా ఉన్నందున వేసవకాలం నుంచి విడిది కేంద్రంగా ఇది ప్రసిద్ధిగాంచింది. మన పాతకాలంలో చూసుకుంటే చాలా మంది అంటారు, పెళ్లైన తర్వాత కావచ్చు లేదా సమ్మర్ వెకేషన్స్ కావచ్చు, మా వాళ్ళు ఊటీ వెళ్లారండి అంటారు. ఎందుకంటే అంత చక్కటి సుందరమైన ప్రదేశం. వేసవిలో ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. కొద్ది కాలం అక్కడ విశ్రాంతి తీసుకుని నీలగిరి కొండలపై ముఖ్యమైన ప్రదేశాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా, చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా దర్శించుకుంటారండి. నిజంగా ఊటీకి మంచి చరిత్రే ఉందని చెప్పాలి. ఇది ప్రాచీన కాలంలో నీలగిరి పర్వతాలు చేర సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. తరువాత గంగవంశ రాజులు ఆధీనంలోకి వచ్చాయండి. 12వ శతాబ్దంలో హోయసాల వంశరాజైన విష్ణువర్ధనుడి స్వాధీనంలోకి వచ్చాయి. చివరకు టిప్పు సుల్తాన్ ఆధీనంలోకి కూడా ఈ పర్వతాలు వచ్చాయండి. 18వ శతాబ్దంలో ఆంగ్లేయులకు ఇవన్నీ కూడా తిరిగి అప్పగించబడ్డాయి. పక్కనే ఉన్న కొయంబత్తూరు కూడా మనకి ఒక రకంగా అది పర్యాటక ప్రదేశమే. ఈ కొయంబత్తూరు ప్రావిన్స్ కు గవర్నర్గా ఉన్న జాన్ సుల్లివాన్ ఊటీ చల్లటి వాతావరణం, అడవులను చూసి చాలా ముచ్చటపడిపోయాడు. అక్కడ నివసిస్తున్న కోయి జాతి తెగలకు అతి తక్కువ పైకాన్ని చెల్లించి చాలా స్థలాన్ని కొనేశాడండి. నెమ్మదిగా ఈ స్థలాలు ప్రైవేటు ఆంగ్లేయ వ్యక్తులు పరం కావడంతో త్వర త్వరగా అభివృద్ధి చెందటం మొదలెట్టింది. మద్రాసు సంస్థానానికి వేసవి రాజధానిగా కూడా మారిందండి. మద్రాసు సంస్థానం సహకారంతో ఇక్కడ ప్రముఖ ఆంగ్లేయులు కొండల మధ్య మెలికులు తిరిగే రహదారులు, సంక్షిప్తమైన రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ పట్టణం సముద్ర మట్టం నుంచి సుమారు 2240 మీటర్ల ఎత్తులో ఉండటంతో ప్రముఖ వేసవిడిది కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. నిజంగా మీకు పాఠ్యాంశాల్లో కూడా చాలా వరకు కూడా ఊటీ గురించి కొన్ని పాఠ్యాంశాల్లో కూడా ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి ఊటీ గురించి చదువుకుంటూనే ఉన్నాం. ఊటీ అంటేనే మనకు పెద్ద చక్కటి వేసవిడిదిగా పాఠాల్లోని, అలాగే మనకు చెప్పే ఉపాధ్యాయులు కూడా చెప్తూ వచ్చారు. దీని ప్రాకృతిక సౌందర్యం ఎటు చూసినా కనిపించే పచ్చదనం, ముచ్చట గొలిపే లోయలు, ఇవన్నీ కూడా ముగ్ధులైపోతాం. అలాగే దీనికి ఇంతలా ఉండటంతో ముగ్ధులైన ఆంగ్లేయులు దీనికి ఒక పేరు కూడా పెట్టారండి, క్విన్ ఆఫ్ హిల్స్ అని పిలుచుకునేవారు. క్విన్ ఆఫ్ హిల్స్ అనే పేరుతో వారంతా కూడా ఆంగ్లేయులు పిలుచుకునేవారు. ఎవరైనా బ్రిటన్ నుంచి వచ్చిన వారు గాని, ఇక్కడ ఉన్నవారు గాని ఎక్కువ శాతం ఊటీలోనే గడిపేవారు. అక్కడి నుంచే మన భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ వారితోటి ఆదేశాలు జారీ చేయటం, ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపించడం కూడా చేసేవారంట. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ కొప్పిన వాతావరణ వర్గీకరణ ప్రకారం ఊటీ వాతావరణం ఒక ఉప ఉష్ణమండల పర్వత వాతావరణం. ఉష్ణ వాతావరణంలో నగరం ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశం యొక్క అత్యంత విరుద్ధంగా ఊటీ వాతావరణం సాధారణంగా ఏడాది పొడవునా ఆహ్లాదంగా చల్లగా ఉంటుంది. జనవరి ఫిబ్రవరి నెలల్లో రాత్రుల్లో వాతావరణం చాలా చల్లగా మారిపోతుందండి. సాధారణంగా వసంతకాలంలో ఇక్కడ వాతావరణం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏడాది పొడుగునా ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి. సగటు అత్యల్ప ఉష్ణోగ్రత సుమారు 5 నుంచి 12 సెల్సియస్ డిగ్రీల వరకు మెయింటైన్ అవుతుంది. సగటు అధిక ఉష్ణోగ్రత సుమారు 17 నుంచి 20 వరకు కూడా నమోదవుతుంది. దక్షిణాసియా ప్రమాణాల ప్రకారం 25 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అక్కడ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత.
అంటే బాగా ఎక్కువగా ఇక్కడ ఎండలు ఉన్నాయంటే 25 డిగ్రీ

0: నమోదవుతాయి అన్నమాట. అక్కడ బాగా తక్కువ అంటే 5 నుంచి 12 వరకు. అంటే ఎంత చల్లగా ఉంటుందండి వాతావరణం. ఉష్ణోగ్రత ఊటీలో వర్షాకాలం చాలా చల్లగా అధిక తేమగల గాలులతో కూడా నిండి ఉంటుంది. ఏడాది పొడుగునా గాలులు అధికంగా వీస్తుంటాయి. 2 సెల్సియస్ డిగ్రీలు అక్కడ నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత. మనకి 25 డిగ్రీ అత్యధికం అయితే అత్యల్పం 2 సెల్సియస్ డిగ్రీలండి. నగరం డిసెంబర్ నుంచి మార్చి వరకు పొడి వాతావరణం కలిగి ఉంటుంది. 1250 మిల్లీమీటర్ల ఆవపాతం చవి చూస్తుంది. నిజంగా ఇక్కడ చూస్తే చాలా సుందర, చాలా ఆర్థిక వ్యవస్థ కూడా విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా పర్యాటక రంగంపై ఇక్కడ వారంతా కూడా ఆధారపడి ఉంటారు. వ్యవసాయంపై కూడా ఆధారపడి ఉంటారు. పరిసర ప్రాంతాలన్నీ కూరగాయలు పండ్లు పండిస్తారు. కొన్ని చోట్లయితే కాఫీ పంటలు కూడా పండిస్తారు. కాఫీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కూరగాయల్లో ప్రధానంగా క్యారెట్, బంగాళాదుంప, క్యాబేజ్, క్యాలిఫ్లవర్ ఉంటాయి. పండ్లలో అయితే ప్రధానంగా పీచెస్, రేగు, బెర్రీ, స్ట్రాబెర్రీ పండిస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఉష్ణోగ్రత ఏంటంటే శీతల ఉష్ణోగ్రతకు సరిపడా పంటలన్నమాట. ఈ పంటలన్నీ కూడా ఊటీలో మనకు పండి దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా అవుతాయి. ఊటీ మున్సిపల్ మార్కెట్ రోజు జరిగే ఉత్పత్తులు వేలంపాట భారతదేశంలోనే అతిపెద్ద రిటైల్ మార్కెట్గా ఒకటి. చాలా కాలం నుంచి ఇక్కడ పాడి పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందిందండి. పాల ఉత్పత్తులు సహకార సంఘాల ఆధ్వర్యంలో పాడి పరిశ్రమలు కొనసాగుతుంటాయి. అందులో పాలలో మేగడ తీసిన పాలు, పౌడరు, జున్ను తయారు చేస్తారు. స్థానిక వ్యవసాయ పరిశ్రమ యొక్క ఫలితంగా కొన్ని పరిశోధన కేంద్రాలు అక్కడ నెలకొన్నాయి కూడా. ఆ సంస్థలో మట్టి పరీక్ష కేంద్రం, పాడి పశువుల పెంపకం, బంగాళాదుంప పరిశోధన కేంద్రాలకు సంబంధించి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా అక్కడ పండిస్తారు కాబట్టి వాటికి సంబంధించిన పరిశోధన కేంద్రాలు కూడా అక్కడ నెలకొల్పారు. ఫ్లోరికల్చర్, సెరికల్చర్ విధానాల్లో స్థానికంగా పంటల పరిధిని విస్తరించాలని, పుట్టగొడుగుల పెంపకంపై కూడా అనేక ప్రయత్నాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయండి. హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్స్, సినిమా ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఉంది. ఇది నగరం శివార్లలో హిందూ నగర్ వద్ద ఉంది. ర్యాబిస్ టీకాలను తయారు చేసే హ్యూమస్ బయోలాజికల్ సంస్థ ఊటీ సమీపంలోనే ఉన్న పుడిమండులో ఉంది. ఇతర తయారీ పరిశ్రమలు ఊటీ శివార్లలో ఉన్నాయండి. వాటిలో ప్రధానమైనవి సూదుల తయారీ సంస్థ, అలాగే కార్పెట్ తయారీ సంస్థ, ఇవన్నీ కూడా చాక్లెట్టు, ఇవన్నీ సంస్థలు కూడా ఇక్కడే నెలకొల్పి ఉన్నాయి. టీ సాగు కూడా పేరు మోసిన ఊటీలో దాని సంవిధానం చేయరు. టీ మరింత ఆర్థికంగా కొద్దిగా తక్కువ ఎత్తులో సాగు చేస్తారు. కూనూరు, కోటగిరి టీ సాగు ఎక్కువగా సాగుతుంది. మనం ఊటీ వెళ్ళినప్పుడు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కూడా ఊటీలో ఆసక్తికరమైన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. ఊటీ పట్టణం చుట్టుపక్కల అనేక ఆసక్తికరమైన ప్రదేశాలు కలిగిన ఒక పర్యాటక కేంద్రం. ఊటీలో బొటానికల్ గార్డెన్, ఇది ప్రభుత్వ బొటానికల్ గార్డెన్. ఇక్కడ భారతదేశంలో అతిపెద్ద గులాబీ తోట ఉంది. ఇది కూడా విజయనగరంలో ఎల్క కొండవాలిపై ఉంది. 2200 మీటర్లు ఎత్తులో ఆ తోట దేశంలోనే అతిపెద్ద గులాబీ సేకరణలో ఒకటిగా ఉందండి. 20,000 కంటే ఎక్కువ రకాలైన 2800 రకాల గులాబీలు ఉన్నాయి. హైబ్రిడ్ టీ గులాబీలు, మినియేచర్ గులాబీలు, పాలయాంతిస్, పాపగినా, బ్లోరిబన్, రామ్బ్లెండ్స్, యాక్యుమర్, నలుపు, ఆకుపచ్చ వంటి అసాధారణ రంగుల గులాబీలు కూడా ఇక్కడ మనకి ఎప్పుడు పండిస్తారు. ఊటీలో 8-9 హెక్టార్లు అంటే 22 ఎకరాలు విస్తీర్ణంలో 1847లో నిర్మితమైంది. దీన్ని తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రతి మే నెల అరుదైన వృక్షజాతుల ప్రదర్శనలతో పాటు పూల ప్రత్యేక ప్రదర్శన కూడా ఇక్కడ నిర్వహిస్తారండి. ఈ ప్రదర్శనకు దేశంలోని అనేక మంది గులాబీ ప్రియులు అక్కడికి వెళ్తారంటంలో ఆశ్చర్యం లేదు. నిజంగా ఇక్కడ ఉన్న అనేక సుందరమైన ప్రదేశాలు చూడటంతో పాటు ఈ ప్రదర్శన కూడా ప్రత్యేకమని చెప్పాలి.
1: ఉద్యానవనంలో

దేశ విదేశాలకు చెందిన అన్ని రకాలైన సుమారు 1000 రకాల జాతుల మొక్కలు ఉన్నాయి. మొక్కలు, పొదలు, చెట్లు, మూలిక, బొన్నాయి మొక్కలు, బోన్సాయి మొక్కలు ఉన్నాయి. ఈ తోటలో 20 మిలియన్ సంవత్సరాల పురాతనమైన శిలాజ చెట్టు ఉంది. ఇది చాలా ప్రత్యేకం. నిజంగా ఊటీ వెళ్లిన వారు ఖచ్చితంగా ఈ బొటానికల్ గార్డెన్ లో ఈ మొక్క చూడాల్సిందే. ఇక అలాగే ఊటీలో జింకల్ పార్క్ కూడా ఎంతో ముఖ్యమైనది. జింకల్ పార్క్ ఊటీ సరస్సు అంచున ఉంది. ఇది ఉత్తరాఖండ్లోని నైనిటాల్లోని జంతు ప్రదర్శనశాలను పక్కన పెడితే భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్న జూ పార్క్. ఈ ఉద్యానవనం అనేక రకాల జింకలు, ఇతర జంతువులను ఉంచడానికి ఏర్పాటు చేయబడింది. ఇక అన్నిటినీ మించి ఊటీ సరస్సు. ఊటీ సరస్సు 26 హెక్టార్లు, అంటే సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి. సరస్సు పక్కన ఏర్పాటు చేసిన బోట్ హౌస్ పర్యాటకులను బోటింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది ఊటీలో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఊటీ మొదటి కలెక్టర్ జాన్ సులివన్ 1824లో ఈ ఊటీ సరస్సును నిర్మించారంట. ఊటీ లోయలో ప్రవహించే పర్వత ప్రవాహాలకు ఆనకట్ట వేయటం ద్వారా ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు యాకలిప్టిస్ చెట్లు తోటల మధ్య ఒక ఒడ్డున రైలు మార్గాన్ని కలిగి ఉంది. మేలో వేసవి కాలంలో సరస్సు వద్ద 2 రోజుల పాటు పడవల పోటీలు కూడా నిర్వహిస్తారు. ఇవన్నీ కూడా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఏటా చేసే కార్యక్రమాలు. అలాగే ఇక్కడ పైకారా సరస్సు కూడా ఎంతో ముఖ్యమైనది. పైకారా సరస్సు ఊటీ నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న పైకారా నది ముకుర్తి శిఖరం వద్ద పుడుతుంది. ఇది కొండ ప్రాంతం గుండా ప్రవహించుకుంటూ వెళుతుంది. సాధారణంగా ఉత్తరం వైపు నుండి పీఠభూమి అంచుకు చేరుకున్న తర్వాత పశ్చిమ వైపుకు మారుతుంది. కొండ ఎత్తుల నుండి 2 పాయలుగా ప్రవహిస్తుంది. 1 55 మీటర్లు, ఇంకొకటి 61 మీటర్లు ఎత్తు నుండి దిగువకు ప్రవహిస్తాయి. ఈ చివర 2 జలపాతాలను పైకారా జలపాతం అంటారు. ఈ జలపాతం ప్రధాన రహదారిపై వంతెన నుండి దాదాపు 6 కిలోమీటర్లు దూరంలో ఉంది. పైకారా జలపాతం ఆనకట్ట వద్ద ఉన్న ఒక పడవ గృహం పర్యాటకులకు ఆకర్షణగా ఉంటుంది. దీన్ని కామరాజ్ సాగర్ డ్యామ్ ఊటీ బస్టాండ్ నుండి ఇంచుమించు 10 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. దీన్ని శాండినల్ రిజర్వాయర్ కూడా అని పిలుస్తారు. ఇక ఊటీలో ఇవే కాదండి, అనేకమైన పర్యాటక ఆకర్షక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి వివరించడానికి అక్కడ అందుబాటులో గైడ్లు ఉంటారు. అలాగే ఊటీ వెళ్ళటానికి కూడా మనకి రైలు ద్వారా మార్గాలున్నాయి, అలాగే విమాన మార్గాలున్నాయి. ఇక మన సొంతంగా కూడా చాలా మంది తమ వాహనాల్లో కూడా ఊటీ వెళ్తుంటారు. ఇక్కడ ఊటీ అనేది ఇక్కడ ఎంతో సుందరమైన ప్రదేశంతో పాటు కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉండటానికి కూడా అక్కడ మనకి విడిది ఇళ్లు ప్రత్యేకంగా దొరుకుతాయంట, తక్కువ అద్దెలో. ఇక మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా మీ పర్యాటక టూర్లో, మీ షెడ్యూల్లో ఈ ఊటీని మీరు కూడా పెట్టుకుంటే మీ పిల్లా పాపలతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదండి ఈరోజు మనం మాట్లాడుకున్న పర్యాటక ప్రదేశం ఊటీ. మరొక పర్యాటక ప్రదేశంతో నేను మీ ముందుంటా. నమస్కారం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026 जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026 भारत में निर्मित విశ్వ కేలియ తయార్.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. కళ్ళు మనకి ప్రాణం, ఎండ నుండి కావాలి రక్షణం.
3: నల్ల జోడి పెట్టుకో, స్టైల్ కొంచెం పెంచుకో.
2: యూవీ కిరణాల నుండి కళ్ళని కాపాడు, లోకాన్ని చల్లగా చూడు.
3: కూల్ షేడ్స్, కూల్ మూడ్స్.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను
2: నిర్మించాం. ఆత్మసమ్మాన్ బర్తమాన్ సుధారణ
1: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
3: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
4: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
3: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.

0: கொஞ்சம் டைம் இப்பம்மா.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. చూడడానికి నల్లగా, లోపల తెల్లగా, నోట్లో వేస్తే కరిగిపోయే తీయని ముంజలు,
2: ప్రకృతి ఇచ్చిన ఐస్ క్రీమ్లు, ఈ వేసవి స్పెషల్ వంటకాలు.
1: లిమిట్ లేకుండా తినేయండి, వేసవి తాపాన్ని తెచ్చుకోండి.
2: తాటి ముంజలు ఆరోగ్యం యొక్క ఖజానాలు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9100 9193. మరికొద్ది క్షణాల్లో టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే జాను. సో మీకు తెలుసు నాకు తెలుసు, జాను ఎప్పుడొచ్చినా ఖాళీ చేతులతో రాదు, ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ గా తీసుకొస్తుంది అని. సో అలానే ఈరోజు కూడా ఒకటి కాదు, రెండు కాదు, మూడు భాషల్లో సూపర్ హిట్ సాంగ్స్ అయితే తీసుకొచ్చేసాను. నేను మూడు అన్నానంటే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి కదా. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ థీమ్ మార్స్. ఈ రోజు నేను తీసుకొచ్చిన ఇంట్రెస్టింగ్ సాంగ్స్ ఏంటో వినే ముందు, ఎంటర్టైన్ అయ్యే ముందు, ఒక స్టెప్ వేసే ముందు చిన్న బ్రేక్ అయితే తీసుకుని వచ్చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్సో. చెప్పాను కదా నాకు కొంచెం ప్రాంతీయ భేదం ఎక్కువ అని. సో నేను ఎప్పుడు తెలుగు సాంగ్స్ తోనే స్టార్ట్ చేస్తాను, అండ్ ఇప్పుడు కూడా ఒక మంచి తెలుగు సాంగ్ అయితే వినేద్దాం. సో వినడం ఒకటే కాదు, 90s కిడ్స్ రెడీగా ఉండండి, మీరు అలాగ మీ చైల్డ్హుడ్ ట్రిప్పేసి వస్తారనమాట ఇప్పుడు ఈ సాంగ్ చెప్తే. అదేదో కాదు, మన మగధీర మూవీలో నుంచి జోర్సే జోర్సే సాంగ్. మరి

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ

0: పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి తెలుగు సాంగ్ విని మీ చైల్డ్హుడ్ మొత్తం గుర్తు చేసేసారని అనుకుంటున్నాను. అండ్ మరి నెక్స్ట్కి వెళ్ళాలి కదా, మరి నెక్స్ట్ ఒక హిందీ సాంగ్ అయితే రాబోతుంది. అండ్ అది వచ్చేసి 2 స్టేట్స్ మూవీలో నుంచి మస్త్ మగన్. ఈ సాంగ్ ని అర్జిత్ సింగ్ గారు మరియు చిన్మయ్య గారు అయితే పాడేశారనమాట. సో మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీ దగ్గర వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నమాట. సో అన్ని నేను చెప్పేసి మీరు వినేస్తే ఏం బాగుంటుంది, ఈసారి చెప్పకుండా మంచి సాంగ్ ప్లే చేసేస్తాను, విని ఆనందించండి. అండ్ అందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇది ఒక తమిళ సాంగ్ అన్నమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా విని ఆనందించండి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

ఏం లేసినా ఎలా ఇచ్చా సర్ప్రైజ్ అట్లుంటది మనతో. సరే మరి అయితే మళ్ళీ మనం తెలుగు దగ్గరకు వచ్చేద్దామా. అండ్ ఇప్పుడు వచ్చేసి సీతారామ మూవీలోంచి ఓ సీత హే రామ అనే సాంగ్ అయితే రాబోతుంది. అసలు ఈ సాంగ్ విని ఈ సాంగ్ ఏంట్రా ఇలా ఉంది, సాంగ్ బాగాలేదు అని ఆలోచించిన నాకు తెలిసి భూమి మీద ఒక్కళ్ళు కూడా ఉండుండ్రు. అలాంటి బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎస్పీ చరణ్ గారు మరియు రమ్య బెహ్రా గారు అయితే పాడేశారనమాట. సో చెవుల్లో తేనె పోసినట్టు ఉండే అంత తీయగా ఉండే సాంగ్ని విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? హిందీ సాంగ్ వింటాం. అండ్ అది వచ్చేసి మన బ్రహ్మాస్త్ర సినిమాలో నుంచి కేసరి అన్నమాట. ఈ సాంగ్ ని ప్రీతం గారు మరియు అర్జిత్ సింగ్ గారు అయితే పాడేశారు. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. అండ్ ఇప్పుడు టైం ఫర్ యువర్ సెకండ్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే ఏంటి, మన తమిళ సాంగ్ అన్నమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.
3: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా భయపడుతున్నారా? గుర్తుంచుకోండి, పోలీసులు వీడియో కాల్లో మిమ్మల్ని అరెస్ట్ చేయరు. భయపడకండి, పోలీసులను ఆశ్రయించండి.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, JEE మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వినేసాం కదా, తిరిగి మన తెలుగు దగ్గరికి అయితే వచ్చేద్దాం. అండ్ ఇప్పుడు అలా మీకు ఇంకో నాస్టాల్జియా టచ్ ఇద్దాం అనుకుంటున్నాం. అదేనండి మన సూర్య సన్ ఆఫ్ కృష్ణ. ఈ మూవీలో నుంచి మొన్న కనిపించావు అనే సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా. అండ్ దానికన్నా ముందు ఈ సాంగ్ ని నరేష్ అయ్యర్ గారు మరియు ప్రశాంతి గారు అయితే పాడేశారనమాట. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారత్ ఇక ఉపేక్షించదు, భారత్ ఇకపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ సే హమారీ సేనా తేజీ సే ఆత్మనిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సాంగ్ అయితే రాబోతుంది అండ్ అదొచ్చేసి కబీర్ సింగ్ మూవీలో నుంచి బ్రేక్ అయ్యాలి. ఈ సాంగ్ అయితే అర్జిత్ సింగ్ గారు పాడేశారనమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఓకే లిజనర్స్, నేను తీసుకొచ్చిన 3 భాషల్లోని సూపర్హిట్ సాంగ్స్ అయితే మీకు బాగా నచ్చేసాయి అనుకుంటున్నాను. సో ఇలానే స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు, అండ్ తిరిగి ప్రసారం అయ్యే తీన్ మార్లో మళ్ళీ కలుసుకుందాం. అంటే లైన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 9.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే జాను.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైట్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.